ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 13వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 3వ తేదీ బుధవారం 100.2 MHz ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. స్టూడియోలో సమయం 5:56.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6 గంటలు కాస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: గొంతు వైద్యురాలు డాక్టర్ సాయి ప్రత్యూష ప్రసంగం. భేటి శీర్షికన అరుదైన వన్యప్రాణులకు ఆవాసం కవ్వాల్ అభయారణ్యం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం డివిజనల్ అధికారి ఎం రామ్మోహన్తో ముచ్చటుంటది. 8 గుట్టంగా హిందీలో వార్తలు, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. నవలతో కార్యక్రమంలో 8:30 ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవలాధారావాహిక పఠనం 41వ భాగం ఉంటుంది. రచన గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. సింగిడిలో సినిమా పాటలు వినొచ్చు పొద్దుగల 8:45 నుంచి 10:00 దాకా. 10:00 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 10:30 నుంచి 3:00 దాకా వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. మధ్యలో 12:30 to 1:10 తెలుగులో వార్తా ప్రసారం ఉంటుంది. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:30 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 3:00 నుంచి 5:00 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 5:00 మాట చెప్పుని పాట అయినలా మాటలు పాటలు ప్రసారమవుతాయి. కతిందాం కార్యక్రమంలో 5:30 ఆకేళ్ల వెంకట సుబ్బలక్ష్మి రచించిన అమ్మ మాట తేనెమూట అనే కథల సంపుటి నుంచి అమ్మ మాట తేనెమూట అనే కథను వినిపిస్తారు టి స్రవంతి. ఆ తర్వాత బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మాతాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుంచి కోడి అనే కథను వినిపిస్తారు ఎం వాణి. 6:20 గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన రాథోడ్ ప్రభు బృందం పాడిన భక్త తుకారం భజనలు. ఆ తర్వాత బేలమండలం పలాయితాండ గ్రామానికి చెందిన రాథోడ్ దూద్రాం బృందం పాడిన సామాజిక పాటలు వినవచ్చు. 10:00 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పత్తి విత్తుకోవడం వంగడాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చటుంటది. ఆ తర్వాత వర్షాధార రాగి సాగులో మెళకువల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటుంటది. 8:00 హుషారైన పాటలు ప్రసారమవుతాయి. 9:00 హిందీలో వార్తలు, 9:30 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్లైట్ క్షమించాలి 9:30 స్పాట్లైట్, 9:30 కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం 25వ భాగం ప్రసారమవుతుంది. 10:00 మావలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చెంచుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర శంభు బృందం వినిపించే దుర్గా భవాని కథగానం మొదటి భాగం వినవచ్చు. 10:30 మధురిములో హాయ్ అయిన పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఇలా పొద్దునిండా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్భవన్లో తెలంగాణ

0: గోవా సిక్కిం రాష్టాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందని అన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్టాల్లో ఒకటిగా జీవ వైవిధ్య రాష్టంగా గుర్తింపు పొందిందని తెలిపారు. గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్టాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుపుతూ,
1: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports and sharing of best practices, etc.
0: ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జీపీఎస్ ట్రాకింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పార్టీ అధ్యకులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్టంలో పర్యటించి ప్రజలతో మమేకమవుతానని తెలుపుతూ,
2: నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోనా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఇది తెలంగాణ భారతదేశంలో.
0: నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద నిర్వహించిన ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2026 క్రికెట్ ఫైనల్ పోటీలను ఆయన నిన్న వీక్షించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విజేతలకు ట్రోఫీలు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి వ్యాయామం, క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఢిల్లీలో జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు జరగనుంది. గ్రామీణాభివృద్ది, స్థానిక సంస్థల పనితీరులో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పలు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. వివిధ విభాగాల్లో గ్రామీణాభివృద్ది, సుస్థిర పాలన, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, సుపరిపాలనలో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం ఉత్తమ బ్లాక్ పంచాయతీగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీనిపై కుప్పం పంచాయతీ అధికారి సుధాకర్రావు మాట్లాడుతూ,
3: అంటే మేము చేసిన యొక్క వర్క్ కి గుర్తింపు రావడం ఒక ఎత్తు అయితే, ఆ గుర్తింపు ద్వారా ఆయా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డ్స్ తో పాటు క్యాష్ అవార్డ్స్ కూడా రావడం అనేది చాలా సంతోషం. తద్వారా ఆ పంచాయతీలకి అదనపు ఆదాయ వనరులు కాస్త మనం సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకి కుప్పం బ్లాక్ పంచాయతీ కింద లాస్ట్ టైం మనకి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ పంచాయతీ నేషనల్ లెవెల్లో ఈ కుప్పం బ్లాక్ అంటే 1.5 crores క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని వీరు ఆ పంచాయతీలో గానీ మండలంలో డిఫరెంట్ పంచాయతీలు అవసరాన్ని మేరకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక

0: వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ డిజిటల్ మౌలిక వసతుల సంస్థ ఎయిర్ ట్రంక్ వ్యవస్థాపకులు రాబిన్ ఖుదాతో ముఖ్యమంత్రి నిన్న అమరావతిలో సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి డిజిటల్ హబ్గా అభివృద్ది చేసే అంశాలపై ఈ సందర్బంగా చర్చించారు. అనంతరం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ విశాఖలో 2 గిగావాట్ల సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై చర్చలు జరిగాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే కేంద్రం కేటాయిస్తున్న నిధులను వినియోగించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడం లేదని భావిస్తే ఆ విషయంపై ప్రధానికి రాష్ట ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజులు వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలను చేపట్టిందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు భద్రత, ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరమ్మతులు చేపట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తుంగభద్ర నదీ బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో ఒకే సమయంలో 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 కొత్త గేట్లను నిర్మించడం దేశంలోనే రికార్డుగా నిలిచిందన్నారు. తద్వారా రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు తీర్చగలిగామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద జాః. అథ వార్తాః. ప్రశాసనేన సిబిఎస్ఈ ఇతి కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద ఓఎస్ఎం ఇత్యేతస్యాః ఆంకికీయ మూల్యాంకన ప్రణాళ్యాః సేవానుబంధ సంబద్ధ విషయాణాం పరీక్షణార్థం ఏకసదస్యీయ సమితిః సంఘటితా. సమితేః అధ్యక్ష క్షమతా నిర్మాణాయోగస్య అధ్యక్ష పదారూఢ ఎస్ రాధాచౌహానః భవిష్యతి. సమితిః మాసాభ్యంతరె అంతః కార్మిక ప్రశిక్షణ విభాగాయ స్వప్రతివేదనం ప్రస్తోష్యతి. అత్రాంతరి పరిషదా గతవాసరే 12 కక్షాయాః ఛాత్రాణాం అంక సత్యాపనార్థం उत्तरपुस्तिकानां पुनर्मूल्यांकनार्थं च अन्तर्जालपटलम् आधिकारिकरूपेण सक्रियं कृतम्। अस्माकं वार्ताहरः अवदत् यत् एषा सुविधा तेभ्यः एव छात्रेभ्यः उपलब्धा अस्ति ये खलु स्वमूल्यांकितानां उत्तरपत्राणां स्कैन इत्येताः प्रतिलिपयः प्राप्तवन्तः। राष्ट्रपतिना द्रौपदी मुर्मू वर्यया उक्तं यत् शिक्षा शक्तिकरणस्य महत्वपूर्ण साधनं वर्तते। शिक्षा एव जनान् आत्मनिर्भरान् जागरूकान् क्षमांश्च कारयति। गतवासरे नवदिल्ल्यां सा जनजातीय छात्रवृत्ति लाभार्थिनः सम्बोधयति स्म। अस्मिन् अवसरे सा उक्तवती यत् वास्तविकः विकासः तदा एव भविष्यति यदा समाजस्य सर्वे एव पक्षाः सामाजिकार्थिक शैक्षिकरूपेण विकसिताः भविष्यन्ति। सा उक्तवती यत् सर्वकारस्य छात्रवृत्तियोजनया जनजातिवर्गेभ्यः उच्चशिक्षायाः अवसराणां प्रदानेन तेषां जीवनं परिवर्तितम्। द्रौपदी मुर्मू वर्या अवदत् यत् भारते प्रतिभासम्पन्नानां छात्राणां न्यूनता नास्ति अपितु तेषाम् अभिज्ञानं पोषणं तेभ्यः उचित मार्गदर्शनं च आवश्यकं वर्तते।
2: युवा हमारे राष्ट्र की शक्ति आशा और उज्जवल भविष्य के प्रतीक है। मेरे सभी युवाओं विशेषकर जनजातियों समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपने जोड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए। युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा।
1: भारतस्य मुख्य न्यायाधीशः न्यायमूर्तिः सूर्यकान्तः गतवासरे सर्वोच्च न्यायालयस्य पञ्च न्यायाधीशेभ्यः पदगोपनीयतायै प्रतिश्रावितवान्। न्यायमूर्तिः शीलनागो श्रीचन्द्रशेखरः संजीव सचदेवा अरुणपल्ली वरिष्ठाधिवक्त्री वी मोहना च सर्वोच्च न्यायालयस्य न्यायाधीशत्वेन शपथवचनं स्वीकृतवन्तः। अवधेयं यत् केन्द्रेण सर्वोच्च न्यायालयीय न्यायविद समितेः अनुशंसाम् आलक्ष्य एव एतेषां नियुक्ति विषयणे स्वीकृतिः दत्ता। राष्ट्रिय पञ्चायत पुरस्कार समारोहः अद्य नवदिल्ल्याम् आयोजयिष्यते। एते पुरस्काराः देशस्य द्विचत्वारिंशत् संख्याकेभ्यः उत्कृष्ट पञ्चायतेभ्यः प्रदास्यन्ते। समारोहावसरे दीनदयालोपाध्याय पञ्चायत सतत विकास पुरस्कारः इत्यस्यां श्रेण्यां चतुस्त्रिंशत् ग्राम पञ्चायतेभ्यः नानाजी देशमुख सर्वोत्तम पञ्चायत सतत विकास पुरस्कार श्रेण्यां च अष्ट पञ्चायतेभ्यः पुरस्काराः प्रदास्यन्ते। भारतीयर्थ विभागेन सूचितं यत् अद्य कर्णाटकस्य आभ्यन्तरीणेषु भागेषु केरल माहे लक्षद्वीप तमिलनाडु पुदुच्चेरी कराईकलेषु च तीव्रवृष्टिः भविष्यति। आगामि दिवसद्वय पर्यन्तं हरियाणा चण्डीगढ़ दिल्ली छत्तीसगढ़ झारखण्ड गुजरात गोवा महाराष्ट्रांध्रप्रदेश तेलंगाना पश्चिमोत्तर प्रदेशेषु तीव्र झंझावातेन सह गर्जनस्य तडितपातस्य च संभावना वर्तते। अन्ते क्रीडावार्तासु महिलानां अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडा मालिकायां गतरात्रौ इंग्लैंड देशस्य टाउनटन नगरे काउंटी क्रीडांगणे आयोजिते तृतीये अन्तिमे च द्वन्द्वे इंग्लैंडेन भारतं षड्भिः क्रीडकैः पराजितम्। इत्थम् इंग्लैंडेन 2-1 इत्येतेन स्पर्धान्तरालेन श्रृंखला जिता। इति वार्ताः।
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ ఈనాటి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
4: రాష్ట స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థులు పతకాలను సాధించారు. రంగారెడ్డి జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన 13 మంది విద్యార్థులు కిక్ బాక్సింగ్ లో వివిధ విభాగాల్లో 29 పతకాలు సాధించారు. వీరిలో 12 మంది కిక్ బాక్సింగ్ లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులను స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి వడ్నాల శ్రీనివాస్ అభినందించారు. జిల్లాలో ఒకే ప్రాంతంలో 4 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న 77 మంది పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేశారు. వారికి కలెక్టర్ గరిమా అగర్వాల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు యువతకు అవగాహన

0: కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ అత్యవసర సమయంలో 112కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలను పాటించాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 112 నెంబర్పై ప్రజలకు అవగాహన ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ఎస్ఐ వేముల లక్ష్మణ్ సూచించారు. నిరంతరం అందుబాటులో ఉండే ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా పోలీసుల సహాయం తీసుకోవాలని ఎస్పీ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త విద్యుత్ కనెక్షన్తో సహా పలు సేవలను మీసేవా కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు విద్యుత్ శాఖ ఎస్సీ వేణుమాధవ్ తెలిపారు. విద్యుత్ సేవలను మరింత సులభతరం చేసి పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ఈ సేవలను ప్రవేశపెట్టారు. ఇకపై విద్యుత్ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా సేవలను ఒకే చోట సులభంగా పొందవచ్చని ఎస్సీ వేణుమాధవ్ చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లిలో బీరప్ప కామరాతి మహోత్సవ వేడుకలు బీరప్ప కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సర్టిఫికెట్ కోర్సులు చేయడం వల్ల విద్యార్థుల నైపుణ్యాలు మెరుగవుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి అన్నారు. గంభీర్రావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలల్లో గణిత శాస్త్రంలో సర్టిఫికెట్ కోర్సును ఆమె ప్రారంభించారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలతో విద్యార్థులకు అకాడమిక్స్ తో పాటు సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నామని ప్రిన్సిపల్ తెలియజేశారు. సర్టిఫికెట్ కోర్సులో కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్ తదితర అంశాలను వివరించి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేస్తామని గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ శ్రవణ్ కుమార్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు బదిలీ అయింది. పర్యవేక్షకులు వెంకట ప్రసాద్ యాదగిరిగుట్టకు, సంజీవరావు బాసర ఆలయానికి బదిలీ అయ్యారు. సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్ అన్నారు. కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులను ప్రారంభించిన సందర్భంగా ఎస్ఐ ప్రసంగించారు. పట్టణంలో గతంలో ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వివిధ కారణాల వల్ల పనిచేయకుండా పోయాయని అన్నారు. ప్రస్తుతం 6 లక్షల వ్యయంతో మండల కేంద్రంలో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ మైండ్ కేర్ సెంటర్ల ఆధ్వర్యంలో మరమగ్గాల కార్మికులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సైకాలజిస్ట్ పున్నం చందర్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యంపై కార్మికుల్లో అవగాహన పెంచడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈద్గాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనంలో శ్రీ ధర్మరాజు పట్టాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మహాభారత జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఇల్లంతగుంట మండలం కందికట్కూర్లో రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బోనాలు శకటోత్సవం ఘనంగా నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐలు అశోక్ ఉపేంద్రచారి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1: శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 గా వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాలను మార్చివేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా సమానంగా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతుడుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే అది సాధ్యం.

0: అధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన ఆదివాసీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
1: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है, परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ने. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है.
0: मन देशंलो प्रतिभकु कोरत लेदनी, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదిక అందించవలసిన అవసరం ఉందని చెప్పారు. యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్టపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతీ యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. దేశ రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సు ప్రారంభ సమాపేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరిమా ఉత్సవ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లోకల సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ఫ్యాబ్ ను రాష్టపతి ద్రౌపది ముర్ము వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు. దీంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 75 స్పేస్ ల్యాబ్లను కూడా ఆమె ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ది ఫలాలను చేరవేయడంలో బాధ్యత వహించే సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికత ఆధారిత సేవల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింత పొడిగించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్టేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ నోటిఫై చేస్తూ ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్టేషన్ కాల పరిమితి, అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. అయితే నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్టేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచే మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కింద ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న దృష్టి ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్ కేర్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు. పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవం వేడుకల్లో జేపీ నడ్డా ప్రసంగించారు.
2: 2017 में जब हम हेल्थ पॉलिसी लेकर के आए तो हमने उसको कॉम्प्रिहेंसिव और कॉम्प्रिहेंसिव बनाने में प्रिवेंटिव, प्रमोटिव, क्यूरेटिव, जेरियाट्रिक, रिहैबिलिटेटिव सबको जोड़ा और सबका एक इंक्लूसिव प्रोग्राम को हमने आगे बढ़ाया। और ये आयुष्मान आरोग्य मंदिर 140 करोड़ की जनता का फर्स्ट हेल्थ का कॉन्टैक्ट पॉइंट है।
0: దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థగా సేవలు అందిస్తున్నాయని ఆయన తెలియజేశారు. 30 ఏళ్లపై పడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. కారుణ్య నియామకాలు, కంపాషనేట్ అపాయింట్మెంట్ల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తెలియజెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్దంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరాధేల్తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాల ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవి విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన పిల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలని అభ్యర్థనను తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహిత కుమార్తెను మినహాయిస్తూ ప్రభుత్వం 2019లో జారీ చేసిన ఉత్తర్వులను ఆ మహిళ కోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్ ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్టపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. అవార్డుల కొరకు దరఖాస్తులు సమర్పించడానికి జులై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే నామినేషన్లు, దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమయ్యే ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఎల్నినో ఏర్పడేందుకు 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు గురువారం నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4వ తేదీ నుంచి నైరుతి ఋతుపవనాలు లక్షద్వీప్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ, పునరావాసంపై కూడా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. అంబట్యాల సంగతులు. రోజు పొద్దుగల మీకోసం ఎన్నో అంశాలను వినిపించే అంబట్యాల సంగతులు కార్యక్రమంలో ఇయ్యల్ల పానం పదిలం శీర్షికన చెవి, ముక్కు, గొంతు సమస్యలు పరిష్కారాల గురించి చెవి, ముక్కు, గొంతు వైద్యురాలు డాక్టర్ ఆర్ సాయి ప్రత్యూష ప్రసంగం. భేటీ శీర్షికన అరుదైన వన్యప్రాణులకు ఆవాసం కవ్వాల్ అభయారణ్యం. మంచిర్యాల జిల్లా జిన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం రామ్మోహన్తో ముచ్చట మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఇయల్లటి తిథి వార నక్షత్రాలు తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, అధిక జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, గ్రీష్మ ఋతువు, తదియా తిథి, పూర్వాషాఢ నక్షత్రం, బుధవారం

వాతావరణం. జిల్లాలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నది. ఎక్కువ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను ఉంటుంది. గాలిలో తేమ 56% ఉంటుంది. గాలి నాణ్యత 72 పాయింట్లతో సంతృప్తికరంగా ఉంది.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఈ కార్యక్రమాలను మీరు మీ మొబైల్ ఫోన్లోనే వినవచ్చు, అది కూడా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా. అందుకు మీరు చేయవలసిందల్లా మీ మొబైల్ ఫోన్లో న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకొని, అది ఇన్స్టాల్ అయిన తర్వాత తెరిచిన తర్వాత పైన కనిపించే లైవ్ రేడియో అనే మీట నొక్కితే కింద కేంద్రాల పట్టుకొస్తుంది. దాంట్లో ఆకాశవాణి ఆదిలాబాద్ అనే మీట నొక్కితే ఈ ప్రసారాలు మీకు మీ ఫోన్లోనే వినిపిస్తాయి. మీరు ఆదిలాబాద్కు ఎంత దూరంలో ఉన్నా కూడా వినిపిస్తాయి. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు మనసుకింపైన వాద్య సంగీతం ఊపిరి.

0: నా పేరు డాక్టర్ సతీష్. నేను ఇక్కడ బుక్తాపూర్లోని వెటనరీ పాలిక్లినిక్లో పశువైద్యాధికారిగా పనిచేస్తున్నాను.
1: ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గత కొన్ని సంవత్సరాలుగా వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కొన్ని టీకాలను సప్లై చేస్తుంది. వాటిలో మనం ఇంతకుముందు చెప్పుకున్న HSBQET ఈ వ్యాక్సిన్లను పశుసంవర్ధక శాఖ ఆదిలాబాద్ నుంచి, జిల్లా పశువైద్యాధికారి నుంచి, లోకల్లో ఉన్న మండల పశువైద్యాధికారులు, తర్వాత అక్కడి నుంచి ఆర్ఎల్యులకు ఈ టీకాలని సప్లై చేస్తూ ఉంటారు. ఈ టీకాలు ప్రతి ఎనిమల్కి ఇచ్చుకుంటే మంచిది. వాటిల్లో గొర్రెలకు గొర్రెలది ఈటీ, తర్వాత ఆవులకైతే బీక్యూ వేసుకోవాలి.

0: అది ఆవులు అంటే కోడి లేగలు. అదే గేదెలకైతేనేమో హెచ్ఎస్ అంటే కంఠవాపి వ్యాధి యొక్క టీకాను వేసుకుంటే ఈ వ్యాధులు అనేటివి వచ్చిన తర్వాత ఎవరేం చేయాలి, ఎందుకంటే దానికి విపరీతమైన ఖర్చు, తర్వాత శ్రమ, తర్వాత మనం ఆర్థికంగా నష్టపోతాం. ఈ టీకాకయ్యే ఖర్చు నిజం చెప్పాలంటే ఏముండదు, గవర్నమెంటే మీకు వచ్చి ఇస్తా ఉంటది ఇంటి దగ్గర వచ్చేసి, కాబట్టి మీకు ఖర్చు లేదు. ఒక్కొక్క విలేజ్ ఎంత ఎంత ఉన్నాయి, ఒక్కొక్క మనిషికి ఎంత ఎంత ఉన్నాయి అనేది మొత్తం డాటా ఉంటది. దాని ప్రకారంగా సాధారణ నిజం చెప్పాలంటే వెటనరీ డాక్టర్ యొక్క సోషల్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటది. ఒక ఊర్లో ఎవరెవరికి పశువులు ఉన్నాయి అనేది పశువైద్యాధికారికి అయితే తెలుస్తుంది. దానికి మన ట్యాగింగ్ అంటారు, ఇయర్ ట్యాగింగ్ అంటారు. ఇయర్ ట్యాగింగ్ ఆల్రెడీ చేసినాం మనం. మొత్తం ఆదిలాబాద్ లో 296,400 పశువులు ఉన్నాయి. వాటిలో సాధారణంగా 86% అనగా 255,000 వాటికి ట్యాగింగ్ చేసేసినాం ఆల్రెడీ. ఇంకా మిగతా ట్యాగింగ్ ఎందుకు చేయలేదంటే వాటి యొక్క ఏజ్ అనేది 6 నెలలు దాటకపోవడము. రెండవది వచ్చేసి ఎవరైనా కొంతమందికి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే సార్ టీక్ మన గుండెలు కొడితే మళ్ళీ అటు ఇటు దునికి గర్భస్రావం అవ్వడం అవుతుంది. లేదనుకుంటే మన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ట్యాగింగ్ చేయం, ఎందుకంటే ఒకదాన్ని మనం ట్యాగింగ్ చేసి మళ్ళీ ఇంకో దాన్ని చేస్తే దీని యొక్క ఇన్ఫెక్షన్ దానికి. అట్లా 14% పశువులకు ఇప్పటికి మిస్ అయినాయి, వాటికి కూడా త్వరలోనే చేసేస్తా ఉంటాం.
1: తొలకరి జల్లుల్లో పశువులకు టీకాల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యాధికారి కె సతీష్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
6: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బుర్రద పుల్లా.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు అమ్మటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ఈరోజు జూన్ 3వ తేదీ. ఈరోజుకున్న విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి జయంతి, అలాగే రాజనీతిజ్ఞుడు, పాత్రికేయుడు జార్జ్ ఫెర్నాండెజ్ జయంతి, తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత జి శంకర్ కురూప్ జయంతి, అలాగే సినీ నటి రాధ పుట్టినరోజు, ప్రపంచ సైకిల్ దినోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటున్నాము.

ముత్తువేల్ కరుణానిధి పుట్టినరోజు జయంతి ఈరోజు. ఈయన్ను కరుణానిధి అని తెలుసుకుంటారు. 1924 జూన్ 3వ తేదీన ఈయన జన్మించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969 సిఎన్ అన్నాదురై మరణించినప్పటి నుంచి తాను మరణించే వరకు తమిళనాడు రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కలగంకు అధ్యక్షుడిగా ఉన్నారు. వ్యవస్థాపక సభ్యుల్లో కూడా ఒకరియన. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1969 నుంచి

71 దాకా, మళ్ళీ 71 నుంచి 74 దాకా, 1989 నుంచి 91 దాకా, మళ్ళీ 96 నుంచి 2001 దాకా, 2006 నుంచి 2011 దాకా ముఖ్యమంత్రిగా పనిచేశారు. 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించారు. 2004 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని లోక్సభ స్థానాల్లో యూపీఏను గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించారు కరుణానిధి. ఈయన 2018 ఆగస్టు 7వ తేదీన తుది శ్వాస విడిచారు.

0: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా చెవి ముక్కు గొంతు సమస్యలు సర్వసాధారణంగా అందరికీ వస్తుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు చెవి నొప్పి, గొంతు నొప్పులు, గవద బిల్లలు ఇలా రకరకాల సమస్యలు వస్తుంటాయి. ముక్కులో కూడా సమస్యలు వస్తుంటాయి. అయితే ఇయ్యలటి పానం పదిలం శీర్షికను విందాం. చెవి ముక్కు గొంతు సమస్యలు, వాటి పరిష్కారాల గురించి రిమ్స్ చెవి ముక్కు గొంతు వైద్యురాలు డాక్టర్ ఆర్ సాయి ప్రత్యూష ప్రసంగంలో.
1: ఈరోజు మీ అందరికీ చెవి ముక్కు గొంతు డాక్టర్ కాబట్టి ఆ రిలేటెడ్ సమస్యలు ఏమున్నా, వాటికి పరిష్కారం ఏంటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏమేం సమస్యలు వస్తాయి అనే దాని గురించి చెప్తాను. ముందుగా చెవు గురించి మాట్లాడుకుందాము. చెవిలో వినికిడి ప్రాబ్లం గాని, చెవు నుంచి చీము రావడం గాని, చెవిలో శబ్దం రావడం గాని, చెవు సంబంధంగా చక్కెర రావడం గాని, ఈ సమస్యలు అనేవి ఉంటాయి. చెవు వినపడపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు రోజు రోజు ఉండే ట్రాఫిక్ సిగ్నల్, వీటి వల్ల కూడా నాయిస్ పొల్యూషన్ వల్ల చెవు వినపడపోవడానికి ఒక సాధారణమైన రీజన్ అవుతుంది. ఇంకోటి మన ఆక్యుపేషన్ వల్ల, మన పని వల్ల, మన చుట్టూ ఏమన్నా సౌండ్స్ ఎఫెక్ట్ అయితే వాటి వల్ల కూడా వినపడపోవడానికి కారణమవ్వచ్చు. దీనికి మా దగ్గరికి వస్తే మేము ఎంత వినపడట్లేదు అనేది ఒక టెస్ట్ చేస్తాము. అది చెవు నుంచి లోపల వరకు ప్రాబ్లం ఉందా లేకపోతే లోపలనే ప్రాబ్లం ఉందా అనేది టెస్ట్ లో తెలుస్తుంది మాకు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల చెవు లోపల ఉన్న హెయిర్ సెల్స్ అనేటివి డ్యామేజ్ అవుతున్నాయి, అవి చనిపోతున్నాయి. అవి ఉండేవి కొన్నే ఉంటాయి, 10,000 వరకే కొన్ని హెయిర్ సెల్స్ వరకు ఉంటాయి. అవి చనిపోవడం వల్ల వినికిడి ప్రాబ్లం అనేది వస్తుంది. నాయిస్ పొల్యూషన్ కి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు హెడ్ సెట్స్ ఇవన్నీ గంటసేపు పెట్టుకుని ఇంకొక 10 నిమిషాలు అట్లా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో గంట సేపు అట్లా ప్రతి గంటకి ఒక గ్యాప్ ఇవ్వడం చాలా మంచిది. దానివల్ల లోపల ఉన్న హెయిర్ సెల్స్ అనేటివి ఎగ్జాస్ట్ అవ్వకుండా, అవి అలసిపోకుండా మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎనర్జీ వచ్చి మళ్ళీ అవి వర్క్ అవుతుంటాయి. లైక్ ఇంజన్ అన్నట్టుగా, ఇంజన్ ఎలా వర్క్ అవుతుంటుందో లోపల ఉన్నవి కూడా అలానే వర్క్ అవుతుంటాయి. సో దానికి టైం గ్యాప్ ఇవ్వాలి 10 నిమిషాలు. దానివల్ల అవి లోపల ఉన్న హెయిర్ సెల్స్ చనిపోకుండా మళ్ళీ ఎనర్జీ తీసుకొని మళ్ళీ పనిచేస్తుంటాయి. సో గ్యాప్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇది వినపడపోవడానికి చాలా మందికి రీజన్స్. ఇంకోటి చెవిలో చీము కారేది, ఈ మధ్య చాలా కామన్ ప్రాబ్లం అనేది అవుతుంది. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. చెవులో నీళ్ళెళ్లడం కానీ, ముక్కు గొంతు ప్రాబ్లం ఉండి జలుబు దగ్గు వచ్చి చెవుకి ముక్కు కనెక్షన్ వల్ల, ముక్కులో జలుబున్నా దగ్గున్నా చెవు ముక్కు కనెక్షన్ నుంచి ఇన్ఫెక్షన్ అనేది ముక్కు గొంతు నుంచి చెవుకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల చెవుని చీము కారే ఛాన్స్ ఉంటుంది. దానివల్లనే చెవులో నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దగ్గు జలుబు ఉన్నప్పుడు మందులు వాడాలి, డాక్టర్ దగ్గరకు వచ్చి చూయించుకోవాలి. చెవులో చీము కారుతుందా లేదా అని మేము చూసి చెప్తాము. జలుబు దగ్గు రాకుండా ఉండడానికి చల్లటివి, పుల్లటివి, తీయటివి పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. అలానే మాస్క్ పెట్టుకోవడం చాలా మంచిది. ఎలర్జీ ఉన్న వాళ్ళకి, బయట ఉన్న ఎలర్జీ ఏదైనా దుమ్ము, ఎన్విరాన్మెంట్, గాలి పడినప్పుడు మాస్క్ పెట్టుకుంటే దాని నుంచి ముక్కు లోపలికి ఏమి వెళ్లకుండా, జలుబు మళ్ళీ మళ్ళీ రాకుండా ముక్కు నుంచి చీము కారడం తగ్గుతుంది. ఇంకో ప్రాబ్లం చెవిలో శబ్దం రావడం. ఇది ఈ రోజులలో చాలా కామన్ అవుతుంది. చెవులో శబ్దం అనేది చాలా రీజన్స్ వల్ల రాకపోవచ్చు. మొదటి రీజన్ వచ్చేసి చెవులో వినికిడి తగ్గిపోవడం వల్ల శబ్దం వస్తుంది. మీరు డాక్టర్ దగ్గర

కి వస్తే అది దేని వల్ల వస్తుందో మేము టెస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాము. వినికిడి ప్రాబ్లం ఉంటే దాని వల్లనే శబ్దం వస్తుందన్నట్టుగా కన్ఫర్మ్ అవుతుంది. ఇంకోటి నాయిస్ పొల్యూషన్ వల్ల వినికిడి పోవడం వల్ల కూడా చెవిలో శబ్దం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏజ్ అయిన తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ చెవిలో హెయిర్ సెల్స్ చనిపోతుంటాయి. సో దానివల్ల కూడా వినికిడి ప్రాబ్లం తక్కువయ్యి దానివల్ల కూడా శబ్దం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొన్ని డిసీజెస్ ఉంటాయి, వాటి వల్ల కూడా చెవిలో శబ్దం వచ్చే ఛాన్స్ ఉంటాయి. డాక్టర్ దగ్గరకు వస్తే స్కానింగ్ టెస్ట్ అవన్నీ చేసి దేనివల్ల శబ్దం వస్తుందో తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది అందుతుంది. చెవికి బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది. సో దానివల్ల బ్రెయిన్లో ఏమన్నా గడ్డలున్నా కూడా దానివల్ల కూడా చెవు సంబంధితమైన చక్కెర అనేది వస్తుంటుంది, కళ్ళు తిరగడం కానీ. సో చెవిలో మూడు నాలుగు ప్రాబ్లమ్స్ ఇబ్బందులు అనేటివి వస్తాయి. ఒకటి వినకపడకపోవడం, రెండు చీమకారడం, చెవులో శబ్దం రావడం, చక్కెర రావడం, ఇంకోటి చెవులో దురద అనేది పెట్టడం. చాలా మంది చెవులో మైల ఉందని వస్తుంటారు. మైల నార్మల్గా తీయనవసరం లేదు. చెవులో మైల ఉండి నొప్పి వస్తుంది కానీ చెవు నుంచి చీమ వస్తున్నప్పుడు కానీ, విపరీతమైన నొప్పి చెవు నుంచి చీమ కారినప్పుడు చెవుని క్లీన్ చేసే అవసరం ఉంటుంది. సో నార్మల్గా మీరు ఇయర్బడ్స్ పెట్టుకొని చెవుని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డాక్టర్ దగ్గరకు వస్తే చెవు నిండా మైల నిండి ఉంటే అప్పుడు మేము ఎండోస్కోప్ వేసి చెవుని క్లీన్ చేస్తాము. మీ అంతటా మీరు ఇయర్బడ్ పెట్టుకొని క్లీన్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇయర్బడ్ పెట్టుకున్నప్పుడు చెవులో ర్యాషెస్ లాగా వచ్చి చెవు స్కిన్ ని డ్యామేజ్ అవుతుంటుంది. దానివల్ల మీకు ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది, దురద వస్తూ ఉంటుంది. ఒకసారి మీరు దురదతో మీరు ఇయర్బడ్ మళ్ళీ మళ్ళీ పెడితే ఆ దురద అనేది తగ్గదు. సో మీరు ఇయర్బడ్ పెట్టుకోవద్దు, డాక్టర్ దగ్గరకు వచ్చి చెక్ చేయించుకోవాలి. ఇంకోటి మీరు స్విమ్మింగ్కి వెళ్తున్నప్పుడు ఇయర్ ప్లగ్స్ కానీ ఇయర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి క్లాత్స్ కానీ ఏమన్నా యూజ్ చేసుకోవాలి. చెవులోకి నీళ్లు కూడా వెళ్ళొద్దు, దానిలో ఉన్న మంచి బ్యాక్టీరియా అనేది చనిపోతుంటది, దాని పిహెచ్ అనేది చేంజ్ అవుతుంటది. రిపీటెడ్ గా ఊకే మీకు దురద వచ్చి స్కిన్ ఇన్ఫెక్షన్, ఎగ్జిమా లాంటివి వస్తుంటుంటాయి. ఇది చెవు రిలేటెడ్ సంబంధమైనవి. నెక్స్ట్ నేను ముక్కు రిలేటెడ్ గా చెప్తాను. ముక్కులో మనకు వచ్చేటివన్నీ చాలా మంది సర్ది, సైనసైటిస్, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, ముక్కు నొప్పి, ముక్కులో గడ్డలు, ముక్కు నుంచి చీము కారడం, ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తుంటాయి. సర్ది వచ్చినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ అండి, అది రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంటది. అలానే సర్ది ఉండి నాలుగైదు రోజులు తగ్గట్లేదు, ముక్కు నుంచి చీము కారుతుంది, ముక్కు నొప్పి వస్తుంది అన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి చెక్ చేయించుకోవాలి. మేము ఎండోస్కోప్ పెట్టి లోపల ఏమన్నా గడ్డలున్నాయా, ఏమన్నా ఇంకా వేరే చీము కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తాము. సర్ది ఊగుకే వచ్చి మళ్ళీ తగ్గి మళ్ళీ వస్తుంది, నెలకొకసారి వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది, మందులు వాడి తగ్గి మళ్ళీ వస్తుంది అని అంటే డాక్టర్ దగ్గరికి రావడం మంచిది. అది సైనసైటిస్ అయి ఉండొచ్చు. సైనసైటిస్ అంటే ముక్కు పక్కన నాలుగు సైనసెస్ ఉంటాయి, వాటిలో గాలి నిండి ఉంటుంది. వాటిలో గాలి కాకుండా చీము నిండి ఉంటే దాన్ని సైనసెస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. అది సర్ది వల్ల వస్తుంటది. సర్ది ఎక్కువ రోజులు అలానే ఉండినప్పుడు ఈ సైనసెస్ లో నీళ్లు కాకుండా మెల్లమెల్లగా ఆ చీము ఆ నీరు అనేది నిండిపోతుంటది. దానికి గాలి వెళ్లకుండా దాని యొక్క దారి బంద్ అయిపోయి అందులో నీరు చీము అనేది నిండిపోయి ఉంటది. నార్మల్ గా అయితే ఆ సైనసెస్ లో ఉన్న తేమ నీరు అనేది ముక్కులోకి వచ్చి గొంతులోకి వెళ్ళిపోతుంటది. ఎప్పుడైతే ఈ సర్ది వస్తుందో వాటి యొక్క దారి మూసుకపోయి దాంట్లో చీము నిండిపోయి సైనసైటిస్ లాగా వస్తుంటది. దానికి ట్రీట్మెంట్ అనేది డాక్టర్ దగ్గరికి వస్తే మేము ఎండోస్కోప్ వేసి దాన్ని కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ రాస్తాము. మీరు సైనసైటిస్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కువ ఏసీలో లేకపోతే ఎక్కువ ఎండలో ఉన్నప్పుడు నోస్ బ్లాక్ అయిపోయి సైనసైటిస్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఏసీలో ఎక్కువ ఎండలో ఉండకపోవడం మంచిది. అలాగే చల్లటివి, పుల్లటివి తీయటివి, పుల్లటివి తీయటివి తిన్నప్పుడు దానిలో ఉన్న బ్యాక్టీరియా అట్రాక్ట్ అవుతుంటది. బ్యాక్టీరియా ఆ పుల్లదనానికి తీయదనానికి తొందరగా ముక్కులో ఉన్న చర్మం మీద పెరుగుతుంటుంది, దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంటది. మన బయట పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంటది, ఎన్విరాన్మెంట్స్ లో ఉన్న కెమికల్స్ వల్ల కూడా ముక్కులోకి వెళ్ళి అవి ముక్కులో ఉన్న చర్మం మీద డిపాజిట్ అయ్యి దాని మీదకి బ్యాక్టీరియా ఉన్న వైరసెస్ ఆ కెమికల్స్ మీద మళ్ళీ అట్రాక్ట్ అయ్యి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మాస్క్ పెట్టుకోవడం, దేనివల్ల అయితే అలర్జీ ఉందో బయట ఉన్న డస్ట్ కి, ఫ్లవర్స్ కి, సీజనల్ ఫ్లవర్స్ కి, బెడ్ మీద ఉన్న కాక్రోచెస్ కి కానీ, కబోర్డ్స్ లో ఉన్న డస్ట్ కి కానీ దేనివల్ల అయినా ఎలర్జీ ఉంటుంది, దానికి కూడా పడినప్పుడు
ఇన్ఫెక్షన్.

0: వస్తుంది నోస్ లో, మళ్ళీ దాని వల్ల కూడా సైనోసైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలర్జీతోని మళ్ళీ సైనోసైటిస్ వస్తుంటది. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీ ఇంట్లో ఉన్న ఏసీ టెంపరేచర్ నార్మల్ పెట్టుకోవడం, ఏసీ అండ్ ఫ్యాన్ రెండు యూజ్ చేయకుండా ఓన్లీ ఏసీ కరెంట్ ఒకటే యూజ్ చేసుకోవడం, లేకపోతే ఓన్లీ ఫ్యాన్ యూజ్ చేసుకోవడం. రెండు యూజ్ చేసినప్పుడు ఒక హాట్ ఎయిర్ కరెంట్, ఒక కోల్డ్ ఎయిర్ కరెంట్ వచ్చి నోస్ లో ఆ చేంజెస్, ఈ హ్యూమిడిటీ చేంజెస్ నోస్ కూడా రియాక్ట్ అవుతుంటది. దానివల్ల చేంజెస్ వస్తాయి, బ్లాక్ అవుతుంటది, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది వస్తుంటది. ఇంకోటి కబోర్డ్స్ అవన్నీ క్లీన్ ఉంచుకోవాలి, బెడ్షీట్స్ క్లీన్ ఉంచుకోవాలి. ఎలర్జీ ఉన్న వాళ్ళు బెడ్షీట్స్ ఎవ్రీ వీక్ వేడి నీళ్ళల్లో ఉతికేసుకొని బయట ఎండకు ఆరేసేయాలి, మాస్క్ పెట్టుకోవాలి. ఇంకోటి ముక్కులో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యేది ఇంకో కారణం వచ్చేసి టర్బినేట్స్ అనేటివి ఉంటాయి. అవి ఈ ఎలర్జీ వల్లనైనా, మీరు చేసే పని వల్లనైనా, బయట ఉన్న ఎన్విరాన్మెంట్ వల్లనైనా అవి పెరుగుతాయి. దానివల్ల మీకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వచ్చు. ముక్కులో ఉన్న బొక్క అనేది వంకర ఉండడం వల్ల కూడా మీకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండొచ్చు. మీరు డాక్టర్ దగ్గరికి వస్తే మేము ఎండోస్కోప్ వేసి ముక్కులో బొక్క వంకరున్నా, లోపల ఉన్న మాంసం ఏమైనా పెరిగినా వాటిని చూసి దానికి తగ్గ ట్రీట్మెంట్ మేము అడ్వైస్ చేస్తాము. ఇంకోటి ముక్కు నుంచి చీము రావడం, ముక్కులో ఏమన్నా సైనోసైటిస్ వచ్చినప్పుడు ముక్కులో ఉన్న చీము అనేది గడ్డల్లాగా అయ్యి, అది మెల్లమెల్లగా గడ్డల్లాగా తయారై ఆ గడ్డ ముక్కు నుంచి బయటకు వస్తుంటది. సో ఆ గడ్డ వల్ల కూడా మీకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి దాని నుంచి పదే పదే మీకు ముక్కు నుంచి చీములాగా కారుతూ ఉంటది. దీనికి కూడా మీరు అశ్రద్ధ చేయొద్దు. దీనివల్ల ముక్కు ఇన్ఫెక్షన్ అనేది ముక్కు నుంచి బ్రెయిన్ కి వెళ్లే ఛాన్స్ ఉంటది. ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ గాని, ఫంగస్ ని బూజ్ ఇన్ఫెక్షన్ లోపల ముక్కు లోపలికి కూడా వెళ్లే ఛాన్స్ ఉంటది, అది బ్రెయిన్ కి కూడా వెళ్లే ఛాన్స్ ఉంటది, దగ్గరలో ఉన్న కంటికి కూడా వెళ్లే ఛాన్స్ ఉంటది. సో మీరు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరకు వచ్చి చూయించుకోవడం మంచిది. జ్వరం, ముక్కు నుంచి చీము గారడం, ముక్కులో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం, ముక్కు నుంచి గలీ స్మెల్ రావడం, ముక్కు నుంచి స్మెల్ రాకపోవడం, ఇలాంటివి ఏమున్నా కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకోవడం మంచిది. ఇంకా లాస్ట్ కు వచ్చేసరికి గొంతు గురించి చెప్పబోతున్నాను. గొంతులో టాన్సిల్స్ ఇంకా మింగడానికి ఇబ్బంది, గొంతులో వాయిస్ చేంజ్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. టాన్సిల్స్ చాలా కామన్ ప్రాబ్లం అయింది. చిన్నపిల్లలు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్ ఇవి తినడం వల్ల పళ్ళలో ఇన్ఫెక్షన్ అయినా, పళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ టాన్సిల్స్ కెళ్లడం గానీ, గొంతు పట్టుకోవడం వల్ల టాన్సిల్స్ మరి ఊకే టాన్సిల్స్ అనేవి టాన్సిలైటిస్ అవుతుంటది. దాంట్లో ఇన్ఫెక్షన్ అయ్యి టాన్సిలైటిస్ అని అంటాము. దానివల్ల తినడానికి ఇబ్బంది, మింగుతున్నప్పుడు ఇబ్బంది, జ్వరం, మెడలో గడ్డలు ఇలాంటివి వస్తుంటుంటాయి. చల్లటివి పుల్లటివి తీయటివి తీసుకోవద్దు. టాన్సిల్స్ వచ్చినప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగాలి. గొంతులో గరగరగా ఉంటది కాబట్టి గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పేసుకొని గరగర చేయాలి. టాన్సిల్స్ ఊకూక రాకుండా ఉండడానికి చల్లటివి పుల్లటివి తీయటివి తీసుకోవద్దు. బయట వాటర్ తాగకుండా పర్సనల్ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవాలి. ఇంకోటి గొంతులో మింగడానికి ఇబ్బంది అయ్యేటిది చాలా కారణాలు ఉండొచ్చు. అది టాన్సిల్ అవి ఉండొచ్చు, లేకపోతే గొంతు కింద ఫుడ్ పైప్, తినే పైప్లో ఏమన్నా గడ్డలుండొచ్చు. సో తినడానికి ఇబ్బంది అయ్యి, మింగడానికి ఇబ్బంది అయ్యి, మీ గొంతు యొక్క వాయిస్ చేంజ్ అయినా సరే డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకుంటే మంచిది. గొంతులో కెమెరా వేసి గొంతు లోపల ఏముందో మేము చూస్తాము. మీ యొక్క వాయిస్ ఒక 3 వారాల కంటే ఎక్కువ రోజులు బొంగిరిపై ఉంది అని అంటే డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకోవడం మంచిది. స్మోకింగ్, ఆల్కహాల్ వీటి వల్ల కూడా గొంతులో వాయిస్ చేంజ్ అవ్వచ్చు, వీటిని బంద్ చేయడం మంచిది. మెడలో గడ్డ, థైరాయిడ్ గడ్డ అనేది ఇంకో మెడ ప్రాబ్లం. థైరాయిడ్ గడ్డలు ఇవన్నీ మంచి గడ్డలై ఉండొచ్చు, చెడు గడ్డలై ఉండొచ్చు. కనుక థైరాయిడ్ స్కానింగ్ చేయించుకోబడుతుంది. స్కానింగ్ లో మంచి గడ్డ, చెడు గడ్డ అని కన్ఫర్మ్ చేయొచ్చు. మంచి గడ్డ అయినా కూడా 6 నెలలకు ఒకసారి స్కానింగ్ చేయించుకొని ఆ గడ్డ పెరుగుతుందా లేదా అనేది చేయించుకోవాలి. మీకు థైరాయిడ్ ఉంది అని అంటే స్కానింగ్ కంపల్సరీ. దాంతోపాటు థైరాయిడ్ రక్తంలో పెరిగిందా తగ్గిందా అనేది కూడా చూయించుకోవాలి.
1: పానం 10 శీర్షికన చెవి, ముక్కు, గొంతు సమస్యలు, పరిష్కారాలు. ఆదిలాబాద్ రిమ్స్ లో చెవి, ముక్కు, గొంతు వైద్యురాలుగా పనిచేస్తున్న డాక్టర్ ఆర్ సాయి ప్రత్యూష ప్రసంగం విన్నారు. శ్రోతలారా, ఈ ప్రసంగం మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. దాన్ని మీరు మళ్ళీ మళ్ళీ వినవచ్చు, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయవచ్చు కూడా. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇది మన మన యాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు మనందరం జార్జ్ ఫెర్నాండెజ్ గా పిలుచుకుంటున్న జార్జ్ మాథ్యూ జార్జ్ ఫెర్నాండెజ్ గారి జయంతి. ఈయన ఒక భారతీయ ట్రేడ్ యూనియన్ నాయకుడు, రాజనీతిజ్ఞుడు మరియు ప్రముఖ పాత్రికేయుడు కూడా. బీహార్ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు, లోకసభ సభ్యుడుగా 1967 ముంబై నుంచి ఎన్నికై సుదీర్ఘకాలం పనిచేసిన రాజకీయ నాయకుడు. ఈయన ఎక్కువగా బీహార్కు ప్రాతినిధ్యం వహించారు. ఈయన జనతాదల్లో కీలక సభ్యుడు, సమతా పార్టీ వ్యవస్థాపకుడు. ఈయన సమాచార, పరిశ్రమ, రైల్వే, రక్షణతో సహా అనేక కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. రెండు వేల నాలుగు మే 22 తేదీన ఈయన పరమపదించారు.

0: डेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఆదివాసీ గిరిజన భాషలైన గోండి, కులామి, లంబాడ లేక గోర్మాటి, మథుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి. గిరిపదం, ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

0: విజయవంతంకాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం భేటీ శీర్షికన అరుదైన వన్యప్రాణులకు ఆవాసం కవ్వాల్ అభయారణ్యం. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం రామ్మోహన్తో ముచ్చట పెడుతున్నారు కేలెనిన్.
5: జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లడమే కాకుండా వన్యప్రాణుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో అటవీ శాఖ పరంగా ఈ వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను గురించి, వారు చేస్తున్న కృషిని గురించి మనతో పంచుకునేందుకు ఇప్పుడు మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారి రామ్మోహన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రామ్మోహన్ గారు.
6: నమస్కారం అండి.
5: ముందుగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సరించి ఉన్న ఈ కవ్వాల్ అభయారణ్యం, ఒక పచ్చని చిక్కని చెట్లు, ఆ చెట్ల మధ్య స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు, ఆకాశంలో సంచరించే పక్షుల కిలకిల రావాలతోని అలరారుతోంది కదా. ముందు ఈ ప్రాంతంలో ఉన్న ఈ కోర్ ఏరియా, నాన్ కోర్ ఏరియా వీటికి సంబంధించి చెప్పండి. ఆ తర్వాత ఇక్కడ అడవుల్లో విహరిస్తున్న వన్యప్రాణుల గురించి చెప్పండి.
6: అలాగేనండి. ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది మొత్తం పాత ఆదిలాబాద్ జిల్లా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 4 జిల్లాలలో కూడా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం. ఇందులో అటవీ శాఖకు సంబంధించినటువంటి డివిజన్స్, 7-8 డివిజన్స్ ఉంటాయి. దాంట్లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ముఖ్యమైనటువంటి డివిజన్ జన్నారం అనేటువంటిది, జన్నారం అటవీ ప్రాంతం. ఈ జన్నారం అటవీ ప్రాంతంలో ముఖ్యంగా అడవులకు ప్రసిద్ధి చెందినటువంటిది, అంటే టేకు వనాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. దీంతో పాటు ఎన్నో వన్యప్రాణులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మీరు పులి దగ్గర నుండి మొదలుపెట్టి చిన్న ఏంటి పార్క్యుపైన్, అలాగే అంటే ఏదుపంది అంటాం మనం, అలాగే రకరకాల దుప్పులు, జింకలు, వీటన్నిటికీ కూడా ఇది ఒక మంచి ఆవాసం అన్నమాట. ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు టైగర్లకు పూర్తిగా నిలవుగా ఉన్నటువంటి ప్రాంతము, మళ్లీ ఇప్పుడు పరిస్థితులు మెరుగైనటువంటి తర్వాత మళ్లీ ఇక్కడికి టైగర్స్, మనకు ప్రక్కన ఉన్నటువంటి తడోబా టైగర్ రిజర్వ్, అలాగే ఇంకా ఆదిలాబాద్ ప్రక్కన ఉన్నటువంటి తిప్పేశ్వర్ ప్రాంతం నుండి కూడా మళ్లీ టైగర్స్ మన దగ్గరకు వస్తున్నాయి. మళ్లీ అన్ని పరిస్థితులు గతంతో పోల్చినప్పుడు మళ్లీ మంచి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు మెరుగవుతున్నాయి.
5: అయితే ఇప్పుడు ఇది కవ్వాల్ అభయారణ్యం అనేది పులుల ఆవాసానికి ఒక సురక్షితమైన ప్రాంతంగా పేరు పొందింది. పులుల రాక కూడా మనం గమనిస్తా ఉన్నాం. పులులతో పాటు ఇతర వన్యప్రాణులు ఈ ప్రాంతంలో ఏవేవి సంచరిస్తున్నాయి, మరి వాటి గణాంకాలు ఏం చెప్తున్నాయి, వాటి గురించి చెప్తారా?
6: పులులు ప్రస్తుతం ఉన్నవి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నవి. ఆసిఫాబాద్ జిల్లా, అలాగే మంచిర్యాల జిల్లా ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం నమోదవుతున్నవి. అలాగే ఇక్కడ నుంచి బయటి ప్రాంతాలకు కూడా వివిధ కారణాల వలన వెళ్తున్నవి, వెళ్లి మళ్లీ వెనక్కి వస్తుంటాయి అవన్నీ కూడా. పులులు, చిరుత పులులు, అలాగే కుక్కలు, అడవి కుక్కలు, నక్కలు, పెద్ద నక్క, చిన్న నక్క, జాకలు అంటాం మనం దాన్ని, పెద్ద నక్క అనమాట. అలాగే చిన్న నక్కలు చాలా చిన్నగా ఉంటాయి, నక్క సైజ్ కంటే కొంచెం చిన్నగా ఉంటాయి చిన్న నక్కలు. అలాగే స్లాత్ బేర్ అంటే ఎలుగుబంటి, పునుగు పిల్లి, అలాగే మాను పిల్లి, పందులు, అడవి పందులు, ఏదు పందులు, ఇలాంటివి

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ, ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత

ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా మాంసాహార జంతువులవి. శాకాహార జంతువుల విషయానికి వస్తే దుప్పులు జింకలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అంటే ఏంటంటే రెండు రకాలు దాంట్లో కూడా. ఒకటి కొమ్ములు ప్రతి సంవత్సరం ఊడిపోయేటువంటివి కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో పర్మనెంట్ గా ఉండేటువంటి కొమ్ములు ఉండేటువంటివి ఉంటాయి. ఉదాహరణకి బ్లాక్ బక్ కృష్ణ జింక అనేది ఉంది. ఆ కృష్ణ జింక అనే దానికి ఎప్పటికీ కొమ్ములు అలాగే ఉంటాయి. ఏది మనకు గేదెలకు బర్లకు గదా కొమ్ములు ఉన్నట్టు పర్మనెంట్ గా ఊడవవి. అలా ఉన్నటువంటివి కొన్ని జాతులు, కొన్ని ఊడిపోతుంటాయి ప్రతి సంవత్సరం, కొన్ని ఊడిపోతుంటాయి. అవేమో దుప్పులు అనమాట. ఈ దుప్పుల్లో ముఖ్యంగా చుక్కల దుప్పులు, సాంబార్ దుప్పులు అంటాం, కణజ అంటాం మనం, కణితి అంటారు, కణజ అంటారు, అవి చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. అలాగే జింకల విషయానికి వస్తే ముఖ్యంగా నీల్గాయ్, ఏది మనుబోత్ అంటారు, మనుబోత్ ఉంది ఇక్కడ. అలాగే బ్లాక్ బక్ ఉంది, బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక. అలాగే కొండగొర్రె అంటాం, అందరికి తెలిసిన మాట ఇది, అందరికి తెలిసిన మాట. దానికి నాలుగు కొమ్ములు ఉంటాయి మగదానికి, సో దాన్ని ఫోర్ హార్న్ యాంటిలోప్ అంటారు, అది ఉంది. అలాగే ఇంకొకటి చింకారా అనేది ఒక జింక. నాలుగు జింకలు ఉన్నటువంటి ప్రాంతం దేశంలోనే అతి కొద్దిగా ఉన్నాయి అనమాట. అందులో జన్నారం ప్రాంతం కవాల్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది పేరెన్నిక గన్నది అనమాట. అంటే ఈ విధంగా అటు మాంసాహార జంతువులు, ఇటు శాకాహార జంతువులు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. దానికి కావలసినటువంటి ఆవాసం కూడా ఇక్కడ ఉంది. అలాగే వీటికి సంబంధించి మేము తీసుకునేటువంటి చర్యలు ఏంటంటే, ముఖ్యంగా వేట జరగకుండా చూడడం. ఏదైనా జంతువుకి కావాల్సింది ఏంటంటే ఒక మూడు నాలుగు అంశాలు ఉంటాయి. ఒకటి దాని ఆవాసం, మనకు కదా ఇల్లు ఎట్లాగో దానికి కూడా ఆవాసం, దాని ఇల్లు. దాని ఇల్లు అంటే అడవే దాని ఇల్లు అంతే. ఆ అడవిలో డిస్టర్బెన్స్ లేకుండా, అంటే మనుషుల కారణంగానో లేకపోతే ఇంకా ఇతర పశువుల కారణంగానో అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి. అది ఒకటి, డిస్టర్బెన్స్ లేనటువంటి, ఆటంకం లేనటువంటి, సమస్యలు లేనటువంటి ఆవాసం అనేది ప్రధానమైన విషయం దేనికైనా కూడా. రెండవది దానికి ఆహారం. ఏది హెర్బివోర్స్ అనుకోండి, అంటే శాకాహార జంతువులైతే దానికి కావలసినటువంటి గడ్డి భూమి, గడ్డి కావాలి. అయితే ఆ గడ్డి భూములు కూడా మేము పెంచుతుంటాం అనమాట. ప్రత్యేకంగా ఏం చేస్తాం, కొన్ని ప్రాంతాలని పూర్తిగా కంచె వేసి దాన్ని పశువులు అలాంటివి పోకుండా దాన్ని చూడడం వలన అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ గా గడ్డి వస్తుంది, ఆ గడ్డి అవి తినేస్తాయి. ఇంకొకటి ఏంటంటే దాంట్లో కొంత వీడు పెరుగుతుంటది, అంటే కలుపు మొక్కలు పెరుగుతుంటాయి, ఆ కలుపు మొక్కల్ని కూడా మేము తీసేస్తుంటాం. అలాగే అది కాలిపోకుండా కూడా చూసుకోవాలి. ఇది కూడా ఒక పెద్ద సమస్య, అడవులు కాలిపోవడం అనేటువంటిది మీరు కూడా గమనించే ఉంటారు. ఎందుకంటే మన అన్ని కూడా ఆకురాల్చి అడవులు, డెసిడ్యూస్ ఫారెస్ట్. కాబట్టి ఆ సీజన్ రాగానే అది బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి, అంటే నీటి కొరతను అధిగమించడం కోసం అవి ఆకుల్ని రాల్చేస్తాయి. అది మళ్ళీ మన దగ్గర ఇంకా ఎక్కువ. ఎందుకు, మనదంతా టీక్ ఫారెస్ట్, టీక్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంటది. అంటే 60 నుంచి 70% టీక్ ఫారెస్ట్ ఉంటది. ఆ టీక్ ఫారెస్ట్ లో మొత్తం పెద్ద పెద్ద ఆకులు కాబట్టి ఫైర్ అంటుకోవడానికి, అలాగే విస్తరించడానికి, ఎక్కువసేపు మండడానికి చాలా అవకాశం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది మిగతా వాటన్నిటికంటే. కాబట్టి మనం ఏం చేయాలి, అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఎప్పటికీ మేము ఫైర్ లైన్స్ అని వేస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో చేస్తాం, ఇదంతా చేస్తాం సాధ్యం కాదు అంతా చేయడం. కొన్ని ప్రాంతాల్లో అంటే ఎక్కడెక్కడైతే ఫైర్ పడేటువంటి అవకాశం ఉంటుందో ఆ ఫైర్ పడేటువంటి ప్రాంతాల్లో ఫైర్ లైన్స్ అని మేమే ప్రత్యేకంగా కొంత ఒక గీతలాగా గీసి ఆ గ్రౌండ్ మీద అక్కడ ఉన్నటువంటి ఆకులను మంట పెట్టేసి వాటిని ఫైర్ లైన్ లాగా చేసేస్తారు. దాని వల్ల ఏమైందంటే ఒకవైపు వచ్చినటువంటి మంట అక్కడ వరకు ఆగిపోతుంది. అలా కూడా కొన్ని మేము చర్యలు తీసుకుంటాం. అలాగే నీళ్లు, మూడవది నీళ్లు కావాలి, ఆహారం కావాలి, నీళ్లు. అదే ఇంకా నేను ఇందాక ఆహార విషయానికి వస్తే అది శాకాహార జంతువులకు ఏం కావాలో చెప్పాను. మరి మాంసాహార జంతువులకి, మాంసాహార జంతువులు శాకాహార జంతువులు తింటాయి. అంటే శాకాహార జంతువుల యొక్క సంఖ్యను తగ్గకుండా, వేట జరగకుండా వాటిని పెంచాలి, వాటి యొక్క సంఖ్యను పెంచాలి. పెంచితే అవి మాంసాహార జంతువులకు ఉపయోగపడదు. సో అది కూడా దానికి సంబంధించినటువంటి సంరక్షణ చర్యలు, ఒకవైపు రక్షణ చర్యలు, వాటి యొక్క సంఖ్యను పెంచడానికి సంరక్షణ చర్యలు తీసుకుంటుంటాం. మూడవది వాటర్, నీళ్లు కావాలి వాటికి. ఈ నీళ్లకు సౌకర్యం ఏంటంటే మామూలుగా వర్షాకాలం అయితే ప్రాబ్లం ఏం లేదు, అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఎండాకాలం వచ్చేసరికి ఇక్కడ నీళ్లు దొరకడం చాలా కష్టం. వాటి కోసం ఏం చేస్తారంటే గతంలో నుంచే, గత 10-20 ఏళ్లుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా, నీటి వసతులు మేము కల్పిస్తాం. మాకు అన్ని కుంటలు ఉంటాయి, చిన్న చిన్న కుంటలు, పాండ్స్. ఆ పాండ్స్ లో ఏం చేస్తామంటే సోలార్ పంప్ సెట్స్ వేసి సోలార్ ద్వారా అది ఎప్పటికీ నీళ్లు వచ్చేస్తుంది, ఆ నీటిని దాంట్లో నింపేస్తారు. అట్లా ప్రతి ప్రాంతంలో, రిమోట్ ఏరియాలో, ప్రతి బీట్ లో, అంటే మా అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఏంటంటే బీట్, బీట్ అంటాం ఒక ప్రాంతాన్ని. దాంట్లో సుమారు ఒక 10 చదరపు కిలోమీటర్ల ఏరియా, 5 చదరపు కిలోమీటర్ల ఏరియా ఇట్లా

0: చూసి 2 చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఒక నీటి వసతి ఉండే విధంగా, అంటే సోలార్ పీటీ అంటాం మా భాషలో. అంటే ఏం లేదు, సౌర విద్యుత్తో నడిచేటువంటి పంప్ సెట్ ఉన్నటువంటి కుంట, దాంతో అది నడుస్తుంది. సో నీళ్లు అక్కడ ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటాయి. అప్పుడప్పుడు ఏమైనా కాకపోతే ఇవన్నీ రిమోట్ ఏరియాస్ లో ఉండేది చాలా వరకు. సో ఇది ఒకటి. ఈ 3 గనక సరిగ్గా ఉంటే ఆటోమేటిక్ గా అన్ని సరిగ్గా ఉంటాయి. దానికి తోడు మేము వేట జరగకుండా, మనుషుల యొక్క ఏంటి లోపలికి చొరబడటం అట్లాంటివి లేకుండా, అలాగే కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉంటాయి, అక్కడక్కడ చెట్లన్నీ నరికేసి వ్యవసాయానికి దాన్ని సాఫ్ చేయడం ఇట్లా కూడా కొన్ని చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల్లో కూడా అవి జరగకుండా మేము చర్యలు తీసుకుంటా ఉంటాం. అటవీ చట్టం, అలాగే వన్యప్రాణి చట్టం, వీటి ప్రకారం వాళ్లపైన కేసులు నమోదు చేయడం ఇలా కూడా చేస్తుంటాం. మమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తాం ఫస్ట్, ఏమి ఇది తప్పు, ఇది ఇట్లా చేయకూడదు, చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని. లేని సందర్భంలో అయినా కూడా ఆగని పరిస్థితులలో తప్పనిసరి చేయాల్సి వస్తుంది.
1: అయితే ఇప్పుడు ఈ వన్యప్రాణుల సంఖ్య తగ్గడానికి కారణం ఏమై ఉంటుంది? తర్వాత వీటిని మనం వీటిని సంరక్షించుకోవాలి అంటే శాఖ పరంగా అటవీ శాఖ ప్రయత్నం చేస్తుంది. దీనికి ప్రజల భాగస్వామ్యం ఏ రకంగా అవసరం? ఏ రకమైన సహకారం తోడ్పాటు అవసరం ప్రజల నుంచి?
0: ఎందుకు తగ్గిపోతుంది వన్యప్రాణులు? ఎందుకంటే ఏం లేదు, ప్రధానంగా ఇందాక చెప్పిన విషయాలే, వాటి యొక్క ఆవాసం దెబ్బతింటుంది. ఇప్పుడు ఎంతో ఆదిలాబాద్ జిల్లా అడవులకు పెట్టింది పేరు, అలాంటి అడవులు చాలా కుంచుకుపోయినాయి. మరి అవన్నీ వన్యప్రాణులన్నీ ఆ మేరకు దెబ్బతిన్నట్టే కదా, వాటి ఆవాసం పోయింది. అదంతా కూడా ఆవాస నాశనం అనేది ప్రధానమైనటువంటి విషయం ఒకటి. సరే, దాని కారణాలు దానికి ఉన్నాయి. అది ఎందుకు, వ్యవసాయం గురించి, లేకపోతే కలప గురించి, టేక్ లాంటి చెట్లు ఉండడము, వీటిని స్మగుల్ చేయడము, ఇలాంటివి కూడా ఎన్నో జరిగాయి. అది ప్రధానం. రెండవది వాటి యొక్క ఆహారం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఉందనుకోండి, టైగర్ యొక్క ఆహారమైనటువంటి దుప్పులు, జింకలు ఉన్నాయి. ఆ వాటి సంఖ్య తగ్గిందనుకోండి, అప్పుడు కూడా అది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాని ఆహారం దొరకనప్పుడు ఆహార అన్వేషణ కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్తాయి. సహజం, అది సహజమైన పరిణామం ఇదంతా. అప్పుడు కూడా సమస్యలు ఎదురవుతుంటాయి, అది మానవ వన్యప్రాణి ఘర్షణ కూడా దారితీస్తుంది అట్లా అనమాట. అలాగే కొన్ని ప్రాంతాల్లో నీరు, నీటి వసతులు ఇట్లాంటివి సరిగ్గా లేక కొన్ని, ఇంకా కొన్ని సమస్యలు ఏంటంటే మేటి కోసం, అంటే వాటికి సంతానోత్పత్తి కాలం సమయంలో మేల్ మగపులి ఉందనుకోండి, ఆడపులి కోసం, ఆడపులి ఉంటే మగపులి కోసం వెళ్లడం, అంటే అది సహజమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా.
2: ఇంతవరకు భేటీ శీర్షికన అరుదైన వన్యప్రాణులకు ఆవాసం కవ్వాల్ అభయారణ్యం, మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం రామ్మోహన్తో ముచ్చటినరు, ముచ్చటబెట్టినరు కేలిని. ఇంతటితో ఎలటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8 గంటలు. ఇప్పుడు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
3: యోజన కే బారే మే సునా హై?
4: భారత సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
3: इससे आपका घर सूर्य घर बन जाता है, माने बिजली बिल जीरो. और अतिरिक्त बिजली पैदा हुई तो बिजली ग्रिड को बेचकर पैसे भी कमा सकते हैं. तो बैठे क्यों हो, अभी रजिस्टर करो pmsuryaghar.gov.in पर.
5: हर घर सूर्य घर.
6: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं विशाल शर्मा. मुख्य समाचार. वेनेजुएला की कार्यवाहक राष्ट्रपति डेल्सी एलोइना रोड्रिग्स गोमेज आज से 5 दिन की भारत यात्रा पर. कांग्रेस के वरिष्ठ नेता डी के शिवकुमार आज दोपहर कर्नाटक के मुख्यमंत्री पद की शपथ लेंगे. पश्चिम बंगाल में आज से शुरू होगी अन्नपूर्णा योजना, पात्र महिलाओं को हर महीने मिलेगी 3,000 रूपये की सहायता. बांग्लादेश के विदेश मंत्री खलीलुर रहमान संयुक्त राष्ट्र महासभा के 81वें सत्र के अध्यक्ष निर्वाचित हुए, विदेश मंत्री एस जयशंकर ने दी बधाई. जर्मनी ने हवाई मार्ग से यात्रा करने वाले भारतीय नागरिकों के लिए ट्रांजिट वीजा की अनिवार्यता आज से समाप्त की. भारत ने कहा इससे दोनों देशों के लोगों के बीच आपसी संपर्क बढ़ेगा और महिला क्रिकेट में मेजबान इंग्लैंड ने तीसरे और अंतिम टी20 अंतर्राष्ट्रीय मैच में भारत को 6 विकेट से हराकर 3 मैच

0: expected to bowl. Indian women made 180 for 5 in 20 overs. Alice Gapsy was declared player of the match as well as player of the series. In badminton, PV Sindhu advanced to the second round of the Indonesia Open after overcoming a tough challenge in the opening match, returning to the world's top 10 rankings for the first time since October 2023. Sindhu defeated Thailand's Busanan Ongbamrungpan in the first round of the prestigious BWF Super 1000 tournament in Jakarta. However, it was disappointment for India in men's singles as Lakshya Sen crashed out in the opening round after suffering a defeat. Today in men's singles, H.S. Pranoy will face Ireland's Nat Nguyen and Ayush Shetty will meet China's Wang Hongyang. In men's doubles, the Indian duo of Sattvic Sairaj Ranki Reddy and Chirag Shetty will begin their campaign against Malaysia's Kai King Hang and Arun Thai. And now, for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Shagun. All dailies lead with the centre's action in the wake of irregularities in CBSE exams. Hindustan Times opens with the headline, CBSE Chairman, Secretary shunted amid outcry, while the Tribune adds, Government forms panel to probe on-screen marking. Pioneer reports, CBSE re-evaluation portal faces new cybersecurity challenges. Indian Express on its editorial page writes, Girls rewrite G-script, campus must keep pace. For the first time, more than 10,000 girls have qualified for admission to premier engineering institutions, including IITs. This year, G witnessed a striking improvement that has pushed the number of successful females up by almost 89% since 2019. In international news, Asian Age mentions Israel PM calls off Beirut strike after heated call with Trump. While the Pioneer reports, Trump slams Netanyahu over Lebanon offensive. Times of India informs El Nino is rapidly developing and is set to impact global temperature and rainfall patterns under the headline, World Meteorological Organization's El Nino Alert raises odds of severe impact on monsoon with 80% chance of onset during June-August period. And finally, under a piece titled, Tigress Zenith gives birth to four cubs in Odisha Simlipal, the Hindu informs the translocation effort aimed at enhancing the genetic diversity of tigers in Odisha Simlipal Tiger Reserve. Has reserved major boosting, adding a proud chapter to Odisha's natural resources and wildlife conservation efforts. With that, it's back to you, Shagun.
0: Thank you, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Venezuela's acting President Delcy Rodriguez to be on a five-day visit to India beginning today. Senior Congress leader D.K. Shivkumar to be sworn in as Chief Minister of Karnataka this afternoon. West Bengal Chief Minister Suvendu Adhikari to launch Annapurna Yojana to provide 3,000 rupees every month to eligible women in the state today. Bangladesh Foreign Minister Khalilur Rahman, elected President of 81st Session of UN General Assembly. External Affairs Minister Dr. S. Jayashankar congratulates him. And in women's cricket, hosts England beat India by 6 wickets in third and final T20 International to seal 3-match series to 1. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani Adilabad. Vanda Point Rendu FM Manasuninda.
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోలో సమయం 8:31 దాటి 45 సెకండ్లు. ఇది నవలతో సమయం.

0: నవలతో కార్యక్రమంలో గత కొద్ది వారాలుగా ఆకుపచ్చ సూర్యోదయం అనే నవలను ధారావాహికగా ప్రసారం చేస్తున్నాం. ఇది మన్నింవీరుడు అల్లూరి సీతారామరాజు గారి గాథ. ఇందులో భాగంగా ఈరోజు విందాం ఆకుపచ్చ సూర్యోదయం, మన్నింవీరుడు అల్లూరి సీతారామరాజు గారి గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 41వ భాగాన్ని. ఈ నవలను డాక్టర్ గోపరాజు నారాయణరావు రచించారు. మనకు చదివి వినిపిస్తున్నారు సుమనస్పతి రెడ్డి.
1: ఆగస్టు 24, తెలతెలవారుతోంది, చిరు చలిగా ఉంది. రోడ్ల నిర్మాణం సమయంలో కూలీలు ఉండడానికి నిర్మించిన ఆ పెద్ద తాటాకు పాకలో పడుకున్నారు అంతా. కృష్ణదేవుపేట నుంచి నాగాపురం, తోటలూరు, కిత్తలోవ మీదుగా అర్ధరాత్రికి కంతారం చేరుకుని ఆ పాకలోనే విశ్రమించింది రామరాజు దళం. కొందరు గ్రామాలకు వెళ్ళిపోగా 100 మందికి పైగా అక్కడే ఉన్నారు. ఆయుధాలన్నీ మధ్యలో నిలబెట్టి చుట్టూ పడుకొనున్నారు. 2 యువకులు మాత్రం మెలకువగా ఉండి కాపలా కాస్తున్నారు. రాత్రి ఎవరో పట్టుకువచ్చారు రామరాజు కోసం ఒక నులక మంచం. అప్పుడే లేచాడు శ్రీరామరాజు. ఎప్పుడు లేచారో ఏమో, అప్పటికే ఏదో మాట్లాడుకుని బయట నుంచి పాక లోపలికి నడిచి వస్తున్నారు గంతన్న, ఎర్రేసు. నమస్కారం స్వామి, భక్తిగా అన్నాడు గంతన్న. ఎర్రేసు కూడా వంగి దండం పెట్టాడు. మంచం మీదే ఉన్న పైవస్త్రం కప్పుకుని బయలుదేరాడు రామరాజు.
2: ఇక్కడే ఓ జలపాతం ఉంది స్వామి, స్నానం చేయవచ్చు,
1: వినయంగా చెప్పాడు ఎర్రేసు. ముందు రామరాజు నడుస్తుంటే వెనక గంతన్న, ఎర్రేసు నడుస్తున్నారు. చాలా చల్లగా, ఆహ్లాదంగా ఉంది వాతావరణం.
2: స్వామి, నెమ్మదిగా పిలిచాడు గంతన్న.
1: చెప్పు గంతన్న, రామరాజన్నాడు.
2: మొట్టాడం వీరయ్యదొర పేరు విన్నారు కదా, ఇప్పుడు రాజబొమ్మంగి స్టేషన్లో పెట్టి ఉంచారట. మొన్న చింతపల్లి వెళ్తాంటే ఎస్ఐకి గుడుగుపట్టాడు చూడండి, ఆడితో మన ఎర్రేసు మాట్లాడాడు. ఇవాళే వీరయ్యదొరని రాజమండ్రి కోర్టుకి తీసుకుపోతారంట. అడ్డతీగల తహసీల్దార్తో ఆ సంగతి మాట్లాడడానికే చింతపల్లి ఎస్ఐ వెళ్తున్నాడంట. లాగరాయి పితూరి కాణ్నుంచి వీరయ్యదొరను విజయనగరం జైల్లోనే ఖైదు చేసుంచారు. మళ్ళీ జైల్లో వేస్తే ఇక ఆయన అక్కడే కన్నుమూస్తాడు. మన్యమంటే గుండె నిండా ప్రేమ ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన్ని మనం ఇడిపించుకుంటే బాగా కలిసొస్తాడు, గూడెంలో మనకు బలం పెరుగుతుంది. వీరయ్యదొర అన్నా, ఆయన తండ్రి శోభిలం దొర అన్నా ఇక్కడి వాళ్ళకి చాలా గౌరవం.
1: గంతన్న మాటలంటే ఎంతో గురి. అయినా తల పంకించి స్నానానికని జలపాతం కిందకు వెళ్ళాడు రామరాజు. స్నానం చేసి అరగంటకు పైగా ధ్యానం చేసి అప్పుడు వచ్చాడు. పిండిన పై వస్త్రాన్ని విదిలించి భుజాల నిండుగా కప్పుకుంటూ అన్నాడు రామరాజు. మన వాళ్లని శ్రమ పెడుతున్నాం, అయినా తప్పదు, రాజవొమ్మంగి బయలుదేరదాం, ఎంత రాత్రైనా అక్కడికి చేరుకుందాం. ఆ సెల్ నుంచి మరోసారి భారంగా వినిపించింది మూలుగు. వెంటనే ఆగకుండా దగ్గు 1 నిమిషంపాటు. చీకటిగా ఉంది సెల్. లోపల చింకి చాప మీద ఒక మనిషి పడుకొని ఉన్న సంగతి కూడా తెలియడం లేదు. మరోసారి చటుక్కున లేచి గుమ్మం దాకా వెళ్ళి బయటకు తొంగి చూడటం మొదలుపెట్టాడు ఆ జవాను. రామరాజుకు పోలీస్ స్టేషన్లే లక్ష్యం. కాని ఈ మూల ఉన్న రాజవొమ్మంగి కూడా వస్తాడనడానికి హేతువు ఏమీ లేదు, రాడని చెప్పడానికి లేదు. అందుకే మరీ మరీ భయంగా ఉంది. ఆ చీకటి వణికిస్తూ ఉంటే ఆ నిశ్శబ్దం భీతి గొలుపుతోంది. ఎందుకైనా మంచిదన్నట్టు గుమ్మం ఎదురుగానే చూరుకు వేలాడుతున్న 2 లాంతర్లు తీసుకుని లోపలికి వచ్చి మళ్లీ యథాస్థానంలో కూర్చున్నాడు అతడు. మరింత చీకటి కమ్ముకుంది రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ మీద. స్టేషన్ అరుగుమీద గొంగళ్ళు కప్పుకొని గుర్రు పెట్టి నిద్రపోతున్నారు 20 మంది. వాళ్లందరూ రాజవొమ్మంగి గ్రామస్థులే. తిమ్మాపురం డిప్యూటీ తహసీల్దార్ బారికతో మాట్లాడి వాళ్లందరినీ ఇక్కడ పడుకునే ఏర్పాటు చేశాడు. నిజానికి నిన్న రాత్రి కూడా వాళ్లు వచ్చి పడుకున్నారు. ఆ చీకట్లో వాళ్లు కూడా కనిపించడం లేదు. మళ్లీ బయటకు వచ్చి చూశాడు ఆ పోలీసు. అతడు వచ్చి గంట దాటిపోయింది. అడ్డతీగల పోలీస్ స్టేషన్ నుంచి సైకిళ్ల మీద ఉరుకులు పరుగుల మీద వచ్చాడు ఇతడు. అదిగో ఆ మూల చతికెలు పడి ఉన్న మరో జవాను. అంత దూరం నుంచి సైకిల్ మీద వచ్చేటప్పటికీ కాళ్లు పీకుతున్నాయి. అందుకే ఒత్తుకుంటున్నారు చాపుకుని. జాగ్రత్తలు చెబుతూ నర్సీపట్నం పోలీస్ స్టేషన్ కార్యాలయం ఇచ్చిన ఆదేశాన్ని పట్టుకుని వచ్చారు ఆ ఇద్దరు. నిజానికి రాజబొమ్మంగి పోలీస్ స్టేషన్ల మీద దాడి జరిగే అవకాశం ఉంది అంటూ సబ్ ఇన్స్పెక్టర్ నిన్ననే డిప్యూటీ తహసీల్దారికు వర్తమానం పంపాడు. పితూరీదారులను ఎదుర్కోవడానికి పోలీసులకు తోడుగా గ్రామీణులను కాపలా పెట్టినవాడే డిప్యూటీ తహసీల్దారు. తను నిన్న రాత్రి గ్రామంలో ఉండి ఇవాళ సాయంత్రమే అడ్డతీగలు వెళ్ళిపోయాడు. లాంతర్లు ఒకటి లాకప్ గది దగ్గర, మరొకటి ఎస్ఐ టేబుల్ మీద పెట్టి తను ఓ బెంచి మీద కూర్చున్నాడు అతడు. కాని ముళ్ల మీద కూర్చున్నట్టే ఉంది. దూరంగా ఆకు కదిలినా భయపడుతున్నాడు. అతడే కాదు, లోపలే బెంచీల మీద గోడకి ఆనుకొని నేల మీద కూర్చున్నారు మరో ఐదుగురు. వాళ్ల పని అలాగే ఉంది. అందరిలోనూ అదే ఉత్కంఠ. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళు, ముగ్గురు జవాన్లు శవజాగారం చేస్తున్నారు. రంప డివిజన్లో చాలా కీలకమైన స్టేషన్ రాజబొమ్మంగి. పిన్ని వెంకటరెడ్డి అక్కడ ఎస్ఐ. అతడు కాకుండా ఇద్దరు స్పెషల్ డ్యూటీ సర్కిల్ ఇన్స్పెక్టర్లు కనకరాజు పంతులు, రాధాకృష్ణ రాజబొమ్మంగి కేంద్రంగానే పనిచేస్తుంటారు. స్టేషన్కు కొంచెం దూరంలోనే ఉన్న గ్రామం అలికిడి లేకుండా నిద్రపోతోంది. సమయం 9 గంటల వేళ. బాగా చల్లగా ఉంది వాతావరణం. ఎవరూ లేకుండా వెళ్ళిపోయారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళు ఉన్నారని కూడా చూడకుండా అసహనంతో అన్నాడు కింద కూర్చుని ఉన్న ఓ జవాను. ఇద్దరు కానిస్టేబుళ్లు సహా అంతా చటుక్కున అతని కేసు తిరిగారు. ఆ గుడ్డి వెలుతురులో కూడా వాళ్ల ముఖ కబళికలను గుర్తుపట్టవచ్చు.
2: నువ్వు పైకన్నావు, మేం లోపలే తిట్టుకుంటున్నావు
1: అన్నట్టే ఉన్నాయి వాళ్ల భావాలు.
2: ఎస్ఐ గారు ఇవాళ రావాలి కదా, కానిస్టేబుల్ అడిగాడు. రావాలి, రేపే ఈ మహానుభావుణ్ణి రాజమండ్రి తీసుకుపోవాలని అనుకున్నారు
1: అన్నాడు రాజబొమ్మంగి స్టేషన్లో జవాను లాకప్ గదివైపు చూస్తూ. గోడకు జారపడిన మరో జవాను ఒక్కసారిగా నిటారుగా అయ్యాడు. అది చూసి అడ్డతీగల నుంచి వచ్చిన జవాను హడలిపోయి మళ్లీ గుమ్మందాకా వెళ్ళివచ్చాడు.
2: అదేం లేదు మిత్రమా అని అడ్డతీగలవాడి సందేహాన్ని తీర్చి తన సందేహం వెళ్ళిపుచ్చాడు. ఆ చరిత్ర అయిపోయిందని అంతా అంటా ఉంటే మళ్ళీ ఈ పితూరి ఏంటండి?
1: పితూరి అన్న మాట వినిపించగానే లాకప్ గదిలో ఉన్న ఆ మనిషిలో చలనం. గోడవారగా పడుకున్న ఆ మనిషి లేచొచ్చి ఊచలు పట్టుకుని నిలబడ్డాడు. ఆ గదంతా చీకటే. అందుకే అతడు అక్కడ నిలబడి ఉన్న సంగతి అక్కడెవరూ గమనించలేదు.
2: మొన్న చింతపల్లి స్టేషను, నిన్న కృష్ణదేవిపేట, ఎప్పుడూ వినలేదు. 2 రోజుల్లో 2 స్టేషన్లు కొట్టేశారు.
1: అదెంత అసాధారణమో అతడి మాటలోనే తెలుస్తోంది.
2: కొండోళ్ళు స్టేషనో ఇల్లో ఆఫీసో ఊరికే లూటీ చేసి పోరు, చివర్న తగలెట్టేస్తారు. అదే గొడవ. ఒకవేళ మనం లోపల ఉండిపోతే ఏంటి గతి
1: అన్నాడు ఆ కానిస్టేబుల్ నెమ్మదిగా, ఒంటిమీద గొంగడి ఇంకాస్త బిగించి కప్పుకుంటూ.
2: ఈ రాత్రి రేపు పగలు రాకుండా ఉంటే చాలు,
1: దేవుడికి దండం అన్నట్టు ఆకాశంలోకి చూస్తూ అన్నాడు ఓ జవాను.
2: ఏంటి దొరా, మళ్ళీ పితూరియా? నిజమా?
1: ఆ చీకటి కొట్టులో నుంచి హఠాత్తుగా వినబడింది గొంతు.
2: వెంటనే దారుణమైన దగ్గుతెర అతడి నోటి వెంట.
1: నిలబడే ఓపికలేక అలాగే కూలబడ్డాడు లోపల. వాళ్లలో ఓ కానిస్టేబుల్కి దడుచుకున్నంత పనయింది. కాని అంతలోనే తేరుకున్నాడు.
2: ఏరా, మళ్ళీ చేరతావా? రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వెళ్ళి చేరుదుగా.

గూడెం మాజీ ముఠాదారు, తండ్రి షోబిలం దొర. షోబిలం దొర 1879 నాటి ద్వారబంధాల చంద్రయ్య ఫితూరిలో కీలకమైనవాడు. అతణ్ణి విశాఖ జైల్లో పెట్టి అప్పటికి మైనర్గా ఉన్న వీరయ్య దొరకు ముఠా అప్పగించింది ప్రభుత్వం. 1916 లాగరాయి ఫితూరిలో వీరయ్య దొర ఇంగ్లీష్ వాళ్లకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఫితూరీదారులకు రహస్యంగా సాయం అందించాడు. అసలు ముఠాదారుల వంశపారంపర్యపు హక్కులో జోక్యం చేసుకుని వీరయ్య దొరను పదవి నుంచి తొలగించినందుకే లాగరాయి ఫితూరి జరిగింది. చాలామంది ముఠాదారులు కూడా బాహాటంగా తిరుగుబాటు చేశారు. ఐపీసీ 225B నిబంధనతో కేసులు పెట్టింది ప్రభుత్వం. అందుకే వీరయ్యను బంధించి విజయనగరంలో ఖైదు చేశారు. ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని 15 రూపాయల భత్యం ఏర్పాటు చేశారు. అది సక్రమంగా ఇవ్వడం లేదు. అందుకే కొన్ని నెలల క్రితం తప్పించుకుని మళ్లీ గూడెంకొండలకు వచ్చేశాడు. మళ్లీ వెంటాడి అరెస్టు చేశాడు స్కాట్ కవర్ట్. పోలీస్ స్టేషన్ల వెంట తిప్పి తిప్పి ఇప్పుడు రాజవొమ్మంగి స్టేషన్లో బంధించారు. వీరయ్య దొరను కొన్ని గంటల్లోనే రాజమండ్రి జైలుకు తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు కూడా జరిగాయి. మరో గంట గడిచింది. అడ్డతీగల నుంచి వచ్చినవాడే మళ్లీ బయటకొచ్చి చూశాడు. చుట్టూ కొండలు, ఎత్తైన చెట్లు, చీకటికి మరింత నల్లదనాన్ని అద్దుతున్నాయి. అప్పుడే ఏదో వాసన, కాలుతున్న వాసన. పోలీస్ స్టేషన్ ఒక పెద్ద తాటాకు పాక. దానిని పరిశీలించాడు ముందు. ఎక్కడా కాలుతున్న దాఖలా లేదు. అప్పుడే అనుకోకుండా ఎడంవైపు చూశాడు. దూరంగా పొదల వెనక ఏదో కాంతి. కళ్ళు చిట్లించి చూశాడటు. చిన్నగా వస్తోంది పొగ. అలా 4-5 చోట్ల కనిపించింది. కుడివైపు కూడా చూశాడు. అక్కడా అంతే. అతడి ఊహ నిజమే.

0: ఇంతవరకు ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 41వ భాగాన్ని విన్నారు. నవల రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించారు సుమనస్పతి రెడ్డి. శ్రోతలు, ఈ నవల మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, దాన్ని మీరు మళ్ళీ మళ్ళీ వినవచ్చు. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:46. సింగిడి సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు, మీకు తెలుసు, రోజు సింగిడి ఇప్పటి నుంచి అంటే 8:45 నుంచి 10:00 ఉంటుంది అని. ఇయ్యలా కూడా 10:00 కొనసాగుతుంది ఇయ్యలటి సింగిడి. ఇందులో నేనిపించే పాటలు, నేను చెప్పే మాటలే కాకుండా మీరు కూడా మీకు తెలిసిన మంచి విషయాల్ని శ్రోతలందరితో పంచుకోవచ్చు, లేదా మీకు ఇష్టమైన పాటల్ని కోరవచ్చు. మా ఫోన్ నెంబర్లు 2300-8150-81. ఆదిలాబాద్ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయాలి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బుర్రద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. అయితే వర్షాకాలం వచ్చేస్తోంది. ఈ వర్షాకాలంలో మనం ప్రకృతికి ఏమన్నా చేయాలనుకుంటే గనక ఇది అనుకూలమైన సమయం. ఎందుకంటే తొలకరి జల్లులు పడగానే మనం మొక్కలు నాటితే ఆ మొక్కలు బలంగా నాటుకొని వృక్షాలుగా రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. మొక్కలు నాటుదాం, పర్యావరణానికి మనం అంతో ఇంతో పాటుపడదాం. అంతకన్నా ముందు ఉన్న వృక్షాలని, చెట్లను పరిరక్షించుకోవడం కూడా మనందరి బాధ్యత. ఎందుకంటే ఒక మొక్క నాటితే అది కొన్ని సంవత్సరాలకు చెట్టుగా, వృక్షంగా మారే అవకాశం ఉంటుంది. కానీ ఉన్న మహావృక్షాలని కూడా మనం రకరకాల కారణాలతో కొట్టివేయడం, రోడ్ వార్డెనింగ్లో తొలగించడం లేదా ఇళ్ల నిర్మాణంలో తొలగించడం ఇలా చేస్తూ ఉన్నాం. అలా కాకుండా కొంచెం మనమే అడ్జస్ట్ అయ్యి ప్రకృతి మాతకు ఆటంకం కలిగించకుండా ఈ ఉన్న చెట్లను, వృక్షాలను రక్షించుకుంటే ఎంతో బాగుంటుంది. మన జిల్లాలో ముఖ్యంగా 100 సంవత్సరాల చెట్లు కూడా ఉన్నాయి. మనం గ్రామీణ ప్రాంతాల్లో తిరిగితే మనం దాదాపు ఒక 5 మనుషులు చేతులు ఇలా పట్టుకొని దాన్ని కౌలుగీలించుకున్నా కూడా అది అందనంత పెద్ద మొదలున్న చెట్లు కూడా ఉన్నాయి. నేనైతే చూశాను, మీరు కూడా చూడవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగినప్పుడు. అట్లాంటి మహావృక్షాలని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటు కొత్త మొక్కల్ని నాటి అవి ఎదిగేలా చేయడం కూడా మనందరి బాధ్యత. ఎండ

పెరుగుతున్నాయి, వేడి పెరుగుతుంది అని ఆక్షేపించకుండా మనవంతుగా మనం ప్రకృతికి సహాయం చేస్తే మన జన్మ సార్థకమవుతుంది కదా.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 మనస్సు నిండా. ఇందాక చెప్పాను ఫోన్ నెంబర్లు, ఒక శ్రోత ఫోన్ కూడా చేశారు, కానీ ఒక పాట తర్వాత ఆ శ్రోతను లైన్లో తీసుకుందాం. మీరు కూడా చేయాలనుకుంటే ఫోన్ చేయవలసిన నెంబర్రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి, మరో నంబర్ 2950-81. ఈ నెంబర్లలో ఏదైనా ఒక నెంబర్కు ఫోన్ చేయవచ్చు. ఫోన్ చేసే ముందు 0873-2 అనే ఆదిలాబాద్ కోడ్ జత చేసి ఫోన్ చేయాలి.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఊరు చెప్తారా? మీ పేరేంటి? ఓకే, సుజాత గారు మీరు ఏం చేస్తుంటారు అక్కడ కేఆర్కే కాలనీలో? అయితే ఏం చెప్పాలనుకున్నారు ఈరోజు ఫోన్ చేశారు? ఏం చెప్పాలనుకున్నారు, ఏం మాట్లాడాలనుకున్నారు? ఫోన్ చేశారు కదా, ఏం సంగతులు చెప్పండి. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా శ్రోతలకు?
1: శ్రోతలకు సార్, ఎండ బాగుంది సార్, ఎండకు తిరగద్దు సార్,
0: టవల్ కట్టుకోవాలని ఎత్తికి అంటారు. ఎండకు అవసరం అయితేనే బయటకు వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో ఉండాలంటారు. సరే, అయితే మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఆహా, ఇంతకు ముందు బ్రహ్మ అని చెప్పారు. ఓకే, మీకోసం ఒక మంచి పాట వస్తుంది, వినండి.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో హలో
1: హలో
0: చెప్పండి, మీ పేరు ఊరు చెప్పండి.
1: సార్ ఆదిలాబాద్ సార్, మాది ఆదిలాబాద్, మన షాద్నగర్ సరస్వతి నగర్.
0: సరస్వతి నగర్ లో ఏం చేస్తుంటారు
1: సార్? నేను కటింగ్ చేస్తాను సార్.
0: మీ పేరు? ఏమి, సాయి కిరణా? ఓకే, ఏమంటున్నారు సాయి? ఓకే, మీ ఫోన్ లైన్ క్లియర్ గా లేదు. మీకు ఏ పాట కావాలో చెప్పండి.
1: మన ఏ పాట?
0: తొలి ప్రేమ. ఎవరిని ఎవరిని అడిగారు మీరు ఏ పాట కావాలని? పక్కన ఎవరో ఉన్నారు, మీ అమ్మగారా? అమ్మని అడిగితే చెప్పవరో నువ్వే అంటున్నారు కదా. బాగుంది, మరి ఫోన్ చేసింది నువ్వు. మళ్ళీ ఏ పాట కావాలని అమ్మని
1: అడుగుతున్నావా?
0: ఓకే, మీరు అడిగిన పాట కూడా వస్తుంది, వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాల్ని. ఈ ప్రసారాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ద్వారా మీ ఫోన్లో కూడా వినవచ్చు. అది కూడా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా వినవచ్చు. అందుకు మీరు చేయవలసిందల్లా, మీ స్మార్ట్ఫోన్లో న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అది తెరిచిన తర్వాత పైన కనిపించే లైవ్ రేడియో అనే బటన్ క్లిక్ చేసి కింద వచ్చే రాష్ట్రాల పట్టికలో, కేంద్రాల పట్టికలో ఆకాశవాణి ఆదిలాబాద్

0: రాజ్యపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండు

0: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఎన్నో సంవత్సరాలుగా సైక్లింగ్ చేస్తూ ఎన్నో ఉన్నత శిఖరాలని కూడా అధిరోహించిన ఒక మహిళ ఫోన్ లైన్లో ఉన్నారు. నీతారెడ్డి గారు యవత్మాల్ పట్టణం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి నీతారెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: మీకు ముందుగా ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ కమలాకర్ గారు.
0: అయితే మీరు ఎన్ని సంవత్సరాలుగా సైక్లింగ్ చేస్తున్నారు?
1: నేను సైక్లింగ్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అవుతుందండి. కరోనా పీరియడ్ లో వెయిట్ లాస్ కోసం స్టార్ట్ చేశాను అన్నమాట. ఓకే, అప్పటి నుంచి నా సైక్లింగ్ జర్నీ స్టార్ట్ అయింది.
0: అయితే మీరు అంటే మామూలుగా చాలా మంది వ్యాయామం కానీ సైక్లింగ్ కానీ చేసేవాళ్ళు కొంచెం భారంగా ఫీల్ అవుతారు కొందరు, మీరు ఎట్లా తీసుకుంటారు ఈ సైక్లింగ్?
1: అది ఒక అడిక్షన్ లాగా ఉండాలి. ఇప్పుడు నాకు యాక్చువల్లీ స్టార్ట్ చేసింది ఒక ఎక్సర్సైజ్ లాగానే, బట్ ఇప్పుడు ఒక నా లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట.
0: అయితే చెప్పండి, అయితే మీరు ఇప్పటిదాకా అంటే ఒక్క రోజులో ఎక్కువ కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన సందర్భం ఏది ఉంది, ఎన్ని కిలోమీటర్లు చేశారు?
1: 200 కిలోమీటర్స్ అండి
0: ఒకే రోజులో.
1: అవును, 11 అవర్స్.
0: 11 అవర్స్ లో 11 గంటల్లో 200 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు ఒకే రోజులో.
1: అవునండి,
0: బాగుంది. అయితే మహిళలు చాలా మంది ఈ సైక్లింగ్ మనకు సంబంధించింది కాదు అన్నట్టుగా ఉంటారు, ఏదో మగవాళ్ళు చేస్తూ ఉంటారు అని అనుకుంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు?
1: ఏం లేదండి, ఎంజాయ్ చేస్తూ ఒక ఎక్సర్సైజ్, మనకి సంతృప్తినిచ్చే ఎక్సర్సైజ్ చేస్తుంటే మనకు నచ్చుతుంటుంది. బట్ స్టార్ట్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్, అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి మెయిన్ గా. ఒకసారి ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే అందరూ స్టార్ట్ చేస్తారు ఈజీగా.
0: అయితే సైక్లింగ్ అనేది ఉదయం పూట మంచిదంటారా, సాయంత్రం చేయొచ్చు అంటారా?
1: మార్నింగ్ కాదండి, యాక్చువల్లీ కూల్ టైం కదా, ఆ టైంలో చేస్తేనే ఎక్సర్సైజ్, ఏ ఎక్సర్సైజ్ అయినా ఉదయం బెటర్ అండి.
0: సైక్లింగ్ చేయాలనుకున్న వాళ్ళకు ఏమైనా అంటే జాగ్రత్తలు ఏమైనా చెప్తారా మీరు? చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తారు కదా సైక్లిస్ట్.
1: అవునవును, ఓకే. ఏం లేదండి, ఆ రోడ్ సేఫ్టీ జాగా మన దీంట్లో ఉంచుకొని స్టార్ట్ చేయాలండి. హెల్మెట్ ఈజ్ ఇంపార్టెంట్, వేరే ఇవన్నీ ఫ్యాన్సీ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక సైకిల్ కావాలి అండ్ హెల్మెట్ ఎప్పుడు ఉంచుకోవాలండి.
0: హెల్మెట్ ధరించాలంటారు?
1: అవును, హెల్మెట్ ఉండాలి. జస్ట్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదండి, ఒక మినిమం 10 కిలోమీటర్స్ చేసినా డైలీ చేసినా మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి.
0: బాగుంది, చాలా సంతోషం. మా శ్రోతలకు సైక్లింగ్ గురించి చెప్పారు, మీ అచీవ్మెంట్స్ గురించి కూడా చెప్పారు. అయితే చివరిగా చెప్పండి, మీరు సైక్లింగ్లో పోటీల్లో కూడా పాల్గొని ఉంటారు కదా, మీరు అందుకున్న మీకు బాగా సంతృప్తినిచ్చిన పురస్కారం అచీవ్మెంట్ ఏది?
1: ఓకే అండి, యాక్చువల్లీ నేను ఎవ్రీ మంత్ వర్చువల్ ఛాలెంజెస్ లో పార్టిసిపేట్ చేస్తుంటాను. అలా అయితే ఒక ఇప్పటిదాకా 50-60 ఛాలెంజెస్ చేశాను, దానికి ఎవ్రీ ఛాలెంజ్ కి ఒక మెడల్ వస్తుందండి. అండ్ నా దీంట్లో నేను చేసిందంటే పండర్పూర్, యవత్మాల్ టు పండర్పూర్ సైక్లింగ్ చేశామండి మేము 550 కిలోమీటర్స్. అది నా సైక్లింగ్ లైఫ్ లో బెస్ట్ రైడ్ అండి.
0: అంటే ఇప్పటి వరకు మీరు సైక్లింగ్ మొదలు పెట్టి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వందలు లేదా ఎన్ని వేల కిలోమీటర్లు తొక్కారా, ఏమన్నా రికార్డు ఉంచుకున్నారా మీరు?
1: 5000 కిలోమీటర్స్ అండి.
0: 5 ఏళ్లలోనే 35,000 కిలోమీటర్లు చేశారు?
1: అవును, 4 సంవత్సరాలు. యాక్చువల్లీ స్టార్టింగ్ 1 ఇయర్ లో నేను రికార్డ్ చేయలేదు, సో 4 ఇయర్స్ నుంచి 35,000 కిలోమీటర్స్.
0: మీ టార్గెట్ ఏమన్నా ఉందా మరి, మీ లైఫ్ లో ఇన్ని వేల కిలోమీటర్లు చేయాలి నేను అనేది ఏదన్నా పెట్టుకున్నారా?
1: అవునండి, 1 లాక్ కిలోమీటర్స్ చేయాలని నా గోల్.
0: వావ్, సంతోషం. మీ అభిలాష నెరవేరాలి, మీ టార్గెట్ రీచ్ కావాలని మేము కోరుకుంటున్నాం. నీతారెడ్డి గారు చాలా ధన్యవాదాలు, ఫోన్ లైన్లోకి వచ్చి మా శ్రోతలకు ఎన్నో విషయాలు తెలియజేశారు. నమస్తే అండి.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: मच्छुगंधी गंगा भागरथी की गूडंग
4: आदिवासी गिरिजन भाषलైన గోండి, కొలామి, లంబాడా లేక గోర్మాటి భాషల్లో వారి విశిష్ట సంస్కృతి, కట్టుబాట్లు, పండగలు, ఆహారం, జీవన శైలి ఇలా ఆదివాసీ గిరిజన సమాజాలకు చెందిన వారి అలవాట్లను, జానపద గాథలను, ముచ్చట్లను వినిపిస్తున్న కార్యక్రమం మావా. ప్రతి బుధవారం, శనివారం రాత్రి 10 గంటలకు ప్రసారం. వినడం మర్చిపోకండి మావా, ఆదివాసీ జానపద కథ గానాలను, ముచ్చట్లను వినిపించే కార్యక్రమం.

0: 10 లక్షల లాటరీ నాకా.
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇది మనయాస మనబాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు సినీ నటి రాధ పుట్టినరోజు. రాధగా తన సినీ పేరుతో ప్రసిద్ధి చెందిన ఉదయ చంద్రిక పుట్టినరోజు ఈరోజు. ఇంతకుముందు చెప్పినట్టుగా రాధ అనేది ఆమె సినిమా పేరు. సినిమాలలో ఆమెని రాధగా పిలుస్తారు. అసలు పేరు ఉదయ చంద్రిక. తెలుగు తమిళ చిత్రరంగంలో 80వ దశకంలో ప్రసిద్ధి చెందారు రాధ. దక్షిణాది భాషలలో 250కి పైగా సినిమాల్లో నటించారు. ఈమె సోదరి అంబిక కూడా సినిమా నటే. రాధ గారు భారతిరాజ సినిమా అళైగల్ ఒయ్యవత్తిల్లైతో చిత్రరంగంలో ప్రవేశించారు. 1980 తర్వాత అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగంలో అగ్ర నటులందరితో కలిసి నటించారు. ఈమె రజనీకాంత్తో రాజాదిరాజా చిత్రంలో, కమల్ హాసన్తో ఒరు ఖైదీన్ డైరీలో నటించారు. శివాజీ గణేశన్ సరసన కూడా నటించారు. ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకున్నారు. ఈమె తెలుగులో చిరంజీవితో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఈమె నటించిన రాక్షసుడు అనే సినిమాలోని పాట విందాం.

0: అచ్చా అచ్చా అంటూ సాగిన ఆ పాటలో ఎన్ని చాలున్నాయో మీరు గమనించారా? ఈసారి విన్నప్పుడు గమనించండి. అయితే ఇటీవల నేను విన్న విషయం ఏంటంటే, ఆ పాట రాసిన సమయంలో పాట రచయితకు దాదాపు 2000 రూపాయలు ఇచ్చేవారట. అంటే ఆ కాలంలో 2000 రూపాయల రెమ్యునరేషన్ ఉండేది. కానీ ఆ పాటను కొంత రాసి తీసుకెళ్లిన తర్వాత నిర్మాత అన్నారట, ఇదేదో బాగుంది అచ్చా అచ్చా వచ్చా వచ్చా, ఇంకా చాలని జోడించండి అని ఆ సినీ గేయ రచయిత వేటూరి సుందర రామ్మూర్తి గారిని అన్నప్పుడు ఆయన రాస్తాను అని అన్నారట. అప్పుడు ఆ నిర్మాత ఏమన్నారట అంటే, ఈ పాటలో మీరు ఎన్ని చాలు వీలైతే అన్ని చాలని జోడించండి, ఒక్కొక్క చాకి మీకు 2000 ఇస్తాను అని. మొత్తం పాటకు 2000 ఇచ్చే సమయంలో ఒక పాటలో ఎన్ని చాలు వస్తే గనక అన్ని 2000 కల్పిస్తాను అనేసరికి వేటూరి గారు గమ్మత్తుగా ఇలా పాటను రాశారు. గమ్మత్తుగా ఉంటుంది నిజంగా పాట. మీరు మళ్ళీ విన్నప్పుడు ఎన్ని చాలు వచ్చాయో లెక్క పెట్టే ప్రయత్నం చేయండి.
1: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని.

இந்தர்தோ எல்லட்டி சிங்கிடி சினிமா பாடல காரியக்ரமம் சமாப்தம். మరికొన్ని పాటల్ని పొద్దామంటూ ఐదు గుట్టంగా మాట చెప్పుండ్రి పాట అయినుండ్రిలా, పొద్దుకి ఎనిమిది గుట్టంగా హుషారులా, పదిన్నరకు మధురిమల వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో వార్తల ముఖ్యాంశాలు, ఆ తర్వాత 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణి కారణంగా రాష్టంపై పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్టంలోనే అతిపెద్దదైన వరంగల్ ఎనుమామల మార్కెట్ యార్డ్కు 16 మందితో పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయాల్సి ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. 3 దశ సన్నద్దతపై ఆయన నిన్న హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. ఓటర్ జాబితా ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. అందులో భాగంగా రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వాట్సాప్లు నిర్వహిస్తారు. రాష్టంలో న్యాయవాదులపై బెదిరింపులు దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం న్యాయవాదుల భద్రతా చట్టం తెచ్చింది. నిన్నటి నుంచి అది అమల్లోకి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న సిద్దరామయ్య కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. రహదారులు భవనాల శాఖ కాలుష్య నియంత్రణ మండలిలో 290 ఇంజనీర్ల ఉద్యోగాలకు రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో రక్త పరీక్ష నిర్వహిస్తారు. జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవం ఈ రోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. మొత్తం 42 అత్యుత్తమ పంచాయతీలకు పురస్కారాలు ప్రదానం చేస్తారు. రాగల 3 రోజుల్లో రాష్టంలో ఉష్ణోగ్రత 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

97 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం బహుళ ప్రయోజనాల సమంతకమణి కమనీయ కార్యక్రమాల ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమర్పణ.

0: ఇది కంటికి కనిపించకపోయినా మింటికి వినిపించకపోయినా శ్రవణేంద్రియాలకు మాత్రం చేరి వసంతాలుగా ఆబాల గోపాలాన్ని నిద్రావస్థ నుండి జాగృతావస్థలోకి చేర్చే ఒక అరుదైన పదునైన సంగీత శీర్షికా గీతమది.
1: ఎల్లలు లేకుండా, కాలంతో పని లేకుండా, ఋతువులతో నిమిత్తం లేకుండా, తనదైన శైలిలో తనదైన కాల నియమాన్ని పాటిస్తూ నిర్ణీత సమయానుసారణి ప్రకారం ఈ గీతం మృదు మధురంగా ఆ సేతు హిమాచలమంతా మ్రోగుతూనే ఉంది, ఇంకా మ్రోగుతూనే ఉంటుంది.
0: సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, పాలనాపరంగా ఎలాంటి సంక్షోభాలు, సంఘర్షణలు ఎదురైనా ప్రజా సంక్షేమమే పరిధిగా ఈ గీతం సజీవ స్రవంతిలా ప్రవహిస్తూనే ఉంది, పరిమళిస్తూనే ఉంది.
1: ఈ గీతానికి విరామం లేదు, విశ్రాంతి లేదు, అలసట లేదు, ఆటంకమూ లేదు. జాతి ప్రయోజనాభివృద్ధి కోసం తన వంతు కృషి తాను చేస్తూ ఇప్పుడు 90 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
0: సంగీత ప్రపంచంలో ఎన్ని మార్పులు చేర్పులు వచ్చినా ఆకాశవాణి యొక్క శీర్షికా సంగీత గీతం యొక్క నవ్యత, నాణ్యత, గణనీయత చెక్కు చెదరలేదు, జనమది నుండి చెదిరిపోలేదు. ఆధునిక సంగీత ప్రపంచంలో ఎన్ని నూతన పోకడలు చోటు చేసుకున్నా ఆకాశవాణి శీర్షికా సంగీతానికి ఇప్పటికీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం లేదు, రాలేదు.
1: ఈ గీతాన్ని వింటూనే నిద్రలేచే ప్రతి భారతీయుడికి ఇది ఆకాశవాణి పలకరింపు, మేలుకొలుపు అని చెప్పకనే తెలిసేంత ఖ్యాతి ఈ గీతికది. ఇదియే ఆంగ్లంలో ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్ అని పిలువబడుతుంది.

0: కళ సమాజానికి అద్దం పట్టాలి. అది సృష్టించే సంచలనం సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలి. కళకు సరిహద్దులు లేవు, అడ్డుగోడలు ఉండవు. అది సర్వవ్యాపితం, సార్వజనీనం.
1: ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం నేటి అవసరం. మనోభావాలను పంచుకోవడం, బాంధవ్యాలను పెంచుకోవడం ప్రధానం.
0: ఆయా సంస్కృతి సాంప్రదాయాలు జనజీవన స్థితిగతులకు నిలువుటద్దం పట్టడం ద్వారా కళాకారులు జాతి, కుల, మతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా ఏదైనా బృహత్కార్యం సాధించగలుగుతారు.
1: నిద్రపోతే వచ్చేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ. కళ అనే రెండక్షరాలు విడివిడిగా ఉంటే అవి ఎటువంటి అర్థాన్ని ఇవ్వకపోవచ్చు. కాని ఆ రెండు అక్షరాలే ఏకమై కళగా అవతరించి పల్లవికి అనుపల్లవి అవుతాయి, నాదానికి అనునాదమవుతాయి.
0: మనసులో వెచ్చగా పరుచుకున్న భావాలను అందంగా వ్యక్తీకరించే ఏ రూపాన్ని అయినా కళ అంటాం, కళగా పేర్కొంటాం.
1: అగ్ని జల్లినా, అమృతం కురిసినా అందం ఆనందం కళ యొక్క పరమావధి కావాలి. సామాజిక ప్రయోజనం లేకుండా ఏ కళ రాణించదు. సమకాలీన, జాతీయ, ప్రాంతీయ సమస్యలకు వాటి పరిష్కారాలకు దర్పణం పట్టే విధంగా కళలుండాలి.
0: కళారూపంలో మార్పులు రావచ్చుగాని కళా ప్రయోజనంలో మార్పులు రాకూడదు. వ్యాపారం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కళను దిగజార్చితే అది కళకు, కళాకారునికే కాదు, వర్తమాన సమాజ ప్రగతికే పెద్ద గొడ్డలిపెట్టు అవుతుంది.
1: ఈ నేపథ్యంలో చతుష్షష్టి కళల సమాహార సారాంశ సంగ్రహాన్ని సమగ్రంగా సమాజానికి అందిస్తూ జాతి ఔన్నత్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్న మన ఆకాశవాణి 90 వసంతాల ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకుంటోంది.
0: ప్రతి మదికి స్పందన అందిస్తూ సమాచార, విజ్ఞాన, వినోద వికాసాన్ని పంచడంలో, శ్రోతల్ని ముందుంచడంలో రేడియోది అప్పుడు ఎప్పుడూ గణనీయమైన కృషియే.
1: రసమయ కార్యక్రమాల వైపే లక్షలాది శ్రోతల ఆరాధనలు, ఆస్వాదనలు, అనురక్తులు, అభిమానాది భక్తి ప్రపత్తులు అన్నీ కూడా. ఆకాశవాణి భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగం.
0: మన ఆకాశవాణి ప్రపంచంలోని అతిపెద్ద ప్రసార వ్యవస్థల్లో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని భారత పార్లమెంటు ప్రక్కన ఉన్న ఆకాశవాణి భవన్లో ఉంది. ఇందులో నాటక విభాగం, ఎఫ్ఎం రేడియో విభాగం, జాతీయ ప్రసార విభాగాలున్నాయి.

0: మన దేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1923 జూన్ మాసంలో రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి ద్వారా ప్రసారం చేయబడ్డాయి. అటు పిమ్మట 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ రేడియో ప్రసారాలను ప్రసారం చేసింది. చివరకు 1936 ఆకాశవాణి పూర్తి ప్రభుత్వ సంస్థగా అవతరించింది.
1: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి కేవలం 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే పనిచేసేవి. ప్రస్తుతం అన్ని రకాలవి కలుపుకుని 552 కేంద్రాలు దేశవ్యాప్తంగా 99.13% ప్రజలకు సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్నాయి.

0: ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలు 1938 జూన్ 16న ప్రారంభమయ్యాయి. ఆ రోజు సాయంత్రం 5:30 త్యాగరాజస్వామి రచించిన శ్రీ గణపతిని సేవింపరాదే అనే తెలుగు కృతిని తిరువెనుకాడు సుబ్రహ్మణ్య పిళ్ళై నాదస్వరంపై వాయిస్తుండగా అదే తొలి తెలుగు ప్రసారంగా మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యింది.
1: అదే రోజు రాత్రి 8:15 భారతదేశం రేడియో అనే అంశంపై ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట ప్రధాని సర్ కూర్మా వెంకట్రెడ్డి నాయుడు తెలుగులో ప్రసంగించారు. మన దేశంలో తెలుగులో ప్రసారమైన తొలి తెలుగు ప్రసంగం అదే.
0: 1933 హైదరాబాదులోని చిరాగ్ అలీ వీధిలో మహబూబ్ అలీ 200 వాట్ల శక్తి గల రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. దాన్ని 1935 ఫిబ్రవరి 3న నిజాం తన అదుపులోకి తీసుకోగా తిరిగి దాన్నే దక్కన్ రేడియోకు నామకరణం చేసి 7వ అసఫ్జా మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం ఉర్దూ వార్తలతో ప్రారంభించినా పరిమితంగా తెలుగు కన్నడ మరాఠీ కార్యక్రమాలు కూడా అందులో ఉండేవి.

0: అటు పిమ్మట 1948 డిసెంబర్1 నాటికి 800 వాట్ల శక్తితో షార్ట్ వేవ్, మీడియం వేవ్లతో ఉన్న దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడపాటి హనుమంతరావు గారు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు.
1: కాని అప్పటికే అంటే 1948 అక్టోబర్ 12 తొలి తెలుగు రేడియో స్టేషన్గా విజయవాడ కేంద్రం ప్రారంభించబడి అదే సంవత్సరం డిసెంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో తెలుగు ప్రసారాలను అందించింది.
0: చివరకు 1950 దక్కన్ రేడియో కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంగా మార్చింది.

0: ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అనేకం. శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, పరిచయాలు, చర్చలు, గోష్ఠులు.
1: గ్రామీణులకు, స్త్రీలకు, పిల్లలకు, విద్యార్థులకు, కవులకు, కర్షకులకు, కార్మికులకు, యువతకు సంబంధించిన కార్యక్రమాలు,
0: నాటికలు, నాటకాలు, రూపకాలు, సినిమా పాటలు లాంటి ఎన్నో రకాల సాహిత్య సంగీత భరిత కార్యక్రమాలు ప్రసారమవుతూనే ఉన్నాయి. ఆకాశవాణి కార్యక్రమాలు నిబద్ధతకు, విశ్వసనీయతకు మారుపేరుగా ఉంటాయి.
1: ఆకాశవాణి ప్రసారాలు సంచలనాన్ని సృష్టించకపోవచ్చు, కాని సత్యాన్ని బోధిస్తాయి. అలజడులు రేకెత్తించవు, కాని ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఆందోళన కలిగించవు, కాని ఆనందాన్ని పంచుతాయి.

0: దేశంలో సమాచార వ్యవస్థ పటిష్టంగా లేని రోజుల్లో నుంచి అనూహ్యమైన సాంకేతిక పరిజ్ఞానం, సమాచార ప్రసార వ్యవస్థ విస్తరించి ఉన్న ఈరోజు దాకా కూడా రేడియోది ఒకటే బాణి, ఒకటే వాణి. ఎన్నేళ్లు నిరీక్షించినా రాతిలోనికి నీరు చేరదు. ఎన్ని ప్రసార ప్రచార మాధ్యమాలు పుట్టుకొచ్చినా ఆకాశవాణి నవ్యత నాణ్యత మారదు.
1: ఏ ప్రసార మాధ్యమ వ్యవస్థ చేయలేని, అందించలేని విశేషాలను, వార్తలను, ఇతర సమాచారాన్ని శ్రోతలకు ముందుగా అందించి కీర్తిగడించిన ఘనత ఆకాశవాణికే సొంతం.
0: భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతూ దేశ ప్రజల్ని సమైక్యంగా, సామరస్యంగా జీవించేటట్లు, వారిలో సోదరభావాన్ని పెంపొందిస్తూ, జాతి విలువల్ని పరిరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను పునరుద్ధరిస్తూ ఆకాశవాణి ఒక జాతీయ సంస్థగా తన ఉనికిని సార్థకం చేసుకుంది, ఇంకా చేసుకుంటూనే ఉంది.

0: ప్రజలు గుర్తించలేని గుర్తించుకోలేని సంఖ్యలో రేడియో టీవీ ఛానళ్లు ఎన్నొచ్చినా ఆకాశవాణిది మాత్రం చెదరని దీప్తి, చెరగని కీర్తి.
1: దృశ్య మాధ్యమం దూరని చోట కూడా శ్రవణ మాధ్యమంగా ఆకాశవాణి తన ప్రసారాల్ని అందిస్తోంది. గాలి చేరని చోటు ఉంటుందేమో గాని ఆకాశవాణి వినిపించని ప్రదేశమంటూ ఉండదు అని చెప్పటం అతిశయోక్తి కాదు.
0: ఆకాశవాణి ఆది నుండి ఆధునిక కాలం దాకా అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. రేడియో ద్వారా ప్రయోజనం పొందిన శ్రోతలు కొందరైతే తన సాహిత్య సంగీత ప్రతిభతో మరికొందరు, తన స్వరమాధుర్యంతో ఇంకొందరు రేడియోకి కీర్తిని ఆపాదించి పెట్టిన వారున్నారు. ఈ పరంపరలో నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం ప్రారంభించబడిన తొలి రోజుల్లో తొలి వ్యాఖ్యాతగా, రేడియో నాటిక నాటకాల ప్రయోక్తగా, దార్శనికునిగా, రంగస్థల టీవీ సినిమా నటులు కాటం సుదర్శన్ గారి స్పందన ఇప్పుడు విందాం.
2: రేడియో భారతదేశంలో 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేడియోలో పనిచేస్తున్నటువంటి ప్రతి వారికి, చేసిన వారికి కూడా నా అభినందనలు. రేడియో అనేటువంటి మాధ్యమం స్వతంత్రానికి పూర్వమే మన దేశంలో ఏర్పడి స్వాతంత్రోద్యమానికి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో రేడియో సామాన్యులకి చాలా అందుబాటులోకి వచ్చింది. దాని ద్వారా విద్య, వ్యవసాయం, వైద్యం ఇలాంటి సమాచారాలతో పాటు రాజకీయ సమాచారం, వార్తలు ప్రత్యేకంగా మన దేశంలో సామాన్యులకి అందుబాటులోకి రేడియో ద్వారా వచ్చాయి. అలాగే వినోద కార్యక్రమాలు, సినిమా పాటలు, నాటకాలు ఇవన్నీ కూడా రేడియో ద్వారా ప్రాచుర్యం పొందాయి. రేడియో సామాన్యుల జీవితాలలో ఒక భాగమైపోయింది. ఈ రేడియో అనేటువంటి మాధ్యమం ద్వారానే అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సినిమా నటులు కూడా బయటకు వచ్చారు. చాలామంది సినిమా నటులు, రంగస్థల నటులు కూడా రేడియోలో నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వారే. ఇవాళ ఇటువంటి రేడియో 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా శ్రోతలకి, ఉద్యోగులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

0: 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానంలో ప్రయోజనం పొందని పౌరుడు ఉండడు. వ్యక్తి ఎవరైనా, వృత్తి ఏదైనా, ఆకాశవాణి అందరికీ బంధువే. ఆ బాంధవ్య బలాన్ని, దాని ఫలాన్ని తెలియజేస్తున్నారు నిజామాబాద్ ప్రభుత్వ విద్యా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ప్రధానాచార్యులు.
1: నా పేరు తిరుక్కోవళ్ళూరు శ్రీనివాస్. నేను డైట్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నేనైతే రేడియోను మా బంధువుగా, ఒక కుటుంబ సభ్యునిగా భావిస్తాను. నాకు చిన్నప్పటి నుండి కూడా రేడియో వినడం అలవాటు. మా ఇంట్లో కూడా అందరూ రేడియో శ్రోతలే. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం పట్ల ఇంట్రెస్ట్ చూపుతుంటారు. మన చుట్టూ గాలి ఉందన్నది ఎంత నిజమో, మా ఇంట్లో రేడియో ఉన్నదన్నది కూడా అంతే నిజం. నేను ఒక రేడియో శ్రోతను మాత్రమే కాదు, ఒక ప్రసంగికుడను కూడా. కొన్ని సందర్భాల్లో నాకు

రేడియోలో ప్రసంగం చేసే అవకాశం నిజామాబాద్ రేడియో కేంద్రం వాళ్ళు కల్పించారు. అలాగే మా డైట్ ఛాత్రోపాధ్యాయులు కూడా యువవాణి కార్యక్రమాలు చేశారు. సామాజిక చైతన్యం కోసము, సామాజిక ప్రయోజనం కోసము రేడియో అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం. రేడియోలో అన్ని వృత్తుల వారికి, అన్ని వయసుల వారికి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అన్ని రకాల ఆరోగ్య సంబంధమైన సలహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సందేశాత్మక నాటికలు, మనోరంజకమైన పాటలు శ్రోతల్ని రంజింపచేస్తాయనడం అతిశయోక్తి కాదు. బాలభారతి, యువవాణి కార్యక్రమాల ద్వారా ఎందరో బాలలను, యువతను భాగస్వామ్యం చేస్తున్నారు. వందే మాతరం మొదలు జైహింద్ వరకు ప్రతి కార్యక్రమం కూడా చైతన్యదాయకము, ప్రయోజనకరమే. ఇప్పుడు ఆకాశవాణి తన 90 ఏళ్ల ప్రయాణాన్ని నాణ్యతగా, కమనీయంగా, రమణీయంగా విజయవంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సాంకేతికంగా ప్రస్తుతం ఎన్ని రకాల మాధ్యమాలు వచ్చినా రేడియోను మించినది ఏదీ లేదు. మిగతా మాధ్యమాలతో నష్టం ఉండొచ్చునేమో, కానీ రేడియో మాత్రం అమ్మలాగా ఎప్పుడూ అందరికీ మంచి చేస్తుందనేది నా ప్రగాఢమైన విశ్వాసం.

0: విద్యే కాదు, వైద్యమూ ప్రధానమే. ప్రజలకు ఆరోగ్యపరమైన సలహాలు సూచనలు అందించడంలో ఆకాశవాణి పోషించిన పోషిస్తున్న పాత్ర అద్వితీయం, అజరామరం. ఒక ప్రభుత్వ వైద్యులుగా ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ, ఆకాశవాణి ద్వారా జనచేతన కార్యక్రమాల్ని శ్రోతలకు అందిస్తున్న ఒక ప్రభుత్వ వైద్యుడి స్పందన ఇది.
1: విద్య వైద్యమే కాదు, సేద్యమూ ప్రధానమే. వ్యవసాయ రంగంలో రైతులకు ఆకాశవాణి అందించినా అందిస్తున్న సేవలు అనిర్వచనీయం, అసంఖ్యాకం. నేలలో రైతు విత్తు వేసింది మొదలు పంట కోసేదాకా అడుగడుగునా రైతులకు రకరకాల కార్యక్రమాల్ని అందిస్తున్న ఆకాశవాణి సేవల వినియోగం ద్వారా లబ్ధి పొందిన ఒక రైతు మనోభావాలు.
2: నా పేరు నాగలింగం, మాది నందిపేట గ్రామం. నేను ఒక వ్యవసాయదారుణ్ణి. రేడియోతో నాకు దాదాపుగా 65 సంవత్సరాల అనుబంధం ఉంది. నా చిన్నతనంలో మా ఊర్లో ఎక్కడ రేడియో ఉంటే అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా వినేవాణ్ణి. అప్పట్లో రేడియో ఎవరింట్లో ఉంటే ఆ ఇంటిని గౌరవంగా చూసే రోజులు. ఇక నేను చదువు కోసం బడిలో చేరాక, అప్పుడు నా వయసు సుమారు 14 అనుకుంటా. ఆ సమయంలో నేను మా అన్న కలిసి మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా మాకు రేడియో కావాలని ఆలోచనతోని ఒక కంపెనీకి పోస్ట్ కార్డు రాస్తే, కొద్ది రోజులకు ఆ కంపెనీ వాళ్ళు మా ఇంటికి పోస్ట్లో రేడియో పంపారు. ఆ రేడియోకి డబ్బులు కట్టి తీసుకోవాలి అని చెప్తే మా దగ్గర డబ్బులు లేవు. ఈ విషయం మా తల్లిదండ్రులు పెద్దలకు తెలిస్తే తిడతారనే భయంతో మేము ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మా నాన్న వాళ్ళు తెలుసుకుని డబ్బులు కట్టి ఆ రేడియోని పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మా ఇంట్లో రేడియో కార్యక్రమాలు వినటం ఒక భాగమైంది. ఒక రైతుగా వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు ఎక్కువగా వినటం అలవాటు. వీటితో పాటు వార్తలు వినటం, జానపద గేయాలు వినటం, ఒక రైతుగా నాకున్న అనుభవాలు గురించి నిజామాబాద్ రేడియో స్టేషన్లో కొన్ని కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ప్రత్యేక విషయం చెప్పాలి, అది ఏమిటంటే మొక్కజొన్న పంట సాగులో అధిక దిగుబడి పండించే రైతుగా పైనీర్ కంపెనీ వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక ఇద్దరు రైతుల్ని ఎంపిక చేసి ఆ ఇద్దరు రైతుల్ని బొంబాయి తీసుకెళ్లి అప్పటి అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గారి చేతుల మీదుగా మాకు ప్రశంస పత్రాలు, జ్ఞాపకాలు ఇచ్చి సత్కారం చేశారు. ఇది నా జీవితంలో మర్చిపోలేని ఒక మధురమైన ఘట్టం. ఒక రైతుగా

0: నాకు ఎంతో తృప్తిని గౌరవాన్ని ఇచ్చింది. రేడియో కార్యక్రమాలు మన దేశంలో ప్రారంభమై 90 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆకాశవాణికి నా శుభాకాంక్షలు. రేడియోతో ప్రతి మనిషికి ఒక ప్రయోజనం ఉంటుంది. రేడియో వినటం ఒక మంచి అలవాటు. ఈ రేడియోకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
1: సమాజ పురోభివృద్ధికి విద్య, వైద్యం, సేద్యం ఎంత అవసరమో న్యాయం కూడా అంతే అవసరం. చట్టపరమైన న్యాయ సలహాలు లాంటి కార్యక్రమాల ద్వారా రేడియోకి బంధువైన ఒక న్యాయవాది అభిప్రాయాలు.
2: నమస్తే అండి, నేను రాజ్ కుమార్ సుబేదార్, అడ్వకేట్. ఆకాశవాణి యొక్క 90 సంవత్సరాలు జరుపుతున్నందుకు నేను ప్రత్యేకంగా వారికి అభినందిస్తున్నాను. ఆకాశవాణి ఈ రోజుల్లో కూడా టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్ ఏది వచ్చినా కానీ ఈరోజు కూడా రేడియో యొక్క వినేవాళ్ళ యొక్క ఆదరణ ఏదైతే ఉందో ఇక్కడ కూడా తగ్గలేదు. దినదిన పెరుగుతుంది తప్ప తగ్గలేదు ఆకాశవాణి యొక్క విశేషత. ప్రోగ్రామ్స్ కూడా రేడియోలో డిజైన్ చేయడం కూడా చాలా బాగుంది. అది అనాయాసంగా వినే వాళ్ళకి అట్రాక్ట్ చేస్తుంటుంది. పొద్దున లేచిన వెంటనే వందే మాతరం గీతంతో, అలాగే నేషనల్ న్యూస్తో, ఆ తర్వాత మన పాట్రియాటిక్ సాంగ్స్తో, ఆ తర్వాత సూక్తి సుధ, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక మంచి విషయాలు తెలుసుకునే ఒక అవకాశం. ఆ తర్వాత ఇక్కడ నేను ప్రత్యేకంగా ఆకాశవాణికి అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో రేడియో తప్ప వేరే ఎక్కడ కూడా సంస్కృతి అనే భాష వినటానికి మనకు దొరకదు. ఈ యొక్క రేడియో ద్వారానే ఒక సంస్కృత భాష మేము వింటున్నాం, చాలా గర్వంగా ఉంది. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ యొక్క షెడ్యూల్ చూసినట్టయితే రైతులకు కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, యూత్ కోసం కానివ్వండి, మహిళల కోసం కానివ్వండి, ప్రతి ఒక్క సెక్షన్స్ వారికి ఉపయోగపడేలా యొక్క ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆకాశవాణి ద్వారానే వారికి అందిస్తున్నారు. అది చాలా అభినందనీయం. అలాగే రేడియో యొక్క విశేషత ఏంటంటే మీరు ఎక్కడైనా రేడియో ఆన్ చేస్తూ కూర్చొని కానివ్వండి, ఎక్కడైనా వెళ్తూ కానివ్వండి, ఇంట్లో పని చేస్తూ కానివ్వండి, మనకు వినిపించే ఒక మాధ్యమం ఏదైతే ఉందో అది రేడియో. ఈవెన్ కారులో చూడండి, లేదా మీరు ఎక్కడైనా ప్రయాణిస్తున్నారు, లేదా ఈవెన్ ఏదైనా ప్రోగ్రామ్ మిస్ అయినప్పటికి కూడా అగైన్ మీరు లాగిన్ చేసుకొని వినే యొక్క అవకాశం కూడా ఆకాశవాణి ద్వారా మనకు అందుతుంది. ఇంకొక ఘనత నేను తెలియజేయాలి ఏంటంటే, ఆకాశవాణి వారు అప్పట్లో మహాత్మా గాంధీ యొక్క సందేశం, ఎస్పెషల్లీ ఆన్ 2 అక్టోబర్, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క సందేశం, స్వామి వివేకానంద గారి యొక్క సందేశం, బాల్ గంగాధర్ తిలక్ గారి యొక్క సందేశం, ఇలా ఏవైతే గ్రేట్ పాట్రియాటిక్ లీడర్స్ ఉన్నారో వారి వారి యొక్క బర్త్డేస్ నాడు వారి యొక్క స్పీచెస్ మనకు అందించడం కూడా, అంటే ఈ రోజుల్లో కూడా ఆ యొక్క వాయిస్ ని వినటానికి భాగ్యం కల్పిస్తున్నారు ఆకాశవాణి. ఇవే కాకుండా గత 10 సంవత్సరాల నుండి ప్రధానమంత్రి గారి యొక్క మన్ కీ బాత్ ఏదైతే కార్యక్రమం ఉందో, అది నాకు తెలిసి గతంలో మహాభారత్, రామాయణం టీవీలో సీరియల్స్ ఉన్నప్పుడు ఎట్లయితే జనాలు రోడ్డు మీద కనిపించేవారు కాదు, అలాగే ఈ యొక్క ప్రతి నెల లాస్ట్ సండే ఏదైతే ఉంటుందో గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సందేశం, మన్ కీ బాత్ అనే ఏదైతే ప్రోగ్రాం ఉంటుందో అది కూడా చాలా వరకు యూస్ఫుల్ ఉంది. ఆ యొక్క ప్రోగ్రాం ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఏ స్టేట్లు అయితే ఎవరెవరైతే ఏ ఘనత చేసి ఉన్నారో, ఏదైతే టాలెంట్స్ ఉన్నారో, లేదా ఎలా వారు జీవితాన్ని గడుపుతున్నారో అనే ఒక విషయాలు కూడా వారు చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. అలాగే ఒక గౌరవ ప్రధానమంత్రి వారి యొక్క నోట వారు చేస్తున్నటువంటి ఘనత యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో వినిపించేలా ఏదైతే మన్ కీ బాత్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా అందరికీ అందించడం అనేది కూడా ఆకాశవాణికే ఈ ఘనత చెందుతుంది. నేనైతే ప్రత్యేకంగా ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచే నేను రేడియో వింటున్నాను. అలాగే నాకు కూడా రేడియోతో దగ్గర అనుబంధం ఉంది. నేను కూడా గత 15 సంవత్సరాల నుండి నిజామాబాద్లో ఉన్నటువంటి ఆకాశవాణి కేంద్రానికి వెళ్తుంటాను. లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి కూడా రేడియోలో నేను ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను. అలాగే ఏదైనా ఫెస్టివల్స్ గురించి కూడా ఏదైనా టాక్ ఉంటే నేను రేడియో టాక్స్ కూడా ఇచ్చి ఉన్నాను. అయితే ఈ రేడియో మాధ్యమం ఏదైతే ఉందో, ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అలాగే యూస్ఫుల్ టిప్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతిదీ ఒక మనిషి ఎలా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, లేదా నాలెడ్జ్ గురించి కానివ్వండి, లేదా ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తున్నప్పుడు అటువంటి ఒక స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ద్వారా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ కూర్చున్న చోట అందిస్తున్నారు ఆకాశవాణి. ఈ ఆకాశవాణి ఎంత చెప్పినా కూడా తక్కువనే, అందరికి కూడా చాలా యూస్ఫుల్ ఉంది. అతి త్వరలోనే 100 ఇయర్స్ కూడా పూర్తి చేసుకోవాలని మేము కోరుచున్నాం. ప్రత్యేకంగా ఆకాశవాణి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తాం.
3: ఒక జాతి భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందించబడుతుందని మేధావుల అభిభాషణ. జాతి జాతక రేఖల్ని సరిచేసే ఉపాధ్యాయుడు నిజంగా సంఘ సంస్కర్తే అవుతాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నిరంతరం ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ప్రేరణ పొంది, తద్వారా విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందిస్తున్న ఒక ఉపాధ్యాయుడి మనోభావన.
4: నేను పూదరి అరవింద్. ఆకాశవాణి నాకు ఒక కుటుంబ సభ్యులలో ఒకరిగా నిలిచిపోయింది. ఆకాశవాణికి 90 వసంతాలు. అబ్బో, వింటుంటేనే అద్భుతం అనిపిస్తుంది. ఈ 90 వసంతాల ఆకాశవాణి పాటల పరిమళాలను పీలుస్తూ, సంభాషణల మకరందాలను ఆస్వాదిస్తూ, నాటిక ప్రవాహంలో ఈదుతూ, వార్తా స్రవంతిలో మునిగి తేలుతూ, వక్తల చర్చల యుక్తులు, యాంకల్ర చెలోక్తులు, ఇంగ్లీష్ న్యూస్, హిందీ కబరే, సూక్తిసుధా, వైద్య సలహాలు, ప్రకటనల ప్రకంపనలు, ప్రస్తుత గత సినీ పాటల కోలాహలం, ఇవన్నీ వీణులకు విందే. మరి వీణులకు విందే కాదు, మనసుకు ఆరోగ్యపు మందు. సమయాన్ని సద్వినియోగపరచుకోవడము ఆకాశవాణి మనకిచ్చినటువంటి దివ్యౌషధము. స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంస్కృతిని మనము ఎలా తెలుసుకోగలుగుతాము, ఎన్నిసార్లు వెళ్ళగలుగుతాము? కేవలం ఆకాశవాణి ద్వారా మన శ్రవణ వంతెనను మనం నిర్మించుకోగలుగుతాము. కొన్ని కొన్ని వింటుంటే మనం ఊహిస్తాం, కొన్ని వింటే వ్యూహాలు గీస్తాం, మరికొన్ని వింటే ఆనంద వెల్లువలు చెలరేగుతాయి, కొన్ని వింటే బంధాల నిలవులు పెంపొందుతాయి, కొన్ని వింటే సఖ్యత పెంపొందుతున్నది, కొన్ని వింటే సౌఖ్యము విరాజిల్లుతున్నది. అసలు ఆకాశవాణి కాదు, సమగ్ర జీవిత గమనానికి అదృశ్య బోని. దృశ్యం మెరుస్తుంది, శ్రవణ దృశ్యం మైమరుపునిస్తుంది. ఆకాశవాణి అంటే ఎన్నో ప్రచార మాధ్యమాలు, ఎన్నో మాధ్యమాలు, శ్రవణ దృశ్య మాధ్యమాలు వచ్చినప్పటికీ విని ఊహించుకుంటుంటే దాంట్లో ఉన్నటువంటి అద్భుతము, దాంట్లో ఉన్నటువంటి శాశ్వత స్మృతి వేరే దాంట్లో లేదనుకుంటున్నాను. శ్రోత్రం శ్రుతైనైవ నకుండలేనా అని భర్తృహరి అన్నాడు. అంటే చెవులు కమ్మలు పెట్టుకోవడానికి కాదు, వినడానికి ఇచ్చాడు అన్నాడు. అది నేను ఇప్పుడేం చెప్పదలుచుకున్నా అంటే అది ఆకాశవాణిని వినడానికే ఇచ్చాడేమో అని చెప్పేసి. ఇన్ని మాధ్యమాలు వచ్చినప్పటికీ ఆకాశవాణిలో ఒక కుటుంబ సభ్యుల యొక్క అనురాగము, మమత నిండి ఉన్నది. ఒక పాత పాట, యువతను ఆలోచన రేకెత్తించేటటువంటి కొత్త పాట. మళ్ళా ఎన్నో కార్యక్రమాలు మనము చూస్తున్నప్పటికీ అన్ని కార్యక్రమాల ద్వారా మన సమగ్రమైనటువంటి అభివృద్ధిని జీవితానికి అందించేట

బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నానుడే లక్ష్యంగా ఉద్భవించిన ఆకాశవాణి ఈనాడు సర్వజన హితాయ సర్వజన సుఖాయగా రూపాంతరం చెంది తన పనితనాన్ని తన పరిధిని అభివృద్ధి పరుచుకుని విస్తరించుకుని జనమానస సంచారిణిగా ఆకాశవాణి అలరారుతూనే ఉంటుంది.

తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం బహుళ ప్రయోజనాల సమంతకమని కమనీయ కార్యక్రమాల ఆకాశవాణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమర్పణ.

చిత్రసీమ సినీ గీతాలు వినండి. రాజా చిత్రం నుండి చిత్రగానం చేసిన షణ్ముఖ శర్మ గీతం వినండి. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

కార్యక్రమంలో చివరగా వినండి, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి చిత్ర గానం చేసిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. 42 అత్యుత్తమ పంచాయతీలకు 2020 సంవత్సరానికి ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. మన రాష్టానికి సంబంధించి వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ముత్తుకుపల్లి గ్రామ పంచాయతీ సుపరిపాలన విభాగంలో 3 ర్యాంకు, సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పంచాయతీ మహిళా ప్రయోజన విధానాల విభాగంలో 3 ర్యాంకు సాధించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల స్థితి పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్న కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. కుటుంబాన్ని నిర్వచనించి పెళ్లి అయిన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని స్పష్టం చేసింది. రాష్టంలో న్యాయవాదులపై బెదిరింపులు దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం న్యాయవాదుల భద్రతా చట్టాన్ని నిన్నటించి అమల్లోకి తీసుకొచ్చింది. రహదారులు భవనాల శాఖ కాలుష్య నియంత్రణ మండలిలో 290 ఇంజనీర్ల ఉద్యోగాలకు రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. లాసెట్ ఫలితాలు రేపు మధ్యాహ్నం విడుదలవుతాయని కన్వీనర్ వి విజయలక్ష్మి చెప్పారు. రాగల 3 రోజుల్లో రాష్టంలో ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాము.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి అర్చనా రత్నం గారి గాత్రం వింటారు. ముందుగా వినండి బ్రోవ భారము, బహుదారి రాగం ఆది తాళంలో త్యాగరాజస్వామి కృతి.

0: ఇప్పుడు వినండి తవద సోహం పున్నాగవరాళి రాగం ఆది తాళంలో త్యాగరాజస్వామి కృతి.
1: ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: సింధు భైరవి సినిమాకి గాను ఇళయరాజా గారు కంపోజ్ చేసిన పాట విన్నారు. నిజంగా ఆ పాటలో ఎలాగైతే నేను పాడలేను, పల్లవి కూడా రాదు అన్న సాహిత్యం ఉందో ఎగ్జాక్ట్ గా ఇళయరాజా గారు కూడా అదే అంటారు. ఏంటి

0: అంటే నాకు సంగీతం రాదు, ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను అని. అంటే ఆయన ప్రతి దాదాపు చాలా ఇంటర్వ్యూస్లో ఇప్పటికీ చెప్తూ ఉంటారు ఏంటంటే, ఇంత సాధించి సంగీత ప్రపంచానికే ఓ మేరు నగధీరుడిలా ఉండి కూడా ఆయన చెప్పే మాట ఏంటంటే, నాకు సంగీతం తెలీదు కానీ సంగీతానికి నేను తెలుసు కాబట్టి నా చేత ఈ సంగీతం చేయించుకుంటుంది అంటారు. నేను ఇప్పటికీ సంగీతం నేర్చుకుంటూనే ఉన్నాను అంటారు. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో రాజయ్యగా పుట్టి ఆ తర్వాత అంటే ఊరికే హార్మోనియం పెట్టే ముందు పెట్టుకుని అలా పాడితే అందరూ చప్పట్లు కొట్టేవారు. అప్పుడు అనుకునేవారట, వీళ్ళు సంగీతానికి చప్పట్లు కొడుతున్నారా లేక నన్ను చూసి చప్పట్లు కొడుతున్నారా, అర్థం కాని వయసు. కానీ ఆ తర్వాత తర్వాత ఆ సంగీతానికి అందరూ ఆనందపడిపోయి తన్మయత్వంతో చప్పట్లు కొడుతున్నారని తెలిసిన తర్వాత ఎలాగైనా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టాలి అనుకున్నారు. అనుకున్నారు, అడుగు పెట్టారు కూడా. అయితే అప్పటికే మన ఇండస్ట్రీలో ఏఎం రాజా గారు ఉన్నారు కాబట్టి పేరుకి ముందు ఇళయ యాడ్ చేసుకుని ఇళయ రాజాగా మన ముందు మన ప్రేక్షకులు అంటే సంగీత అభిమానుల మదిలో ఆయన చిరస్థానాన్ని సంపాదించుకున్నారు ఇళయరాజా గారు. మనిషి మానసిక ఉద్వేగాన్ని ఆవిష్కరించాలి అంటే సంగీతాన్ని మించి తోడు లేదు అనిపిస్తోంది. మరి అలాంటి సంగీత ప్రపంచాన్ని తన స్వరాలతో శాసించిన రాజు ఇళయరాజా. మరి ఇళయరాజా గారి బర్త్డే సందర్భంగా ఇళయరాజా గారికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.

సంగీతానికి రాళ్లు సైతం కరుగుతాయి అంటారు. నిజమే అనిపిస్తుంది ఇళయరాజా సంగీతం వింటే. కోయిలలు సైతం సంగీతానికి తమ గొంతును శృతి చేస్తాయి ఇళయరాజా సంగీతం వింటే. ఆయన స్వరాలు మండు వేసవిలో మంచు తెమ్మరలా పలకరిస్తాయి. తొలకరి వానతో జన్మించే మట్టి పరిమళాల్లా మనసుకి హత్తుకుంటాయి. మరి ఇళయరాజా గారు ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్న టైంలో పార్టీస్కి ఫంక్షన్స్కి మ్యూజిక్ అందించే ఒక ట్రూప్తో తన జర్నీని స్టార్ట్ చేశారు ఇళయరాజా. కట్ చేస్తే ఇప్పుడు ఒక్కసారి హార్మోనియం పెట్టే ముందు కూర్చున్నాడు అంటే కోట్లాది అభిమానులకు ఆరాధ్య దైవం ఇళయరాజా. ఏ వాయిద్యమైనా కూడా శృతిలోకి రావాలి అంటే సాన తప్పదు కదా. అలాగే ఇళయరాజా కెరీర్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఎన్నో ఉన్నాయి. అయినా సరే ఎప్పటికప్పుడు కెరటంలా పడి లేచారు తప్ప వెనక్కి తగ్గలేదు లయరాజు. మరి ఆయన సినీ సంగీత ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఒక్క మాట, ఇందాక ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే ఇళయరాజా అనే ఎందుకు పెట్టారు అని చెప్పేసి. అయితే అప్పటికే అతని పేరు అంటే పుట్టగానే పెట్టిన పేరేంటి అనంటే డేనియల్ రాజయ్య. అయితే అప్పటికే ఇండస్ట్రీలో హెచ్ఎం రాజా గారు ఉండడంతో ఇళయరాజా అని పెట్టారు. ఇళయ అంటే చిన్న అని అర్థం, అంటే చిన్న రాజు అని అర్థం అనమాట. అందుకనే ఇళయరాజా అని పెట్టారు. అంతేకాదు జ్ఞాన దేశికన్ అని కూడా ఆయనకు ఆ పేరుంది. ఎన్ని పేర్లు, ఒకటా రెండా, అసలు నచ్చాలే కాని అభిమానంతో ఎన్నో రకాలుగా పిలుచుకోవచ్చు. ఏమంటారు మరి ఇళయరాజా గారి కంపోజిషన్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి, ఐ మీన్ పాట ఏంటి, నాకు వాట్సప్ చేయండి 0404-232-4085. వాట్సప్ చేయడం అంటే ఈ పాట నా కోసం ప్లే చేయండి అని కాదు, ఆ పాట ఎందుకు ఇష్టమో చెప్పండి. ఓకే, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం లయరాజు ఇళయరాజా గారి బర్త్డే సందర్భంగా లయరాజా గారి సంగీత ప్రస్థానం గురించి. ప్రేమ సినిమా గుర్తుందా? గుర్తే ఉంటుంది. అసలు ఎంత సూపర్ హిట్ కదా అసలు ఆ సినిమా. అందులో హీరో గిటారిస్ట్. సినిమా క్లైమాక్స్ లో ఒక సింగింగ్ కాంపిటీషన్ ఉంటుంది. హీరో అంటే బేసిక్ గా ఏంటంటే నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది అండ్ అలాగే హీరోయిన్ కి కూడా ఆయన విన్ అవ్వాలి అని ఉంటుంది. సో మంచి ఊపున్న పాట పాడతాడు, స్టెప్పులు వేయిస్తాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ స్లోగా ఓ పాట స్టార్ట్ అవుతుంది. నిజానికి ఈ సినిమా రిలీజ్ కన్నా ముందు ఈ సినిమా చూసిన వాళ్ళందరూ అన్నారట, అసలు ఏంటి ఇళయరాజా ఏమనుకుంటున్నాడు, అసలు ఆ సీన్ లో ఎంత మంచి పాట పెట్టాలి, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అన్నప్పుడు ఎలాంటి పాట ఉండాలి, అసలు ఏమో ఈ సినిమా ఇంకా అని అందరూ అనుకుంటున్నారట. ఆ టైంలో ఇళయరాజా గారు ఒక మాట అన్నారు, పాటను మళ్లీ అబ్జర్వ్ చేయండి అని. నిజంగానే ఒక్కసారి ఆ పాటను మనం గుర్తు చేసుకుంటే పాటకి ముందు ఫాస్ట్ బీట్ లో గిటారు మోత వస్తుంది. అసలు ఎలా ఉంటుందా గిటార్ మోత అంటే స్టేజ్ ఊగిపోయేంత ప్రీలూడ్ వస్తుంది. సడన్ గా ఆ ప్రీలూడ్ ఆగి పాట స్లోగా స్టార్ట్ అవుతుంది. కారణం ఏంటి అంటే చావు బతుకుల్లో హీరోయిన్ ఉంటుంది. అంటే ఒక కథకి సంబంధించి దర్శకుడికే కాదు దర్శకుడి కన్నా ఇళయరాజానే సినిమా బాధ్యత ఎక్కువ తీసుకుంటారట. అందుకే ఆయన పాట నిలబడుతుంది అనడానికి ఆ సినిమానే ఉదాహరణ. అంతెందుకండి, ఉడుకు రక్తంలో ఉన్న ఇద్దరు వ్యక్తులకి చరమాంకం ఎదురైతే అంటే జీవన్మరణ సమస్య ఎదురైనప్పుడు వారిద్దరి మానసిక ఉద్వేగానికి లాలిపాటను కంపోజ్ చేసిన మీరు నగధీరుడాయన ఇళయరాజా. మరి ఆ పాటల గురించి చెప్పాను కాబట్టి ఒక్కసారి మీరు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆ పాట డెఫినెట్ గా అందరికీ గుర్తొస్తుంది. మరి ఏ పాట? ఇదిగో ఈ పాట.

మరణం అంచున ఉన్న మనసు కోరుకునే అమృతం ప్రేమ అంటారు. మరి అలాంటి అమృతానికి అద్భుతమైన స్వరాలు అందించింది ఇళయరాజా గారు. 11:42 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. కేవలం బాధ అనే కాదు, సంతోషాన్ని కూడా తన రాగాల్లో రంగరించి పలికించగలగడం ఇళయరాజా గారి పని. అన్ని కోల్పోయిన వ్యక్తి కొత్త జీవితంలోకి అడుగుపెట్టినా ఆ సందర్భాన్ని బట్టి ఆ సంగీతం ప్రేక్షకుల్ని తన్వయత్వంలో ముంచెత్తుతుంది. ఉన్నవి సప్తస్వరాలే, వాటిలో పలికే రాగాలు మాత్రం ఎన్నో కదా. అలాగే ఉన్నది వన్ అండ్ ఓన్లీ ఇళయరాజే. కాని ఆయన సంగీతం చేసే మ్యాజిక్ మాత్రం అంతా ఇంతా కాదు. ఆయన కొన్ని వేల పాటలు చేసుంటారు, కాని ఏ పాటకి దానికదే ప్రత్యేకంగా ఉంటుంది. ఇది కేవలం తమిళనాటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకి సంగీత అభిమానులు ఇచ్చిన అరుదైన గౌరవం. తన తరం సంగీత దర్శకులతో అంటే తన తరం సంగీత దర్శకులలో తనలాగా అభిమాన గలాన్ని సంపాదించిన వాళ్లలో మాత్రం ఇళయరాజా ఒకే ఒక్కడు. దెర్ ఇస్ నో డౌట్. ఏమంటారు? అవుననే అంటారు. ఎందుకంటే ఆ అభిమాన గళంలో మీరు నేను కూడా ఉంటాం కాబట్టి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని

పాట విన్నంతసేపు విన్న తర్వాత కూడా ఈ పదాలు అలాగే ఆ సంగీతం మనల్ని వెంటాడుతుంది. ఐఎమ్ షూర్ పక్క కావాలంటే ఈ పాట మీరు మళ్లీ ఓసారి వినండి. విన్న తర్వాత డెఫినెట్ గా హమ్ చేయకుండా ఉండలేరు. అది ఇళయరాజా మ్యూజిక్ మ్యాజిక్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఒకటా రెండా ఎన్ని పాటల గురించని మాట్లాడుకుంటాం చెప్పండి. ఇళయరాజాకి సంబంధించి మాట్లాడాలి అంటే రోజులు సరిపోవేమో, ఎందుకంటే ఏ

కావాలన్నా కూడా, అంటే ప్రేమ విఫలమైనా ప్రేమ సక్సెస్ అయినా ఏం జరిగినా కూడా ఇళయరాజా పాట మనతో ఉండాల్సిందే. అయితే ఇళయరాజా గారు రావడం రావడమే అంటే ఇండస్ట్రీకి రావడం రావడమే ఒక కొత్త సౌండ్ ని ఏమంటారు ఇంట్రడ్యూస్ చేశారు మన తెలుగు ఇండస్ట్రీకి అండ్ అలాగే సినీ ఇండస్ట్రీకి. అయితే కర్ణాటక ధోరణిలో వెస్టర్న్ ఫ్యూజన్ చేయాలి అనుకున్న టైంలో ఇళయరాజా గారు ఒకటి ఆలోచించారంట. అంటే నా పాటలు సగటు శ్రోతలకి నచ్చుతాయా నచ్చవా, అసలు ఎలా ఉంటాయి కనుక్కుందామని ఓ రోజు వాకింగ్కి వెళ్లారట. సో అలా వాకింగ్ వెళ్లిన ఆ వీధి చాలా పొడుగ్గా ఉంటుందట. సరే ఏం మాట్లాడుకుంటారు అన్న టైం అని టెస్ట్ చేద్దామని వాకింగ్ వెళ్తూ ఉన్నాడు. సో వెళ్తున్న టైంలో అప్పుడే రేడియోలో ఒక పాట వినబడింది. అదే మన ఇళయరాజా గారి సినిమా ఫస్ట్ సినిమా అన్నకిళి, తెలుగులో రామచిలుక అనమాట. అందులో మావయ్య వస్తాడట అన్న పాట మొదలైంది. అంతే, అక్కడ టీ కొట్టు దగ్గర పనిచేస్తున్న ఆవిడ గబగబా లేచి పక్కకొచ్చేసి పక్కనున్న వాళ్ళందరినీ ఇరుగు పొరుగుని పిలిచిందట. కేకేస్తోందట. ఏమని అంటే అందరూ రేడియో ఆన్ చేసుకోండి, ఈ పాట వస్తోంది అని. అంతే, ఇళయరాజా ఆ వీధంతా నడుస్తున్నంత సేపు ప్రతి గడుప వరసగా రేడియో ఆన్ చేస్తూ అతని పాటను అతనికే వినిపించే ఓ కచేరి పెట్టినట్టుగా అనిపించిందట ఆ టైంలో. అంతే, అప్పుడు వారిచ్చిన నమ్మకమే ఈరోజు 50 ఏళ్ల సినీ స్వర ప్రస్థానాన్ని కొనసాగించింది అని చెప్తారు ఇళయరాజా. నిజమే కదా, ఆయన పాట కొన్ని జానపద బాణీలను మిక్స్ చేసి వినిపించినా వెస్టర్న్ ని మిక్స్ చేసినా ఎలా చేసినా సరే. అందుకే అంటారు ఏంటంటే సంగీతానికి దైవత్వాన్ని ఆపాదించిన స్వర మాంత్రికుడు ఎవరు అంటే ఇళయరాజా అని. మరి ఆ పాట మీ అందరి కోసం.

అమ్మతో పొలం పనులకు వెళ్తే అక్కడ ఆమె పాడే జానపద గేయాలు గీతాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానదేశికన్ అదే మన ఇళయరాజా గారిలో ఏదో తెలియని శక్తిని నింపేవట. అయితే పసిపిల్లాడిగా ఉన్నప్పుడే సంగీతంపై చూపిస్తున్న ప్రేమ చూసి మన ఇళయరాజా గారి తల్లి ఓ పాత హార్మోనియం పెట్టే కొని అతనికిచ్చిందట. అదే ఓ సంగీత సామ్రాట్టును తీర్చిదిద్దే క్షణమవుతుందని ఆమె అప్పుడు ఊహించి ఉండలేదేమో కదా. అసలు స్క్రీన్ పై ఇళయరాజా పేరు కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఆనందం మామూలుగా ఉండేది కాదు. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా దాదాపుగా స్టార్ హీరోలతో సమానంగా ఆయన పేరు మారు మోగిపోయింది 80s 90s లలో. నిజానికి ఆయన సంగీతం అందించిన సినిమాలతోనే ఎంతో మంది స్టార్స్ అయ్యారు అనేది ఒప్పుకోవాల్సిన నిజం కూడా. అందుకే ఇళయరాజాని స్టార్ ఆఫ్ ద స్టార్స్, కింగ్ ఆఫ్ మెలోడీ, మాస్ట్రో ఇంకా ఎన్ని పేర్లతో పిలుస్తారో అభిమానులు. అంతేకాదు ఇళయరాజా గారు కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఇక అంత సక్సెస్ రావట్లేదని వెళ్లిపోదామనుకున్న టైంలో బాలు గారు తన ఏమంటారు తన గ్రూప్లో తనని గిటారిస్ట్గా జాయిన్ చేసుకున్నారు. ఆ రోజు మొదలైన ఆ ఇద్దరి స్నేహం ఎన్ని రోజులు కొనసాగిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు అసలు ఇళయరాజా గారి సంగీతం, బాలుగారి గొంతు ఈ రెండూ కలిస్తే చాలు ఏదో ఏదో తెలియని ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తారు వాళ్ళిద్దరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదిగో టైం చూడండి, 11 గంటలు దాటి 57 నిమిషాలు అలా కొనసాగిపోతోంది. ఎన్నని మాట్లాడుకుంటాం చెప్పండి. మనసును మధుకలశంలా మార్చి స్వర సురధారలు కురిపించే లయరాజు ఆయన ఒక్కరే. సప్త స్వరాల ప్రభను పుణికిపుచ్చుకుని తన సంగీత మాధుర్యంతో ప్రకృతిని కూడా నాట్యం చేయించే మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా గారు అసామాన్యుడు. మరి ఆయన ఇంకా మనల్ని తన సంగీతంతో అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ పాట కోసం. నాకు తెలుసు, ఇదిగో ఆ పాటే మీ అందరి కోసం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇక స్టార్ట్ అయ్యింది. మామూలుగా లేదు అసలు, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, అది కొనాలి, ఇది కొనాలి, స్కూల్ మార్చాలి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫీ ఎక్కువ అయింది, స్కూల్ డ్రెస్సులు కొనాలి, బ్యాగులు కొనాలి, పుస్తకాలు కొనాలి, పుస్తకాలకి కవర్లు వేయాలి, మామూలు హడావిడి కాదు కదా. ఇక స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. కానీ యూనో చాలా మంది పేరెంట్స్ డిస్కషన్ లో నేను విన్నది ఏంటి అంటే, ఈ స్కూలా ఆ స్కూలా లేకపోతే ఇంకో స్కూల్ కి మార్చేద్దామా, ఇలా ప్రతిసారి స్కూళ్లు మార్చడం వల్ల నాకు తెలిసి గొప్పగా జ్ఞానం ఏమి రాదని నేను అనుకుంటా. ఎందుకంటే పిల్లలు ఒక కొత్త స్కూల్లోకి వెళ్లిన తర్వాత అక్కడ ఎన్వైరన్మెంట్ అలవాటు పడాలి, టీచర్స్ అలవాటు పడాలి, ఫ్రెండ్స్, ఇంక ఇవన్నీ ఉంటాయి. అండ్ అంతేకాకుండా చిన్నపిల్లలు కదా, పాత స్కూల్ జ్ఞాపకాలు ఊరికూరికే వెంటాడుతూ ఉంటాయి, వాటిని మర్చిపోలేక కొత్త స్కూల్లో ఇమడలేక నానా ఇబ్బంది పడుతూ ఉంటారు. మందెం పోయింది, మార్చేస్తాం, గొప్ప స్కూల్ అని చేంజ్ చేసేస్తాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, స్కూల్ మార్చినంత మాత్రాన గొప్ప నాలెడ్జ్ వస్తుంది అనుకోవడం మన భ్రమ మాత్రమే. దానికి ఒక మంచి స్టోరీ చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: పరిపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: స్కూల్ కి సంబంధించి ఒక విషయం చెప్తానన్నాను కదా, ఒక స్టోరీ. ఇది ముగ్గురు ఫ్రెండ్స్ కి సంబంధించిన రియల్ లైఫ్ స్టోరీ అన్నమాట. మొదటి పిల్లాడు చాలా తెలివైనవాడు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వినండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాననేది నిజంగా థ్రిల్ అవుతారనమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ.

0: ముగ్గురు ఫ్రెండ్స్. మొదటి అబ్బాయి చాలా తెలివైన వాడు, స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ పొజిషన్ లో ఉండేవాడనమాట. అసలు ఆ ఫస్ట్ పొజిషన్ ని ఎప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేవాడే కాదు. సో ప్రతి విషయంలో టాపర్ ఆయన. ఇక రెండో అబ్బాయి, రెండో ఫ్రెండ్ ఏంటంటే, ఫెయిల్ అవ్వడు కానీ క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి అలా నెట్టుకొని మాత్రం పోతూ ఉంటాడు, అంటే బార్డర్ లో పాస్ అవుతూ ఉంటాడనమాట. ఇక మూడో పిల్లాడు చాలా అంటే చాలా తెలివైన వాడు, కాస్త కన్నింగ్ ఫెలో కూడా, అండ్ మానిపులేషన్ చేయడంలో టాప్ లో ఉండేవాడు. అయితే సరే, వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఈ ముగ్గురు మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. మరి చదువు అయిపోయిన తర్వాత ఆ ముగ్గురు ఏమయ్యారో తెలుసా? చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఇదిగో ఈ సినిమాలో ఎలాగైతే ఫ్రెండ్స్ కలిసి ఉంటారో, ఇందాక మనం స్టోరీలో ముగ్గురు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళు అలాగే అనమాట. సో మరి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఆఫ్టర్ వాళ్ళ స్టడీస్ తర్వాత ఏమయ్యారు అంటే, ఇది రియల్ లైఫ్ స్టోరీ, మీ అందరికీ తెలిసిన వాళ్ళే వాళ్ళందరూ కూడా. సో మొదటి వాడు, ఆ తెలివైన వాడు, ఇంజనీర్ అయ్యాడు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష పాస్ చేసి క్లాస్ 1 ఆఫీసర్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో చీఫ్ అయ్యాడు. ఇక రెండోవాడు ఫిజిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేసి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి అందులో పాస్ అయ్యి, తన ఫ్రెండ్ ఎవరైతే ఫస్ట్ ఫ్రెండ్ ఉన్నాడో, తను పనిచేస్తున్న ఆ శాఖలోనే అతనికంటే ఉన్నత స్థాయి అధికారిగా నియమితుడయ్యాడు. ఇక మూడోవాడు స్కూల్ తర్వాత చదవడం కూడా పట్టించుకోలేదు, కానీ రైట్ టైంలో మొత్తానికి ఓ పొలిటికల్ పార్టీని సెలెక్ట్ చేసుకుని అందులో పోటీ చేసి ఎంపీ అయ్యాడు. ఆ తర్వాత కేబినెట్ మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, అతని ఆధ్వర్యంలోనే మొదటి ఇద్దరి ఫ్రెండ్స్ పనిచేస్తున్నారనమాట. మరి ఇంతకీ వీళ్ళెవరో చెప్పనా? మొదటి ఫ్రెండ్ వచ్చేసి ఈ శ్రీధరన్, మెట్రో మ్యాన్ అని పిలుస్తాం. ఇక రెండో ఫ్రెండ్ టిఎన్ శేషన్ గారు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్. ఇక మూడో ఫ్రెండ్ కేపీ ఉన్నికృష్ణన్, 5 సార్లు వరుసగా లోక్సభకు ఎన్నికై వీపీ సింగ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఈ ముగ్గురు ఎందుకు చెప్పానంటే, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఓకే, కానీ ఈ ముగ్గురు చదువుకుంది ఒకటే స్కూల్, అదే టీచర్లు, కానీ విధులు మాత్రం వేరువేరుగా, అంటే విధి మాత్రం వాళ్ళని వివిధ మార్గాల్లో, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు, వేస్ లో వాళ్ళని నడిపింది. సో మై డియర్ పేరెంట్స్, మీకు కూడా చెప్పేది ఏంటి అనంటే, వీళ్ళు మార్చారు, వాళ్ళు మార్చారు, పక్కింటి వాళ్ళు మార్చారు, ఆ స్కూల్లో ఇంకొంచెం బాగుంటుంది అని అస్తమానం పిల్లల్ని ఇటు అటు ఇటు ఇటు ఆ స్కూల్ ఈ స్కూల్ అని తిప్పకుండా, ఉన్న స్కూల్లోనే వాళ్ళకి ఏ స్కూల్లో అయితే కంఫర్టబుల్ గా ఇప్పుడు చదువుతున్నారో ఆ స్కూల్లోనే ఉంచండి. కాకపోతే మీరు కాస్త ఇంట్రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే స్కూల్లో ఉండేది వాళ్ళు కేవలం మహా అయితే 6 గంటలు ఉంటారేమో, 5 గంటలు లేదా 6 గంటలు ఉంటారు. అంత మాత్రాన వాళ్ళ బాధ్యత మొత్తం స్కూల్దే, స్కూల్ టీచర్స్దే అంటే ఎలా చెప్పండి? ఇదంతా ఎందుకు చెప్పానంటే, మా అపార్ట్మెంట్లో నిన్న ఒక పెద్ద చర్చ, పిల్లల్ని ఏ స్కూల్ మార్చాలి, ఎక్కడ మార్చాలి అని. కట్ చేస్తే ఆవిడ లాస్ట్ టైమే వాళ్ళ బాబును మార్చినట్టు నాకు బాగా గుర్తు. ఎందుకు ఇంత కంగారు, ఎందుకు ఇంత హడావడి? పిల్లాడు మహా అంటే సెకండ్ క్లాస్, ఇప్పుడు సెకండ్ క్లాస్కే ఇంత ఆలోచించేసి మన ప్రెషర్నంతా పిల్లల మీద రుద్దేస్తే ఏం చదువుతారు? ఏ స్కూల్ అయితే ఏముంది వాళ్ళకి ప్రెషర్ తట్టుకోవడానికి?

ఆలోచించండి. సో ఏ స్కూల్లో చదివారు అన్నది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అన్నది మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి అస్తమానం స్కూళ్లు కాలేజీలు ఇలా మార్చకుండా ఉన్న దగ్గరే బాగా చదివించే ప్రయత్నం చేయండి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: రౌడీ మావా.
1: రౌడీ గారి పల్లం సినిమాకి బపిలహరి గారి సంగీతం, బాలు గారు అండ్ అలాగే చిత్రమ్మ గారు పాడిన పాట విన్నారు. సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. డికే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఐటీడీపీ బలోపేతంపై జాతీయ సదస్సును రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా సదస్సునుద్దేశించి ప్రసంగించిన రాష్టపతి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సమాజం సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైందని కొనియాడారు. గిరిజన తెగలను సామాజికంగా ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ది ఫలాలు సమాజంలో చివరి ఇంటికి, మారుమూల ఉన్న చివరి గ్రామానికి సైతం తప్పక చేరాలని ఆమె ఆకాంక్షించారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపై ఆదివాసీల్లో కొన్ని వర్గాలకు ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సందర్బంగా ఆందోళన వ్యక్తం చేశారు. వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని, వారికి సమాచారం అందించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరీమ్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గిరిజన అభివృద్ది విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికాధారిత సేవల పంపిణీ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు. కర్ణాటకలో ఈరోజు నూతన నాయకత్వ పర్వం ప్రారంభం కానుంది. రాష్ట 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. డికే శివగా ఎంతో ప్రజాదరణ పొందిన, 8 ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ ఈ సాయంత్రం 4:05 రాజ్భవన్లోని గ్లాస్ హౌస్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో పాటు కొద్దిమంది కేబినెట్ మంత్రులు కూడా ఈవేళ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం పొందనున్నారు. గత నెల మే 28వ తేదీన సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం 64 డికే శివకుమార్ ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి మార్గం సుగమమైంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలాతో పాటు పలువురు మత పెద్దలు, కార్మికులు, రచయితలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. వీటితో పాటు డికే శివకుమార్ స్వగ్రామమైన దొడ్డలహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. వెనిజులా తాత్కాలిక రాష్టపతి డెల్సీ రాడ్రిగ్స్ ఈ వెంట నుంచి 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత వెనిజులా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించనున్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ వంటి కీలక రంగాల్లో పరస్పరం సహకారాన్ని కల అవకాశాలను అన్వేషించనున్నాయి. వెనిజులా అధ్యక్షురాలు పర్యటన గురించి నిన్న న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రణధీర్ జైస్వాల్, రాడ్రిగ్స్ వెంట విదేశాంగ, ఆర్థిక అభివృద్ది, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా ఉందని తెలియజేశారు. భారత్ వెనిజులా దేశాల మధ్య ముఖ్యంగా ఇంధన వాణిజ్య రంగాల్లో స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తుందని భావిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే చర్చల్లో ఇంధన

తన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునర్వినియోగ ఇంధనం వంటి పరస్పర ప్రయోజనకరమైన అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇరుపక్షాలు చర్చిస్తాయి. తమ పర్యటనలో భాగంగా వెనెజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాసిటికల్, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను కూడా సందర్శిస్తుంది. భారత్ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతో పాటు సంయుక్త భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడమే వెనెజులా అధ్యక్షురాలి పర్యటనలో ముఖ్య ఉద్దేశం. భారత యువత సైక్లింగ్ ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, మరింత ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన హరిత భారతదేశ నిర్మాణోద్యమంలో ముందుండాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశం ఇస్తూ ఆయన, సైక్లింగ్ క్రమం తప్పకుండా ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా సమతుల్యంతో కూడిన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత రవాణాకు ఎంతో దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. సైక్లింగ్ అనేది వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి కూడా తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుకుంటారు. సైకిల్ ను అత్యంత సరళమైన, చౌకైన, నమ్మకమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా సాధనంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచి మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద ఇలాంటి నేరాలకే పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్ పే ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని కూడా సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్లైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇందుకు సంబంధించిన ఇచ్చిన ఒక తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరతేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాలు అంటే కంపాషనెట్ అపాయింట్మెంట్ ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవీ విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తాను నియమించాలనే అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్టపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందజేస్తారు. అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జులై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం అన్నపూర్ణ యోజన ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో భాగంగా అర్హులైన లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈవేళ నుంచే నేరుగా 3,000 రూపాయలు జమ అవుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా IMD అంచనా వేస్తోంది.
ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని వారు

0: అభివృద్దికి చర్యలు తీసుకోవాలని రాష్టపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తోంది. ఇందాక మనం స్కూల్స్ చేంజింగ్ దీని గురించి మాట్లాడుకున్నాం కదా వార్తల కన్నా ముందు. యూనో, ఇకపోతే బాటిల్స్ టిఫిన్ బాక్సుల గురించి ఓ పెద్ద చర్చ చేస్తారు. మామూలు వేట కాదు అసలు. ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని పిల్లలకి బాగా అంటే నచ్చాలి, అట్రాక్టివ్ గా ఉండాలని డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు లంచ్ బాక్సెస్ కొంటూ ఉంటారు. యూనో, అయితే రకరకాల లంచ్ బాక్స్లు మనల్ని అట్రాక్ట్ చేస్తాయి కూడా మాల్స్ లోకి వెళ్ళినప్పుడు. కానీ వన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వేడి ఫుడ్ వండి అందులో పెట్టినప్పుడు ఆ ప్లాస్టిక్ అనే కాదు, రకరకాల మెటల్తో మెటీరియల్తో చేసిన బాక్సెస్ వస్తున్నాయి మార్కెట్లోకి. అవన్నీ పిల్లలకి ఎంతవరకు సేఫ్ అన్నది ఒక్కసారి ఆలోచించి కొనండి. లుక్ బాగుండాలి, చాలా కాస్ట్లీగా ఉండాలి కాదు, మామూలుగా స్టీల్ బాక్స్ లో పెట్టి పంపిస్తే చాలు. అన్నిటికన్నా ముందు ఆలోచించాల్సింది హెల్తీగా ఉండాలి అని. దానికి సంబంధించి రీసెంట్ గా ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారనమాట. యూనో, డాక్టర్లు లాయర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ నిజానికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏ హాస్పిటల్లోనో కోర్టుల్లోనో. కానీ మన అపార్ట్మెంట్లలో ఉంటారు చూడండి వాళ్ళు అసలైన డాక్టర్లు లాయర్లు అనమాట. ఎట్లా వాదిస్తారంటే, నేను చెప్పిందే నిజమంటే నీకేం తెలియదు, నేను చెప్పిందే నిజం అంటూ ఉంటారు. అయితే ఆ డిస్కషన్లో ఒక విషయం చెప్తాను. రాగి బాటిల్స్, కాపర్ బాటిల్స్ గురించి ఒక డిస్కషన్ వచ్చింది. ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఇంతకీ అది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్, మనం మాట్లాడుకుందాం ఈరోజు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఏంటి రాకేష్, పని ఎలా జరుగుతుంది?
4: అద్భుతంగా జరుగుతుందన్న. మన ప్రైమ్ మినిస్టర్ అందించిన పిఎం స్వనిధి యోజన వల్ల మన కాళ్ళ మీద మనమే నిలబడ్డాం.
3: నీకు మరో శుభవార్త.
4: ఏంటన్నా?
3: స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్వనిధి మహోత్సవ ద్వారా చిన్న చిన్న దుకాణాలకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంకా డిజిటల్ ట్రైనింగ్ అందబోతోంది. పేరు పొందిన వారితో సన్మాన కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు.
4: ఓ వావ్, అయితే నేను నా కుటుంబంతో పాటు వెళ్తాను.
5: జూలై 9 నుండి 31 వరకు స్వనిధి మహోత్సవ్ మీ సిటీకి రాబోతోంది. మరిన్ని వివరాల కోసం మీ మున్సిపల్ కార్పొరేషన్ ను సందర్శించండి. చిన్న దుకాణదారులు పిఎం స్వనిధితో వెలిగిపోతారు. జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మరియు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.

0: ముత్తు సినిమా నుంచి మనం ఆయన అలాగే సుజాత పాడిన పాట విన్నారు. 12:50 కి వస్తోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: Skies always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAD 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు.

0: అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఈట్ ఫిట్. మరి మరి యాక్చువల్ గా ఇప్పుడు ఎలా ఉందంటే, టెక్నాలజీ పూటకో కొత్త డాక్టరు, రోజుకో కొత్త ట్రీట్మెంట్, వారానికో కొత్త ఆహారపు అలవాట్లు మనకి నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. సో దాని ప్రకారం మనం ఓ పరుగులు పెడుతూ ఉంటాం. ఇది ఇది వాడితే బాగుంటుందంట, అది వాడితే బాగుంటుందంట అంట మాత్రమే. అది ఎంతవరకు మనం వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుని వాడతారు అనేది పక్కన పెడితే, ఇదిగో ఈ అంట అంట అనేది అంటు వ్యాధిలా వ్యాపిస్తూ ఉంటుంది అనమాట. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు. సరే, అప్పట్లో ఎవరో మట్టి కుండలు మట్టి పాత్రల్లో వండుకోవాలి అన్నారు. ఓ తెగ కొనేసారబ్బా. మరి అవి నిజంగా కంటిన్యూ అవుతున్నాయా లేదా అంటే నాకు తెలిసి ఏ అటక మీద శుభ్రంగా ఏమంటారు పెట్టలో పెట్టి పెట్టుకుని ఉండుంటారు. ఇక ఆ తర్వాత రాగి బాటిల్స్. సో రాగి బాటిల్స్ లో వాటర్ తాగడం అనేది మంచిది. నిజానికి మంచిదేనా అంటే 100 to 200% మంచిదే. కానీ దానికి కూడా ఓ విధి విధానం అంటూ ఉంటుందన్నమాట. అదేదో సినిమాలో రావు రమేష్ గారు అన్నట్టుగా. సో ఆ విధి విధానాలను పాటించకుండా మనం ఎప్పుడు పడితే అప్పుడు అలా రాగి బాటిల్లో వాటర్ తాగడానికి కూడా లేదు. సో ఏంటంటే, కొంతమంది రాత్రంతా రాగి పాత్రలో నీళ్ళుంచి ఉదయాన్నే తాగుతారు. ఇలా తాగడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి, బాగుంది. ఇది ఇప్పుడు కాదు, మన తాతల కాలం నుంచి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, సో రాగి బాటిల్ ఐ మీన్ కాపర్ బాటిల్లో తాగితే మంచిదని ఆ కాపర్ బాటిల్స్ ని క్యారీ చేస్తూ ఉంటారు. అయితే ఈ కాపర్ బాటిల్ ని వాడినప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిట్రిక్ యాసిడ్స్ కి సంబంధించి అంటే నిమ్మరసానికి సంబంధించి ఏది కూడా మనం కాపర్ బాటిల్లో కలిపి తాగకూడదు. దీనివల్ల అనవసరంగా హెల్త్ ఇష్యూస్ అంటే ఒక కైండ్ ఆఫ్ అన్ఈజీ అలాంటివి వచ్చేస్తుంటాయి, వాంతులు అలాంటివి. ఇక ఇంకొందరు ఏంటంటే, మనం మేము కాపర్ బాటిల్నే వాడతాం, మేము అసలు కాపర్ బాటిల్ లేకుండా వాటరే తాగమని ఓ బిల్డప్ ఇచ్చేస్తుంటారు. వేడి నీళ్లు అస్సలు పోయకూడదు అలా అని చెప్పేసి చాలా చల్ల నీళ్లు కూడా పోయకూడదు అనమాట. సో ఈ రెండు వాడద్దు, ఎందుకంటే ఇవి కాపర్ తో యాడ్ అయినప్పుడు వాటి లక్షణాలు పూర్తిగా మారిపోతాయి అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, కాపర్ బాటిల్లో నీళ్లు తాగితే ఓ హెల్త్ చాలా స్ట్రాంగ్ అయిపోతారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ రోజంతా కూడా కాపర్ బాటిల్లో నీళ్లు తాగడం అస్సలు మంచిది కాదు. ఎక్కువగా కాపర్ బాటిల్లో నీళ్లు తాగడం వల్ల మన బాడీలో కాపర్ పర్సంటేజ్ పెరిగి డైజెషన్ ప్రాబ్లం వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మన తాత ముత్తాతలు చెప్పారు కదా, రాత్రంతా ఒక కాపర్ చొంబులో కానీ బాటిల్లో కానీ వాటర్ పెట్టుకుని ఉదయం లేవగానే ఎంప్టీ స్టమక్తో తాగడం మంచిది. అది కూడా రోజుకి 1/2 లీటర్కి మించి కాపర్ బాటిల్లో లేదా కాపర్ మిగతా పాత్రల్లో పెట్టిన నీళ్ళని వాడకూడదు. అదనమాట సంగతి. ఇవేవి తెలియకుండా మో మనం రాగి బిందెలు కొనేస్తాము, రాగి బాటిల్ క్యారీ చేసేస్తాము, స్టేటస్ సింబల్ గా వాడుతూ ఉంటాం. సో ఏదైనా చేసే ముందు కాస్త విషయాన్ని తెలుసుకుని మనం పాటిస్తే మనకి మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. ఏమంటారు? ఇంత చెప్పాక అవునని అంటారు, రైట్? 12:53 అని స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు. ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1 గంట దాటి 10 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు ఆరోపించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల స్థితి, పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొంటారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్లో సంబంధిత అధికారులతో నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణి కారణంగా రాష్టంపై పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోలు, రవాణా, నిల్వ, నిర్వహణ తదితర వ్యయాలను కలుపుకుని ప్రభుత్వం టన్నుకు 29,272 రూపాయలు ఖర్చు చేసిందని, అయితే అమ్మకాల్లో ఆ మేరకు ధర రాక ఒక్క వానాకాలం సీజన్లోనే ప్రభుత్వం 400 కోట్ల రూపాయల మేర నష్టపోయిందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. ఇదిలా ఉండగా రాష్టంలోనే అతి పెద్దదైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డుకు 16 మందితో పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టంలో రబీ సీజన్లో ఈ నెల 1వ తేదీ నాటికి 66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ తెలిపింది. రోజుకు సగటున 1.8 లక్షల టన్నులు కొనుగోలు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నల్గొండ జిల్లాలు ధాన్యం సేకరణ తొలి 5 స్థానాల్లో ఉన్నాయని ఆ సంస్థ వివరించింది. రాష్టంలో 8,575 కొనుగోలు కేంద్రాలకు గాను 2,870 కేంద్రాలను మూసివేసినట్టు తెలిపింది. రాష్టంలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న రాష్టం ఇప్పుడు తిరోగమనంలో సాగుతోందన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చూపుతున్న అలసత్వం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట ఆర్థిక పరిస్థితి బాగుండలేదని చెబుతూనే ప్రభుత్వం ప్రచారానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో 400 కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఆ మొత్తానికి లెక్కలు లేవని ఆయన ఆరోపించారు. అప్పులు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్టంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయాల్సి ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. సర్ 3వ దశ సన్నద్దతపై ఆయన నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. జనగణనను నేరుగా ఆన్లైన్ ద్వారా సేకరించాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. ఓటర్ల కోసం తెచ్చిన బుకే కాల్ సదుపాయంపై విస్తృత ప్రచారం చేయాలని ఆయన అన్నారు. రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో ఇంతవరకు 68.30% మ్యాపింగ్ పూర్తయిందని తెలియజేశారు. ఈసీఐ ఉప కార్యదర్శి సంజయ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఓటరు జాబితా ప్రక్రియ సర్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. అందులో భాగంగా రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 ప్రధానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. మన రాష్ట్రానికి సంబంధించి వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ముతుకుపల్లె గ్రామ పంచాయతీ సుపరిపాలన విభాగంలో 3వ ర్యాంకు సాధించి 50 లక్షల రూపాయల బహుమతికి ఎంపికైంది. సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పంచాయతీ మహిళా ప్రయోజన విధాన విభాగంలో 3వ ర్యాంకుతో 25 లక్షల రూపాయల బహుమతికి ఎంపికైంది. మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల పరిధిలో 76 ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మూర్తి తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక బోధకుడు ఆయా ఉంటారని, బోధకుడి ఉద్యోగానికి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత, ఆయా ఉద్యోగానికి 7వ తరగతి విద్యార్హతగా నిర్ణయించామని వివరించారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 6వ తేదీలోగా సంబంధిత మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ఏరియా పశు వైద్యశాల నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 70 లక్షల రూపాయలు కేటాయించిందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. వినియోగాన్ని తగ్గించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖాధికారిని బాలమణి అన్నారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, వన్యప్రాణులకు, మానవ ఆరోగ్యానికి హాని కలుగుతోందన్నారు. సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, పర్యావరణ పరిరక్షణపై అటవీ శాఖ ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వస్త్ర సంచులు, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలు ఉపయోగించాలని సూచించారు. నల్గొండ జిల్లాలో హెచ్పీవీ వ్యాక్సిన్ 100% లక్ష్యాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని పద్మ తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభం తర్వాత అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. కిశోర బాలికల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిరోధించేందుకు ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని 8వ తేదీన ప్రారంభించారు. జిల్లాలో 14-15 మధ్య వయసు గల బాలికలు 18,000 మంది ఉండగా ఇప్పటివరకు కేవలం 3,000 మంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని ఆమె తెలిపారు. జిల్లాకు మొత్తం 8,000 యూనిట్ల వ్యాక్సిన్ రాగా ప్రస్తుతం మరో 5,000 యూనిట్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉందని చెప్పారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా రేపటిలోగా కేరళ, తమిళనాడులను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలున్నట్టు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచిగల్ గ్రామం వద్ద కట్టుకాల్వకు 49.65 లక్షలతో చేపట్టే మరమ్మత్తు పనులను శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళీ నాయక్ ఈరోజు ప్రారంభించారు. కాచిగల్, ఎర్రబెల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న రహదారికి కూడా త్వరలోనే మరమ్మతులు చేపడతామని ఆయన సందర్భంగా చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు, ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు ఆరోపించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. షో టైం వింటారు విత్ మీ ఆర్జే స్వాతితో. మరి ఈ రోజు షో టైమ్ లో నేను అడగబోయే క్వశ్చన్ కి మీరు సమాధానం పంపించవలసిన నంబర్ 0402324085204023240852. ఫస్ట్ ఆన్సర్ టైప్ చేసి ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేయండి. చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అడిగేనా? సో అందరూ ఎలాగూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి అడిగేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రపంచంలో దాదాపు మనకి 195 దేశాలున్నాయి. అయితే అందులో ఒక దేశానికి మాత్రం ఒక విమెన్ పేరు ఉంటుంది. ప్రపంచంలో ఓ మహిళ పేరుతో ఉన్న దేశం ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0402324085252. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రాజ్కోటి సంగీతంలో బంగారు బుల్లుడు సినిమా నుంచి పాట విన్నారు 128 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అనంటే, ప్రపంచంలో ఓ మహిళ పేరు ఉన్న ఏకైక దేశం ఏంటి అని అడిగాను. సో గూగుల్ అమ్మ సహాయంతో చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. లెట్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. నిజంగా గ్రేట్ కదా, అంటే ఆవిడ పేరుతో ఒక దేశం ఉండడం అంటే చాలా గ్రేట్. నేనే నా పేరుతో చాలా పాటలు రాస్తుంటారని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను, కాస్త ప్రౌడ్ గా కదా. సో నిజంగానే కదా, నా పేరుతో చాలా పాటలు ఉంటాయి. సో అలాంటిది ఆవిడ పేరుతో ఒక దేశమే ఉంది అంటే రియల్లీ గ్రేట్, గ్రేట్ అండి. మీరు గ్రేట్, చాలా గ్రేట్. సో ఆవిడ గురించి తెలుసుకోవడం మనకు కూడా కాస్త గ్రేట్ అనమాట. ఓకే రైట్, ఎవరెవరు ఆన్సర్ పంపించారు అంటే, ఎన్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ తుకారాం గేట్ నుంచి పంపించారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ శ్రీకాంత్, ఫ్రమ్ శ్రీకాంత్ శ్రీకాంత్ సోమరాజు ఫ్రమ్ న్యూ బోయిన్పల్లి. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఎవరు అనంటే, బిదివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, ఫిరాస్తిగూడ నుంచి శ్రీనివాస్, మోతీ నగర్ నుంచి శివబాబు. అండ్ ఆల్సో శంకర్ ఫ్రమ్ భీమ్కల్, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, నరేందర్ రావు ఫ్రమ్ రామన్నపేట. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే, మీ పేరు ఎక్కడ, మీ పేరు ఎక్కడ, వేముల నరసింహరావు గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అప్పలరాజ్ గారు ఫ్రమ్ పెడన, అరుణ పద్మనాభం గారు ఫ్రమ్ మల్కాజ్గిరి, అంకుశాపురం నుంచి దోడాల సుదర్శన్ గారు, నిమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం. అండ్ అలాగే హేమలత గారు, రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్. అండ్ ఆల్సో రమణి సుబ్బారావు గారు ఫ్రమ్ సైనిక్పురి సికింద్రాబాద్, కుంట గంగారెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు ఫ్రమ్ ఆదిలాబాద్ నుంచి, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్.

ఆయన ఆల్సో చూడవరపు నాగేశ్వరరావు గారు. వెంకి ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే తణుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ అలాగే సుమలత, దమ్మోచు వెంకటాచారి అండ్ ఆల్సో దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు, మహమ్మద్ ఇనాయతుల్లా ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, పాలెం పోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ అమ్మనగుర్తి కరీంనగర్ నుంచి. సో ఇంతవరకు రైట్ ఆన్సర్స్ పంపించారు, స్టిల్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు. ఏ మీరు అందరు చీటింగ్ కదా, ఒకరికొకరు ఫార్వర్డ్ చేస్తున్నారా? ఓకే, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ అండ్ భూతాన్ పొచ్చంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ అండ్ అలాగే లక్ష్మి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మునహరి యశోద జానకిరాజ్ గారు. ఓకే ఫైన్, మరి ఆన్సర్ ఏంటి అని అంటే మనకి మొత్తం దాదాపుగా 195 కంట్రీస్ ఉంటే కరేబియన్ సముద్రంలో ఉన్న ద్వీప దేశం అది. సో ఆ ద్వీప దేశం పేరు ఏంటి అంటే సెయింట్ లూసియా. సో ఒకే ఒక్క అంటే మహిళ పేరు ఉన్న ఒకే ఒక్క దేశం ఏంటి అంటే సెయింట్ లూసియా అనమాట. సో దీని గురించి చరిత్ర కావాలి అంటే మనం చెక్ చేసుకోవచ్చు, ఒక్కసారి చరిత్రను తిరగేస్తే ఆ పేరే ఎందుకు పెట్టారో మీకు తెలుస్తుంది, రైట్? మరి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నాకు తెలిసి ఒకవేళ సెయింట్ లూసియా కనుక పాటలు పాడుకుంటే, మన తెలుగు సినిమా పాట పాడితే ఏం పాడుకుంటుంది తెలుసా? ఎందుకంటే ఆమె పేరే ఉంది కదా దేశంకి, ఇదిగో ఇట్లా పాడుకుంటుంది అనమాట.

0: Nene?
1: Mutha Mestri. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఓకే రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ రోజు షో టైమ్ లో అంటే మామూలుగా మనకి ప్రతి నెల ఒక అమావాస్య ఒక పౌర్ణమి వస్తుంది అవునా, సో ఈ రెండు లేకుండా ఒక మంత్ అనేది కంప్లీట్ అవ్వనే అవ్వదు కదా. కానీ ఒక ఫిబ్రవరిలో ఒక సంవత్సరం ఫిబ్రవరిలో అసలు పౌర్ణమి రాకుండానే ఫిబ్రవరి పూర్తయిందట, ఆ తర్వాత మార్చిలో మళ్ళీ రెండు పౌర్ణములు వచ్చాయంట, అది వేరే విషయం. ఇంతకీ ఇది ఏ సంవత్సరంలో జరిగింది? పౌర్ణమి రాకుండానే పూర్తయిన ఫిబ్రవరి నెల ఏ సంవత్సరంలో వచ్చింది? అసలు ఆ నెలలో పౌర్ణమి రానే రాలేదట. సో అది ఎలా హ్యాపెనింగ్ అంటే అది మనం చరిత్ర చదువుకోవాలి. కానీ ఇంతకీ ఏ సంవత్సరంలో వచ్చిందో మీకు చెప్తే, మీరు నాకు చెప్తే అప్పుడు నేను చెప్తానన్నమాట. రైట్, మరి పౌర్ణమి రాకుండానే ఫిబ్రవరి నెల కంప్లీట్ అయిన సంవత్సరం ఏది? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0404-232-408-52-0424-2324-0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

బాడీగార్డ్ మూవీ నుంచి కేకే పాడిన పాట విన్నారు, అండ్ ఐ నో ఐ మీన్ కార్తిక్ పాడిన పాట విన్నారు. ఇలా ఈ సినిమాలో కాన్సెప్ట్ ఏంటంటే, అమ్మ ఫోన్ లో హీరోకి తెలియకుండా మాట్లాడుతుంది. మీకు విషయం తెలుసా, ఫోన్లు అంటే చిన్న చిన్న సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో చాలా మంది ఇలాగే చేసేవాళ్ళు అనమాట. అప్పుడు లవ్ ట్రాక్లన్నీ ఇలాగే నడిచేవట. అంటే ఫోన్ చేసి ఎవరో చెప్పకండి చూద్దామన్నట్టుగా, లేదంటే తెలియని నంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడుకోవడం. అఫ్ కోర్స్ అలా లవ్ మ్యారేజ్ జరిగిన ప్రేమ జంటలు చాలా ఉన్నాయనుకోండి, బట్ అప్పట్లో అలా స్టార్ట్ అయ్యేదంట. మీరు కూడా చేశారా ఎవరికైనా ఫోన్ కొన్న కొత్తల్లో, ఫోన్ మన హ్యాండ్లోకి వచ్చిన కొత్తల్లో? ఇప్పుడు అంటారా అసలు ఫోన్ మనం వదిలిపోతాయి కదా, సో అది వేరే విషయం. ఓకే రైట్. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, పౌర్ణమి రాకుండా ఒక ఫిబ్రవరి నెల కంప్లీట్ అయింది, అది ఏ సంవత్సరంలో అని అడిగాను అనమాట. నాకు తెలిసి దాదాపుగా ఎవ్వరూ కూడా రైట్ అన్సర్

వెరైటీగా ఆన్సర్ పంపించారు ఏంటి అంటే ఎవ్రీ ట్వంటీ నో కరెక్ట్ ఆన్సర్ కాదు, ఒక ఇయర్ లో వచ్చింది, అది మళ్ళీ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ కూడా లేదు. చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి అండ్ అలాగే వరలక్ష్మి కృష్ణమ్మ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెక్కువసేపు నేను ఇలాగే చేశాను అనుకోండి, మీరు మీరు ఆన్సర్స్ పంపించేసేసుకుంటారనమాట. ఓకే, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ రైట్ ఆన్సర్. అండ్ ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, ఇంతవరకు అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఏ సంవత్సరంలో ఫిబ్రవరి నెల పౌర్ణమి రాకుండానే పూర్తయింది, అంటే ఫస్ట్ అది ఎప్పుడు జరిగింది అని అంటే 1866 సంవత్సరంలో. ప్రపంచ చరిత్రలోనే ఒక స్పెషల్ ఫిబ్రవరి అనమాట, ఎందుకంటే ఆ నెలలో అసలు పౌర్ణమే రాలేదు. ముందు జనవరిలో 2 పౌర్ణమిలు అండ్ ఆ తర్వాత మార్చిలో 2 పౌర్ణములు వచ్చాయన్నమాట. అంటే సృష్టి క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ టైం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అంటే మామూలుగా మనకి గూగుల్లో అయితే ఎవ్రీ 20 ఇయర్స్ కి ఇట్స్ హ్యాపెండ్ అని వస్తున్నారు కానీ అని మనకి కనిపిస్తుంది, కానీ దాదాపు ఇలాంటి ఒక సంఘటన జరగాలి అంటే ఒక 300,000 సంవత్సరాల తర్వాత జరుగుతుందంట. సో అప్పటి వరకు మీరు నేను ఉండి మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి, రైట్? మరి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

టూ నుంచి కేకే పాడిన పాట విన్నారు. బాలాజీ రాశారు పాటని, అండ్లాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. 151 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అయితే ఈజీ క్వశ్చన్ ఒకటి అడిగైనా చాలా అంటే చాలా ఈజీ. నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాకే లేట్ గా కొంచెం తెలిసిందేమో మరి. ఓకే ఫైన్. మామూలుగా కళ్ళకి అందాన్ని ఇచ్చేవి ఏవి అని అంటే ఏం చెప్తారు? కాటుక. అవునా? మరి కాటుక పెట్టుకోవాలి అంటే కళ్ళు అందంగా ఉండాలి, అండ్ అలాగే కనురెప్పలు కూడా చాలా అందంగా కనిపించాలి కదా. మరి కనురెప్పలు లేని జీవి కూడా ఒకటి ఉంటుంది. మరి ఇంతకీ కనురెప్పలు లేని ఆ జీవి ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0402324 0852, 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

రాసిన టీజింగ్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చింతకాయల్ రవి నుంచి విన్నారు. శంకర్ మహదేవన్ పాడిన పాట 155 అండ్ స్టూడియో క్లాక్. ఇంత ఈజీ క్వశ్చన్ అడిగితే ఎలా స్వాతి? ఎంత మంది రైట్ ఆన్సర్ పంపించారు? ఓకే రైట్, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. సింపుల్ గా చదివేనా? మీరందరూ

రైట్ ఆన్సర్ పంపించారు అంతే. సో మీ అందరి పేర్లు మీకు తెలుసు కాబట్టి నేను చదవనక్కర్లేదంటారా? ఓకే. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా మంది నాకు పంపిస్తున్నారు, మేము జెమినీలో చూసాము, గ్రోక్లను అడిగాము. సో జెమినీ అక్క, గ్రోక్ అంకుల్, గూగుల్ తల్లి వీళ్ళందరూ చెప్తారు కానీ, బట్ మీరు నాకు ఆన్సర్ పంపించేటప్పుడు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే అది రైటా రాంగా అర్థమైపోతుంది. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్, వరంగల్ రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్, అనిత ఫ్రమ్ గజ్వేల్, వాణి లింబాద్రి ఫ్రమ్ నందిపేట్ అండ్ ఆల్సో బిదివాకర్ ఫ్రమ్ ఉమ్మడ అండ్ ఫిరాస్తిగూడ నుంచి శ్రీనివాస్, అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ గుమాస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్ లావణ్య, పోలేపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అండ్ రమణి సుబ్బారావు గారు ఫ్రమ్ సికింద్రాబాద్, పుష్పశ్రీ శ్రీనివాస్ ఫ్రమ్ సైదాబాద్ హైదరాబాద్, రిషి వర్ధన్ ఫ్రమ్ రామన్నపేట అండ్ ఆల్సో దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ చిలుక నారాయణ, అనసూయ ఫ్రమ్ జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు, హర్షిణి ఫ్రమ్ ఆదిలాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ నిజామాబాద్ నుంచి, మురహరి యశోద అండ్ ఆల్సో బలరాం ఫ్రమ్ బోయిన్పల్లి, పెండ్యాల భాగ్యలక్ష్మి, సత్యనారాయణ ఫ్రమ్ ఏనుగల్లు నుంచి, అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి గారు అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే వేముల నరసింహరావు గారు అండ్ ఇంకా ఎవరు అంటే ఓకే భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ అలాగే సుమలత, హనుమాన్ టేకిరి హైదరాబాద్ నుండి దోమకొండ విజయ్ గారు, జిబ్లక్పల్లి నుంచి చిక్కి చక్రపాణి చందన అండ్ ఆల్సో దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి మురళి రాధాకృష్ణయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు అండ్ పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఫ్రమ్ ఉమ్మడ, కళ్ళు శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, శివానగర్ సిహెచ్ శివ గంగానగర్ నుంచి ఎవరు ధన్రాజ్ అండ్ అలాగే సునీత గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే ఫైన్. మరి ఆన్సర్ ఏంటి అనంటే పాములు అండ్ అలాగే ఏమంటారు చేపలకి రెండిటికి కూడా ఐలిడ్స్ ఉండవన్నమాట. సో అందుకే అవి ఎప్పుడు కళ్ళు తెరిచే నిద్రపోతాయి, ఎప్పుడు కూడా కనురెప్ప వేయకుండా చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తాయి అన్నమాట. సో వీటికి అస్సలు కనురెప్పలు ఉండవు. కాకపోతే మరి ఎలా కళ్ళు ఎలా సేవ్ చేసుకుంటాయి ఏవైనా ఎదురుగా వస్తే అంటే వాటికి స్పెక్టాకిల్ లేదా బ్రిల్ అనే ఒక లైట్ పొర ఒకటి ఉంటుంది అన్నమాట, అది చాలా సేఫ్గా ఉంచుతుంది వాటి కళ్ళని. నాకు ఇంకో డౌట్ ఏం వచ్చిందంటే పాములకి చేపలకు ఉండవా, చీమకుంటాయా, దోమకుంటాయా, ఎవరైనా చూసారా? ఈసారి ఎప్పుడైనా చీమలు దోమలు మీకు కనిపిస్తే ఓసారి పట్టుకొని చూడండి వాటి కనురెప్పలు ఎలా ఉంటాయా, తెలుసుకోవాలి కదా. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? ఇది వాల్టీ షో టైం. మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం భారతీయ జర్నలిజంలోనే ఒక చరిత్రను క్రియేట్ చేసిన జర్నలిస్ట్ పల్కీ శర్మ ఉపాధి.

అధ్యాయ గురించి. అయితే అతి అంటే దూరదర్శన్ లో యాంకర్ గా తన ప్రస్థానం మొదలైంది. అయితే ఆ తర్వాత తనకి నచ్చిన అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తను ఏదైతే తను ఇష్టపడిందో జర్నలిజం ఆ కెరీర్ లో చాలా అంటే ఆ టైంలో జర్నలిజం దట్ విమెన్ అంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫేస్ చేసుకుంటూ ఏ రోజు వెనకడుగు వేయకుండా ఎలా అంటే ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగారు ఆవిడ. ముఖ్యంగా ఒక ఛానల్ కి సంబంధించి గ్రావిటీస్ అనే ఒక షో ద్వారా అంతర్జాతీయ వార్తలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా వివరిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పల్కి శర్మ ఉపాధ్యాయ. ఇక ఆ తర్వాత ఫస్ట్ పోస్ట్ లో వింటేజ్ షోతో డిజిటల్ మీడియా విప్లవం అంటే నిజానికి అంటే ఒక విమెన్ యాంకర్ జర్నలిజం నుంచి ఒక డిజిటల్ మీడియాలోకి వచ్చేసి ఒక కొత్త ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకోవడం అంటే అంత ఈజీ కానే కాదు. అలాంటిది పల్కి శర్మ ఒక షోతో కంప్లీట్ గా ఏంటంటే డిజిటల్ మీడియాలోనే ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది అని చెప్తారనమాట. వార్తలను ఎలా చెప్పాలో నిజానికి వార్తలని ఇలా చెప్తే కూడా బాగుంటుంది అని ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసిన యాంకర్ జర్నలిస్ట్ పల్కి శర్మ ఉపాధ్యాయ. ఇంకా మాట్లాడుకుందాం వాడి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

చెప్పను మూవీ నుంచి పాతి విన్నారు 2:43 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో మరి జర్నలిజం హిస్టరీలోనే ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసిన విమెన్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ ప్రెజెంటర్ పల్కి శర్మ ఉపాధ్యాయ గురించి. మారుతున్న కాలంతో పాటు జర్నలిజం కూడా మారిపోయింది కదా. ప్రజెంట్ మనం అబ్జర్వ్ చేస్తే అంటే న్యూట్రలిజం గా ఉండాల్సింది పోయి, అంటే జర్నలిస్ట్ అనేవాళ్ళు అండ్ మీడియా ఎప్పుడు కూడా న్యూట్రల్ గా ఉండాలి, కానీ ఇప్పుడు అలా మారిపోయింది. చాలా అంటే చాలా చేంజ్ అయింది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మౌత్ పీస్లు ఉన్నాయి, మౌత్ పేపర్లున్నాయి. సో జర్నలిజం అనేది తన టెంపర్మెంట్ ని కోల్పోయి చాలా ఇయర్స్ అయింది అంటారు పల్కి శర్మ. ఇందులో ఇక విలువలు వలవల గురించి మాట్లాడాల్సిన అవసరం అంతగా లేదు. అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు కూడా మీడియా వ్యాపారంలోకి అడుగు పెట్టేసరికి సో మీడియా నుంచి న్యూట్రలిజం ని ఆశించడం అత్యాశ అవుతుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన వ్యక్తిత్వాన్ని ఎక్కడా తగ్గనీయకుండా తమ టెంపర్మెంట్ ని కోల్పోకుండా రిపోర్టింగ్, వ్యాఖ్యానం, విశ్లేషణ ఏదైనా కానివ్వండి తన బ్రాండ్ ని చూపించిన యాంకర్ అండ్ న్యూస్ ప్రజెంటర్ అండ్ జర్నలిస్ట్ ఎవరు అంటే పల్కి శర్మ ఉపాధ్యాయ. అంటే 40 ఏళ్ల లోపున్న ఒక విమెన్ ఇన్ని ఒత్తిళ్లను తట్టుకుంటూ, అంటే మీడియాలో ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, అలాంటిది ఒక న్యూస్ ప్రజెంటర్ గా ఉంటూ ఇన్ని అంటే ఇన్ని అవాంతరాలను ఎదుర్కొంటూ అసలు ఆవిడ మైక్ పట్టుకుందంటే చాలు, డిబేట్ కి కూర్చుందంటే చాలు మిగతా వాళ్ళందరూ కూడా భయపడిపోయేలా చేసేది పల్కి శర్మ ఉపాధ్యాయ. ఇంకా మాట్లాడుకుందాం ఆవిడ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 251 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు శక్తిశీల్లో. మనం మాట్లాడుకుంటున్నాం పల్కీ శర్మ ఉపాధ్యాయ గురించి. అయితే నెలకు కేవలం 800 సంపాదించే స్థాయి నుంచి ఈరోజు ప్రపంచం మెచ్చే ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్ గా ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. కష్టపడే తత్వం, అకుంఠిత దీక్ష, ఓపిక ఉంటుంది.

0: అంటే నిజంగా ఆకాశం కూడా హద్దు కాదు అనిపించేలా నిరూపించారావిడ. అయితే ఫస్ట్ పోస్ట్ నుంచి తను నిష్క్రమించింది. అయినా సరే ఆమె వదిలి వెళ్లిన ఆ కీర్తి, ఆ ధైర్యం రాబోయే తరాల జర్నలిస్టులకి ఎప్పుడూ కూడా ఒక వెలుగులా ఉంటుంది అంటారు. మరి ప్రస్తుతానికైతే తను ఫస్ట్ పోస్ట్ అంటే జర్నలిజం నుంచి తను ఒక పెద్ద ప్రముఖ ఛానల్కి చీఫ్ ఎడిటోరియల్ గా మారారన్నమాట పల్కి శర్మ ఉపాధ్యాయ. 40 ఏళ్లకే ఇంత గొప్ప స్థానాన్ని అది మీడియా రంగంలో సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే అంటారు, ఏదైనా మనం ఎదగడానికి ఆ బీజం అనేది చిన్నప్పుడే ఎప్పుడో పడుతుంది, కాకపోతే దాన్ని మనం కరెక్ట్ వేలో తీసుకెళ్లలేకపోతే మధ్యలోనే ఆగిపోతాం. కానీ ఏదైతే అనుకున్నామో దాని వైపుగానే మన అడుగులు పడితే మాత్రం డెఫినెట్ గా ప్రపంచం గర్వించే స్థాయికి ఎవరైనా ఎదగచ్చు. దానికి కావాల్సింది కేవలం పట్టుదల, ఓపిక, సహనం అంతే కదా. మరి ఇది ఇవాళ శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: పాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలు. మరికొద్ది క్షణాల్లో ముంబై నుంచి రిలే వింటారు.
2: आप सुन रहे हैं विविध भारती सेवा, देश की सुरीली धड़कन. अगला कार्यक्रम है सखी सहेली. कीजिए बस कुछ देर का इंतजार.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 5 గంటలు. శ్రోతలకు శుభ సాయంత్రం. పొద్దుగల్లా 10 గొట్టిన సంధి, పగటికి 3 గొట్టేడు దాకా తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కలి, అట్లనే 3 గొట్టిన సంధి, సాయంత్రం 5 గొట్టేడు దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం కలి ఇన్నాం. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గొట్టేడు దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు వినిపిస్తాం. నేను మీ రేడియో నేస్తం సురకుంటి మమత. శ్రోతలు, మా కార్యక్రమాలని 100.2 ఎఫ్ఎం రేడియో సెట్ల ఇంకా న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ పై కూడా వినొచ్చు. ఇక ఇప్పటి సంధి 6 గంటల వరకు ఉండే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇంకా కొంచెం అప్పట్లో మాట చెప్పుండ్రి పాట అయినలా మీ మాటలు మీకోసం పాటలుంటాయి. 5:30 కథిందాం అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి అమ్మ మాట తేనె మూట కథ వినొచ్చు. అట్లనే మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి కోడి కథ వినొచ్చు. 5:45 కుంటాల ఇలవేల్పు గజ్జలమ్మ దేవి ప్రత్యేక కార్యక్రమం వినొచ్చు. ఇవిడితో పాటు రాత్రి 11 గొట్టేడు దాకా ఏమేం కార్యక్రమాలుంటాయో 6:05 ఇవాళ రేపటి కార్యక్రమాలలో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

మాట చెప్పుండ్రీ, పాట ఎనుండ్రీ. మాట మీదైతే పాట మాది. అర్ధగంట సేపు ఉండే ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు. నంబర్లు 2300881 2950 0872. ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్. మాటా పాటలతో సాగే ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన పాటలు అడగచ్చు. మీరు పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఇక ఈ కార్యక్రమాన్ని షురు చేద్దాం బతుకమ్మ చిత్రంలోని ఈ పాటతో.

0: का टेलीलॉगे ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి. శ్రోతలకు ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటున్నా అయితే 087-332 కోర్ నెంబర్ని జత చేసి 2300-081-295-0-81 ఈ 2 నంబర్లలో కలిసి దేనికైనా ఒకదానికి ఫోన్ చేయండి. చిట్టమొమ్మగుడు చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఒక ఉత్తరం వచ్చింది మహారాష్ట్ర సిరిపురం నుంచి. సమత నవీన్ పంపించారు, వారి కోసం అడవి దొంగ సినిమాలకు వెళ్ళి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా ఇట్లా ఉత్తరాల ద్వారా పాటలు అడగాలనుకుంటే మీరు పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఇప్పుడైతే సమత నవీన్ కోసం ఈ పాట.

0: ఇది మన భాష మనయాస మనయ ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పండి పాట నుండి. కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 0873 2 కోర్ నంబర్ ని జత చేసి 2950081 ఇంకొక నంబర్ 2300081 నంబర్కు ఫోన్ చేయండి. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే, మీ పేరు ఊరు? యాపలగూడ నుంచి
1: కిషాన్.
0: కిషాన్ చెప్పు కిషాన్, ఫోన్ చేసినావు, ఏం సంగతి?
1: పాట కావాల ఆలోపదర్ నుంచి.
0: పాట వినిపియన్నా? తప్పకుండా వినిపిస్తాను, వినేసి.

0: థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

గింతటితోనే ఇయలటి మాట చెప్పండి, పాట ఏనండి? అయిపోయింది. రేపు పొద్దున్న 5 గంటలకు మాట చెప్పండి, పాట ఇన్నుండలా మా రేడియోని ఇస్తాం, మరిన్ని పాటలు వినిపిస్తారు. ఇంకా ఇవాళ రాత్రి 8 గంటలకు హుషారుకు ఫోన్ చేసి మాట్లాడచ్చు, హుషారైన పాటలు కోరచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింట కతిందాం. పిల్లల కోసం అనగనగా ఒక రాజు ఉండేవాడని ప్రారంభించి వెనకడతరం అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, బామ్మలు తమ మన్మలు మన్మరాళ్లకు ఆసక్తికరమైన కథలు చెప్పేటోళ్ళు. కథలతో పాటు రామాయణం, భారతం, పోతన పద్యాలు, వేమన, సుమతి శతకాలు పెద్దోళ్ళు చెప్తే పిల్లగాళ్ళు వినేటోళ్ళు. పెద్దోళ్ళు చెప్పే కథల్లోని నీతి సూత్రాలు పసిమనసుల్లో ముద్రపడేటి, పిల్లగాళ్ళని మంచి మార్గంలో నడిపేటి, లోకజ్ఞానం నేర్పేడుది, కష్టపడే తత్వం అలవాటైతుండే. అనుభవజ్ఞ సలహాలు తీసుకుంటూ పెరిగే పిల్లలు బాల్య కౌమార దశలు దాటి యవ్వనంలా విద్యా వినయ సంపన్నులై రాణించేటోళ్ళు. ఇప్పటి పిల్లగళ్లకు కథలు చెప్పదందుకు పెద్దోళ్లకు సమయం లేదు కాబట్టి మనల్ని ఆదుకు

0: తెలుసుకోదందుకు ఆకాశవాణి ముందుకొచ్చింది. ప్రతి బుధ గురు శుక్ర శని వారాలల్లా కతిందామనుకుంటా 5:30 అయిందంటే పెద్ద మనిషి లెక్క కథలు చెప్తుంది. ఇయ్యలటి కతిందాంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి అమ్మ మాట తేనె మూట కథ ఇందాం. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్తారు టి శ్రవంతి. మా తాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి కోడి కథ. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్తారు ఎం వాణి. ఇప్పుడు అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి అమ్మ మాట తేనె మూట కథ ఇందాం.
1: ఒక అడవిలో ఒక నక్క ఉండేది. నక్క తెలివి వాక్చాతుర్యానికి మురిసిన ఒక మేకపిల్ల నక్కతో స్నేహం చేసింది. నక్క ప్రమాదకరమైన జంతువని, సజ్జన సాంగత్యం చెయ్యాలని మేకపిల్ల తల్లి ఎప్పినా నక్క మాటల మాయలో ఉన్న మేకపిల్ల విననేలేదు. నక్కతోనే తిరిగేది తల్లికి తెలియకుండా. నక్క కూడా అడవిలో ఆహార కొరత లేకపోవడం వల్లనైతేమి, మేకపిల్లను చంపేస్తే తన గొప్పలు వినేవారు మెచ్చుకునేవారు ఉండరనే భయంతోనైతేనేమి స్నేహం నటించేది. ఒకనాడు నక్క మేకపిల్ల భోజనం చేసిన తర్వాత వనవిహారానికి బయలుదేరినాయి. దారిలో ఒక నెమలి అందంగా నాట్యం చేస్తుండడం చూసి మేకపిల్ల ముచ్చటబడి, ఎంత బాగా చేస్తుందో, ఎంత అందంగా ఉందో కదా అంది. నక్క నాలుక ఎప్పరించి, ఆ వేషాలన్నీ ఆడనెమలిని ఆకర్షించడానికేగా అంది. కొంత దూరం వెళ్లేసరికి ఒక పంచవర్ణల చిలుక అందంగా రామ రామ అంటూ చిలుక పలుకులు పలకడం చూసినాయి. అబ్బా ఎంత బాగా మాట్లాడుతుందో, పుణ్యం పురుషార్థం రెండూ గడిస్తోంది, మనమలా మాట్లాడలేము కదా అంది నిరాశగా మేకపిల్ల. ఎవరైనా చిలుక జ్యోతిష్యుడికి చిక్కే వరకే ఆ బడాయి, తర్వాత అంతా బందీ బ్రతికేగా. పంజరం జీవితం, పెట్టింది తినాలి చెప్పింది వినాలి అంది అలక్ష్యంగా నక్క. మరికొంత దూరం వెళ్లేసరికి సరస్సులో అందంగా నడుస్తున్న హంస కనబడ్డది. అబ్బా ఏమందం ఏం నడక, ఏముంటే ఏం లాభం, వాటి జీవితం అత్యల్పం 6 నెలలేగా అంది వెటకారంగా నక్క. అలా కలువలు ఉండేది చంద్రుడున్నంత వరకేనని, అంత పెద్ద ఏనుగు సింహం కనిపిస్తే వణికిపోతుందని, ఇలా మేక ఏది మెచ్చుకున్నా తీసి పారేసింది నక్క. ఎప్పట్లాగే మేకపిల్ల, నీకెన్ని తెలుసు, ఎంత తెలివైన దానివి అంటూ నక్క లోకజ్ఞానానికి తెలివికి మురిసిపోయి పొగిడింది. ఆకాశానికి ఎత్తేసింది నక్క గర్వంతో ఉప్పొంగింది. ఇంతలో సింహగర్జన వినబడ్డది, కనబడింది కూడా. అబ్బా ఏం టీవీ, ఏం దర్జా, రాజంటే అలా ఉండాలి అంది అమాయకంగా అపురూపంగా చూస్తూ మేకపిల్ల. సర్లే చెప్పొచ్చావు, ఎన్నుండి ఏం లాభం, తెలివి మాత్రం శూన్యం, నాలాంటి వాళ్ళు నీ మిషన్లో మోసం చెయ్యగలరు, పూర్వం మా పూర్వీకులెందరో చేశారు కూడా, అలవాటు చొప్పున దర్పంగా గర్వంగా అన్న నక్క నాలిక ఖర్చుకొని సింహానికి నమస్కరించబోయింది. కాని సింహం విననే విన్నది నక్క మాటలన్నీ. ఆగ్రహంతో మండిపడి నక్క మీదికి ఉరికి చంపేసింది. మేకపిల్ల హడలిపోయి పరుగెత్తికెళ్ళి తల్లి ఒడిలో దూరి జరిగిందంతా చెప్పింది వణుకుతూ తల్లికి. చూసావా మరి, అందుకే పెద్దలు సజ్జన సాంగత్యం చెయ్యాలి అన్నారు. అదృష్టం బాగుంది, లేకుంటే మద్దతుగా ఉన్నావని సింహం నిన్ను చంపలేదు. లేదా ఆహారం దొరకనప్పుడు నక్కే తినేసేది, లేకుంటే తనకి ప్రాణాపాయం వచ్చినప్పుడు ఎరగా నిన్ను వేసినా వేసేది నక్క. అందుకే ఇకనైనా చెప్పినట్లు విని సజ్జన సాంగత్యం చెయ్యి, తెలిసిందా అని తల్లి మేక చెప్పింది పిల్ల మేకకు దగ్గర తీసుకుంటూ. సరేనమ్మా అంది ఒడిలో ఒరిగిపోతూ మేకపిల్ల.

0: అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి అమ్మ మాట తేనె మూట కథ విన్నారు కదా. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్పింది టి శ్రావంతి.
1: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరేంటున్నారు కథిందాం. మా తాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి కోడి కథ ఇందాం. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్తున్నది ఎం వాణి.
2: అమరావతి నగరంలోని విశ్రాంత అటవీ శాఖాధికారి రాఘవయ్య ఇంటి అరుగుపై ఆ వాడకట్టులోని పిల్లలందరూ కథ వినడానికి చేరారు. పిల్లలందరికీ మిఠాయిలు పంచాడు రాఘవయ్య తాత. తాతయ్య, కోడి అడవిలో కదా ఉండాలి, మన దగ్గర ఉండడానికి కారణమేమిటి అన్నాడు ఒక పిల్లవాడు. వినండి బాలలు, మీకు ఈరోజు కోడి కథ చెబుతాను. పూర్వం ఒక అరణ్యంలో జంతువులన్నీ తమ రాజుగారైన సింహరాజుగారి పుట్టినరోజు పండుగ జరుపుకునేందుకు సిద్ధమయ్యాయి. తనకు ఎవరు పెద్ద గుడ్డు బహుమతిగా ఇస్తారో వారికి తగిన బహుమానం ఉంటుంది అని సింహరాజు ప్రకటించాడు. అలా కాకి, కోడి, నెమలి, నిప్పుకోడి, కోయిల, పాము, ఇంకా గుడ్డు పెట్టే ప్రతి ప్రాణి రాజుగారి బహుమతి కోసం పోటీ పడసాగాయి. ఎలాగైనా నిప్పుకోడి గెలుస్తుంది కనుక దానికి బహుమతి రాకుండా తనకే వచ్చేలా చూడమని కోతిబావని వేడుకుంది కోడి. అది విన్న పిల్లరామచిలుక,
3: మొదటికే నక్కవాత పెట్టుకున్నట్లు మోసం వస్తుందేమో, చూసి పులిని అంది. ఏమిటి, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు మొదటికే మోసం వస్తుందా? పదాలు మార్చి మాట్లాడే నువ్వు మాకు సలహా ఇచ్చేదానివే, నాకంటే తెలివైన వారు ఈ అడవిలో ఎవరున్నారు అని కోడికి అభయమిచ్చాడు కోతిబావ. అడవిలో ఉన్న అటవీ శాఖాధికారి ఇంటికి సున్నం వేస్తున్నారు పనివాళ్ళు. వాళ్ళబ్బాయి పెద్ద బంతితో ఆడుకుంటూ ఉండగా అది వెళ్ళి సున్నం తొట్టిలో పడ్డది. ఇంట్లో వాళ్ళు పిలవడంతో ఆ అబ్బాయి ఇంటిలోనికి వెళ్ళాడు. అది చూసిన కోతిబావ సున్నం తొట్టిలోని బంతికి బాగా సున్నం పట్టించి కోడికి ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు కోతిబావ. మరుదినం రాజుగారి పుట్టినరోజు కావడంతో అడవిలోని జంతువులన్నీ తాము తెచ్చిన గుడ్లతో వరుసగా నిలబడ్డాయి. కోడి తెచ్చిన గుడ్డు ఆకారంలోని బంతిని చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయినాయి. సింహరాజుగారు ఆ జంతువులు తెచ్చిన గుడ్లను పరిశీలిస్తూ కోడి వద్దకు వచ్చి, ఆహా అద్భుతం, ఈ ఏడు బహుమతి కోడి చెల్లికే అన్నాడు. రెక్కలు టపటపలాడించి బిగ్గరగా కూసింది కోడి గర్వంగా. మహారాజా, తమరు ఈ గుడ్డు కోడి పెట్టడం ఎలా సాధ్యం అని ఆలోచించలేదు అని కోడి తెచ్చిన గుడ్డును చేతిలోనికి తీసుకోబోయాడు మంత్రి నక్కమామ. చేజారిన ఆ బంతి కింద పడడంతో సున్నం ఎండి ఉండడంతో ఒక్కసారిగా రాలిపోయి బంతి కనిపించింది. అది చూసిన సింహరాజు, నన్నే మోసగించాలని చూస్తావా? తక్షణం అడవి విడిచి నీ వాళ్ళందరితో వెళ్ళిపో, లేదంటే నిన్ను, నీ జాతిని, నా పరివారం హతమారుస్తారు అన్నాడు. రాజుగారి ఆజ్ఞ మీరి ప్రాణాలు పోగొట్టుకోవడం ఇష్టంలేని కోడి తన పరివారంతో పల్లెలు, పట్టణాలు, నగరాలకు వెళ్ళి మనుషుల పెంపుడు జంతువులా స్థిరపడ్డది. బాలలు, విన్నారుగా కోడి కల్పిత కదా. ఎదుటి వారిని మోసగించాలి అని ప్రయత్నిస్తే ఇలాంటి కష్టాలే వస్తాయి అన్నాడు రాఘవయ్య తాతయ్య. బుద్ధిగా తల ఊపారు పిల్లలంతా.
0: మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి కోడి కథ విన్నారు కదా. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్పింది ఎం వాణి. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
8: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన
0: రేపొజ్జమట్లు 5:30 కతిందాంలా అమ్మ మాట తేనె మూట కథల సంపటి నుండి విలువైనవి కథ ఇనొచ్చు. మళ్ళా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపటి నుండి దాహం తీరని ధనం కథ ఇనొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట. రూపకం కుంటాల ఇలవైల్పు గజ్జలమ్మదేవి ప్రత్యేక కార్యక్రమం విందాం. సమర్పణ కే లెనిన్.
9: అట్లా భక్తులకు దీక్షిస్తుంది కదా, దీక్షిస్తే భక్తులు అమ్మ మీద కాయగట్టి పాట పాడుతున్నారు. మేము పాడబోయే పాట శబరిమాత పాటని.

శబరి మాతా కీ జయ. శబరమ్మ మండందరికి అగపడ్డాక ఫస్ట్ రాములకు అగపడి అన్నం పెడుతుంది, అందుకే మేము పాట పాడేది అమ్మ పాటని పాడుతున్నాం.

0: శబరి మాతా కీ జై.
1: కుంటాల ఇలవేల్పు గజ్జలమ్మదేవి ప్రత్యేక కార్యక్రమం అది సమర్పణ కేలెనే.
2: జగజ్జనని కుంటాల కులస్వామిని యను భక్తి గీతమును ఆ గజ్జలమ్మదేవిపై అనేక భక్తి ప్రపత్తులతో మా తల్లి అగు శ్రీమతి పూజల భూమమ్మ గారు కవనము చేసినటువంటి ఈ భక్తి గీతమును పాడబోచున్నాను.

కుంటాల ఇల్వేల్పు గజ్జలమ్మ భజన విన్నారు కదా. ఇది ఈ అల్లటి రూపకం. రేపొజ్జామట్లు 5:45 లలిత సంగీతం. డివి మోహనకృష్ణ పాడిన లలిత గీతాలు నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:00 కావస్తుంది. మరి కాసేపట్ల హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం కలిగి ఇందాం.

ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగల్లా ఈ పూట కార్యక్రమాలలో ఇంకా కొంచెంపట్ల అంటే 6:20 గిరిపదం సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన రాతోడు ప్రభు బృందం పాడిన భక్త తుకారాం భజనలు, ఇంకా బేలమండలం పలాయితండ గ్రామానికి చెందిన రాతోడు దూద్రాం బృందం పాడిన సామాజిక పాటలు వినొచ్చు. రాత్రి 7:15 ఇల్లు యోసంలో పత్తి విత్తుకోవడం వంగడాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో ముచ్చటి నచ్చు. ఇంకా వర్షాధార రాగి సాగులో మెలకువలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ తో ముచ్చటి నచ్చు. రాత్రి 9:30 కేంద్రంలోని ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం రెండవ భాగం వినొచ్చు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర శంభు బృందం వినిపించే దుర్గా భవానీ కథాగానం మొదటి భాగం రాత్రి 10:00 మావా కార్యక్రమంలో వినొచ్చు. వీటితో పాటు 8:00 హుషారులో హుషారైన పాటలు, 10:30 మధురిమలో హాయైన పాటలు వినొచ్చు.

రేపటి కార్యక్రమాలల్లా రేపొద్దుగల్లా 7:15 అంబటాల సంగతులల్లా పానంపదిలం క్యాన్సర్ వ్యాధి లక్షణాలు జాగ్రత్తలు ఆదిలాబాద్ వైద్యుడు డాక్టర్ సిరీస్తో ముచ్చటినచ్చు ఇంకా న్యాయం చట్టం మహిళా రక్షణ చట్టాల గురించి మహిళా న్యాయవాది జాదవ్ సంగీతతో ముచ్చటినచ్చు ఇంకా సెకండరీ మార్కెట్ మ్యూచువల్ మార్కెట్ గురించి వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు నలంద కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విజయ్ గోపాల్ ప్రసంగం కూడా వినొచ్చు. ఇవిడితో పాటు ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 42వ భాగం రేపొద్దుగల 8:30 నవలతో కార్యక్రమంలో వినొచ్చు.

పొద్దమ్మట్లు 6:20 పల్లె పదాలల్లా తాంసి మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పోచర గ్రామానికి చెందిన నల్లదేవన్న బృందం పాడిన భజనలు వినొచ్చు. భూసారం, సాగునీరు మరియు పంట మొక్కల పరీక్షల

విధానం ఆవశ్యకత. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట. ఇంకా సమీకృత వ్యవసాయం గురించి బేలమండలం మాంగుర్ల గ్రామానికి చెందిన ఠాక్రే మంగేష్ తో ముచ్చటినచ్చు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణిల. ప్రముఖ రచయిత జి రాములు కథానిక నుండి ఓ కండిక. ప్రముఖ కవి కృష్ణమూర్తి యాదవ్ కవితా పంక్తులు చదివి వినిపిస్తారు. ఎస్ రాజవర్ధన్. రాత్రి 9:30 బాస రుచులల్లా. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శైలజా దేశపాండే గాత్రం వినొచ్చు. వీటితో పాటు సింగడి మాట చెప్పున్ రే పాటైనున్ రే ఉషారు మధురిమల సినిమా పాటలు వినొచ్చు. ఇంకా తెలుగు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ ముంబై కేంద్రాల కలిగి కూడా వినొచ్చు. ఇవి ఇయల్లా రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం కలిగి ఇందా ఇంటూనే ఉండుంది ఆకాశవాణి ప్రసారాలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. తెలంగాణలో రెండు జాతీయ రహదారులను నాలుగు లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ దక్షిణాఫ్రికాల మధ్య సహకారాన్ని విస్తరించుకోనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా రెండు అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈరోజు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో రెండు జాతీయ రహదారులను నాలుగు లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవున 7,597 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నేషనల్ హైవే 63లోని ఆర్మూరు నుండి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్దతిలో అభివృద్ది చేయనున్నారు. అలాగే నేషనల్ హైవే 563లోని జగిత్యాల నుండి కరీంనగర్ వరకు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టోల్ పద్దతిలో నిర్మించనున్నారు. హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యకులు పాల్ మషాటిలేతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ దక్షిణాఫ్రికా సంబంధాలు మరింత బలపడే కోణంలో ఈ సమావేశం జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా రెండు అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు సంవత్సరానికి రెండు సాధారణ టీఈటీ పరీక్షలు మాత్రమే నిర్వహించేవారు. ఇప్పుడు అదనంగా మరో రెండు ప్రత్యేక పరీక్షలు నిర్వహించడానికి అనుమతి లభించింది. తెలంగాణను ప్రపంచ స్థాయి

0: ఆరోగ్య, ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా బోరపట్లలో టెరానియం బయోలాజిక్స్ అత్యాధునిక బయోలాజిక్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రులు మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ మందుల తయారీలో రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకంగా పనిచేస్తుందన్నారు. క్యాన్సర్తో పాటు ఇతర వ్యాధుల చికిత్సకు అవసరమైన బయోలాజికల్ ఔషధాల తయారీలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి మక్తల్ పర్యటన ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్దికి ఒక మైలురాయిగా నిలుస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో కృష్ణా భీమా నదులపై ప్రతిపాదించిన బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణంపై కర్ణాటక నీటిపారుదల మంత్రి బోసరాజుతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మంత్రి,
1: కృష్ణా నది పైన బ్యారేజ్ కమ్మల్ బ్రిడ్జిలు ఏ విధంగా అయితే కర్ణాటక గవర్నమెంట్ లో ఆల్మట్టి నారాయణపూర్ కింద నిర్మాణం చేసుకున్నదో ఆ విధంగా చేసుకోకపోవడం వల్ల తీరని నష్టం ఏర్పడింది మనకు. ఆ నష్టాన్ని పూర్తి చేయమని మేము కోరగా మళ్ళా ముంపు గ్రామాలుగా ప్రకటిస్తాం. వారం క్రితమే కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి ఇప్పటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
0: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈరోజు ఖమ్మంలో మంత్రి మాట్లాడుతూ వాతావరణ శాఖతో పాటు పలు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నాయని తెలిపారు. రాష్టంలోని ఎన్పీడీసీఎల్ పరిధిలో లైన్మెన్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన ప్రమోద్ కుమార్ భార్య స్వప్నకు కోటి రూపాయల విలువైన ప్రమాద బీమా చెక్కును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రజాభవన్లో అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం శాలరీ ఖాతాలు నిర్వహించే ఉద్యోగులకు కోటి రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలి, ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడంతో పాటు క్రీడా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రూపొందించిన పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను పక్కనబెట్టి అబద్దాలు, అతిశయోక్తులు, ప్రగల్భాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్టం ఏర్పాటయ్యాక పెట్టుబడుల సాధనలో బెంగళూరును అధిగమించినట్టు భారత రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చినప్పటికీ ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించింది కేసీఆర్ఏనని వెల్లడించారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీలోని తురింగియా రాష్ట ముఖ్యమంత్రి మారియో వైట్ బృందం సమాపేశమైంది. టెక్నాలజీ, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ది, ఫార్మా తదితర అంశాలపై పరస్పర సహకారం కోసం తెలంగాణ, తురింగియా రాష్ట్రాలు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో వ్యాయామ విద్య 2026 ప్రవేశ పరీక్షలు ముగిశాయి. 4 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీ పరీక్షల్లో రాష్టంలోని 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఈ రోజు చిట్టిచివరి రోజు. సో May 31 నాడు ప్రారంభమైంది, June 3 ముగుస్తుంది. 2 డేస్ అబ్బాయిలు, 2 డేస్ అమ్మాయిలు. మొత్తం మంది 3500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 70-80% అటెండెన్స్ ఉంది 3-4 డేస్ లో. విద్యార్థులకు ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించినాము. గుడ్ న్యూస్ ఏంటంటే MPED మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మేము నెక్స్ట్ ఇయర్ ప్రారంభిస్తున్నాము.

0: ఈరోజు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రేపు ఎల్లుండి చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ధాన్యం కొనుగోలు రవాణా ప్రక్రియ తుది దశకు చేరుకున్న దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, సుస్థిర రవాణా సాధనంగా సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి 2018లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతిరోజు సైక్లింగ్ చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీర రాందాస్ అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్బంగా సిరిసిల్లలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో రెండు జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ దక్షిణాఫ్రికా మధ్య సహకారాన్ని విస్తరించుకోనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 2 అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. గిరిపదం గిరిజనుల కార్యక్రమంలో గోండి, బంజారా, కొలామీ భాషల్లో ఇంకా లభానా సమాజం వాళ్ల భాషలో పాటలు కూడా వినిపిస్తుంటాం. ఇయ్యలటి గిరిపదంలో సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన రాతుడు ప్రభు బృందం పాడిన భక్త తుకారం భజనలు, ఇంకా బేల మండలం పలాయితాండ గ్రామానికి చెందిన రాతుడు దూద్రాం బృందం పాడిన సామాజిక పాటలు విందాం.

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: महाराज।
1: हाँ
0: तुकाराम बाबा
1: तुरोगास
0: जा तो हुडा वेगी
1: वेगी महाराज।

0: आणि तुकाराम बाबा
1: हा
0: मग आबे लोगू
1: हा
0: आणि जार पेरताने होऱ्या पर आणि तुकाराम बाबा छ आणि उन्हें जार तो पुरो वेग आणि उन्हें पाणी घाल रोच अंग चालतानी
1: हा
0: दोपना मी पाणी घाल रोच मजी येते अंग भजन वरो
1: हा
0: आणि हुए कोणती मुझी लारती तुमडी माई तुमडी पेरताळी तुमडी माहिती झुरमोती
1: काढेवाळो
0: छ येते अंग सेवा लावल
2: సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన రాతడు ప్రభు బృందం పాడిన భక్త తుకారాం భజనలవి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: అది లక్షల లాటరీ నాకా?
9: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది,
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: బేల మండలం పలాయితాండ గ్రామానికి చెందిన రాతోడు దూద్రాం బృందం పాడిన సామాజిక పాటలు విందాం.

0: బేలమండలం పలయతాండ గ్రామానికి చెందిన రాతోడు దూద్రాం బృందం పాడిన సామాజిక పాటలవి. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇది ఇయర్లటి గిరిపదం. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం పొద్దున్న 6:20 ప్రసారమవుతుంది. రేపు పొద్దున్న 6:20 పల్లె పదాల తాంసి మండలం బండల్లాగాపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన నల్లదేవన్న బృందం పాడిన భజనలు వినొచ్చు.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സ് നിണ്ട. വിദ്യാ ഉദ്യോഗ സമാചാരം. ఆదిలాబాద్ రిమ్స్ పరిధిలోని ఏఆర్టీ సెంటర్ వెల్నెస్ సెంటర్లో పోస్టులను తాత్కాలిక కాంట్రాక్ట్ పద్ధతి ప్రకారం భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రిమ్స్ సూపరింటెండెంట్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. మెడికల్ ఆఫీసర్ 2, స్టాఫ్ నర్స్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 1, ఫిజియోథెరపిస్ట్ 1 చొప్పున ఖాళీ ఉన్నాయని వివరించారు. ఆసక్తి ఉన్నోళ్ళు అర్హత గలవారు జూన్ 2 నుంచి 9 వరకు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మరొక సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిమ గిరిజన తెగలకు చెందిన పీవీటీజీలకు ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, సిఓఈ, హయత్ నగర్, పెద్ద కంజర్ల, హైదరాబాద్లో అడ్మిషన్లు కల్పించనున్నట్లు ఐటీడీఏపీఓ మకరంద తెలిపారు. జూన్ 4 ఉర్నూరులోని బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు తమ ధృవపత్రాలతో వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మరొక సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2090 ఉద్యోగాలకు సంబంధించి 3 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలు ఉండగా 49 ఏఈ ఎలక్ట్రికల్ ఉద్యోగాలు ఉన్నాయి. గతనే కాలుష్య నియంత్రణ మండలిలో 19 ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 44 ఏళ్లలోపు వారిని అర్హులుగా నిర్ణయించారు. పరీక్షలన్నీ ఓఎంఆర్ విధానం లేదా సిబిటి పద్ధతిలో నిర్వహిస్తామని, దీనిపై త్వరలో స్పష్టత ఇస్తామని టీజీపీఎస్పీ కార్యదర్శి హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6 నుంచి జూలై 13 వరకు ఏఈఈ సివిల్ ఉద్యోగాలకు, ఈ నెల 10 నుంచి జూలై 17 వరకు ఏఈఈ ఎలక్ట్రికల్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

మరొక సమాచారం. కేయూ రెగ్యులర్ ఎంబీఏ 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 8 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని కేయూ పరీక్షల నియంత్రణ అధికారులు రీషెడ్యూల్ను విడుదల చేసిండ్రు. రెగ్యులర్ ఎక్స్ ఇంప్రూవ్మెంట్ అభ్యర్థులందరూ పరీక్షలకు హాజరు కావాలని కోరిండ్రు. పరీక్షలు 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపిండ్రు. విద్యా ఉద్యోగ సమాచారం. అది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్ల తెలుగుల వార్తలు హైదరాబాద్ కేంద్రం కలిసి ఇద్దాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్ గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఢిల్లీ మాళవీయ నగర్ లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంకోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలుంటే మే నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya gaya. ATF price for the airline carriers who want to participate in this unko ek stable ATF price abhi current crisis ke dauran milega ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए एक लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर हैवी ट्रक्स और बसेस पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: रवाना सौकर्याल मेरुगुदललो भागंगा ओडिशालो रामेश्वर नुंडी परदीप वरकु 163 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత రహదారి నిర్మాణానికి 8,300 కోట్లను, బీహార్లో ఖగారియా పూర్ణియా జాతీయ రహదారిని 3,936 కోట్లతో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వార్షిక సౌరశక్తి సామర్థ్య పెంపుదల పరంగా 2025 నాటికి భారత్ అమెరికాను వెనక్కునెట్టి ఈ ఘనత సాధించిందని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ అసాధారణ విజయం దేశంలో స్వచ్ఛ ఇంధన రంగం సాధిస్తున్న వేగవంతమైన వృద్దికి నిదర్శనమని చెప్పారు. సమర్థవంతమైన విశ్వసనీయమైన సుస్థిరమైన సౌరశక్తి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ వృద్ది ఎంతగానో దోహదపడుతుందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలు ప్రచారాల్లో మీడియా అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ విధానాలు ఆవిష్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించింది. ఈ సదస్సులో తప్పుడు సమాచారం, ఏఐ ఆధారిత డీప్ ఫేక్స్, పారదర్శకత లేని డిజిటల్ రాజకీయ ప్రకటనలు, ప్లాట్ఫారం గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సదస్సులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ 100 కోట్ల మంది ఓటర్లతో నిరంతర అనుసంధానం కోసం బూత్ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ జి పరమేశ్వర్, మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభినందనలు తెలుపుతూ రాష్ట ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శించారు. సైదాన్లోని ప్రాంతీయ క్రీడా శిక్షణా కేంద్రం, పీఎం శ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్స్, చిల్డ్రన్స్ హోమ్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆయన అక్కడ అందుతున్న సేవలను సమీక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా మూడవసారి బాధ్యతలు స్వీకరించిన మెట్టే ఫ్రెడరిక్సన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉన్న ఉమ్మడి నిబద్దత ఆధారంగా భారత్, డెన్మార్క్ల మధ్య శాశ్వత భాగస్వామ్యం కొనసాగుతోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారత్, డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధాని ఫ్రెడరిక్సన్ తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్టు మోదీ చెప్పారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టు సౌత్ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సమన్వయంతో 40 మందిని ప్రాణాలతో రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2,00,000 రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల వైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుత విజయంతో 2వ రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్ పై 8-21, 22-20, 21-15 తేడాతో ఆయుష్ విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్ లో రోహన్ కపూర్, రుత్విక్ గాదే జోడి 21-14, 21-14 చైనీస్ తైపీ జంటపై వరుస గేముల్లో విజయం సాధించింది. అయితే పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి నిరాశ ఎదురైంది. కాగా మహిళల సింగిల్స్ లో భారత్ కు చెందిన ఉన్నతి హుడా ఈరోజు సాయంత్రం జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నోజోమి ఒకుహరాతో తలపడుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు ఒడిశా, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని భాగాల్లో ఈరోజు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రేపటి వరకు అక్కడక్కడ బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్ గా అవతరించిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. గిన్నెల రకరకాల పంటల్ని ఎట్లా వండియాలా, పశుపక్షాదులు ఎట్లా పోషించాలా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా పంటలు వండించే రైతులతోని ముచ్చట, వాళ్ళ అనుభవాలు, గట్లనే శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ప్రతిరోజు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కిసాన్ వాళ్ళ వినిపిస్తుంటాం. ఈ ఇల్లు వ్యవసాయం ఆది, సోమ, బుధ, శుక్రవారాలల్లా, ఇంకా కిసాన్ వాణి మంగళగురు శనివారాలల్లా ఉంటది. మరి ఇయ్యల్లటి ఇల్లు వ్యవసాయంలా పత్తి విత్తుకోవడం, వంగడాల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో ముచ్చట, ఇంకా వర్షాధార రాగి సాగులో మెలకువలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ తో ముచ్చటినొచ్చు.

0: వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు చాలా వరకు ఎండగా ఉండే వేడి గాలులు వీచినాయి. గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 39 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉండే. ఇక రాగల 24 గంటల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత 37 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. గాలి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాల్లో తేమ 31% ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. ఇంతకు మించి వాతావరణం చెప్పు కొద్దిగా మారిపోయి ఉండకపోవచ్చు. పంటలల్లా ముఖ్యమైన పంట పత్తి. ఈ పంట గురించి గీ ముచ్చట్ల విందాము. పత్తి విత్తుకోవడం, వక్కడాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో కేఎల్ఎన్ విటిన ముచ్చటిందాం.
1: ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే ప్రధాన పంట పత్తి. మరి రైతులు వచ్చే ఖరీఫ్లో ఈ పత్తి పంటని వేసుకోవడానికి సిద్దమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పత్తి విత్తుకోవడం, అట్లనే పత్తి వంగడాలను ఎంపిక చేసుకోవడంలో రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సాగు మెళుకువలు పాటించాలి అన్న దాని గురించి చెప్పేందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రవీణ్ గారు.
2: నమస్తేనండి.
1: ముందుగా పత్తి సాగు విస్తీర్ణం గురించిన వివరాలు చెప్తారా?
2: మనకు మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో పండించేటువంటి పంటలలో ప్రధానమైన వాణిజ్య పంట పత్తి. మన ఆదిలాబాద్ జిల్లాలో మనకు సాధారణంగా పత్తి అనేది దాదాపుగా 384,000 ఎకరాలలో పండుతుంది సాలీన. పోయిన సంవత్సరం కనుక మనం చూసినట్టయితే 434,000 పైచలకు ఎకరాలలో పత్తి మన జిల్లాలో సాగు చేయడం జరిగింది. అంటే ఒక దాదాపు 13% నార్మల్ కంటే కూడా ఎక్కువ పోయిన సంవత్సరం మనకు సాగు చేయడం జరిగింది.
1: పత్తి

0: తీర్చుకోవడానికి అనుకూలమైన సమయం ఎప్పుడు, దాని గురించి చెప్తారా?
1: సో మనం అనుకూలమైన సమయము ఎప్పుడు వేసుకోవాలి అని అన్నప్పుడు, ఈ వానాకాలంలో రైతులు అంటే నీటి వసతి ఉన్న వాళ్ళైతేనేమో దాదాపుగా మే నెల చివర లేదా మనకు జూన్ మొదటి పక్షంలో రైతులు వేయడం జరుగుతుంది. అంటే నీటి వసతి ఉన్నప్పుడు మాత్రమే, మే నెల చివరిలో గానీ లేదంటే జూన్ మొదటి పక్షంలో నీటి వసతి ఉన్న చోట రైతులు సాగు చేయడం జరుగుతుంది. అదే మనకు ఒకవేళ నీటి వసతి లేనప్పుడు, వర్షాధారంగా పండించినప్పుడు మాత్రం తప్పనిసరిగా మనకు ఈ తొలకరిలో ఒక 60 మిల్లీమీటర్ల వర్షం నమోదైన తర్వాత, అంటే దాదాపుగా ఒక అడుగు భూమి నేల తడిచిన తర్వాత, సో సరి అయిన తేమలో మనము విత్తుకున్నట్టయితే ఈ మొలక శాతం బాగుండే అవకాశం ఉంటుంది. అదే అంటే నేల యొక్క ఈ వేడి తగ్గిన తర్వాత మంచి తేమలో మనం విత్తుకున్నట్టయితే మొలక శాతం బాగుండడానికి అవకాశం ఉంటుంది.
0: అయితే ఇప్పుడు ఈ పత్తికి సంబంధించి అందుబాటులో ఉన్న వంగడాలు ఏమేమున్నాయి, మరి రైతులు ఈ వంగడాలను ఎంపిక చేసుకోవడంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలు చెప్తారా?
1: అయితే మనకు ఈ వంగడాల ఎంపిక అనేది ముఖ్యమైన విషయం. సో అంటే ఇప్పుడు ప్రధానంగా రైతులు ఈ కాయతొలచు పురుగును తట్టుకునే బీటీ హైబ్రిడ్లనే సాగు చేయడం జరుగుతుంది. సో ఈ హైబ్రిడ్లను ఎంపిక చేసుకునేటప్పుడు మనం కొన్ని ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి ఏంటంటే మనకు మనం సాగు చేస్తున్నటువంటి నేల స్వభావం, అంటే బరువైన నేల అంటే నల్లరేగడి భూముల లేదంటే తేలిక భూముల అనేది ఒకసారి నేల స్వభావము తెలుసుకోవాలి. నేల స్వభావము అదేవిధంగా మరియు నీటి లభ్యత, అంటే మాకు నీటి వసతి ఉందా లేదా అనేది చూసుకోవాలి. అదేవిధంగా మనం సాగు చేసేటువంటి విధానం, సో ఏ పద్ధతిలో, అధిక సాంద్రత పద్ధత లేకుంటే నార్మల్ స్పేసింగ్ లో చేసుకుంటామా అనేది సో చూసుకొని మనము ఈ వంగడాల ఎంపిక అనేది చేయాలి. అంటే మనకు ఈ బరువైన నేలలు ఉన్నప్పుడు, బరువైన నేలలో ఉన్నప్పుడు కొంత ఈ పూత కాత కొంత లేట్ అయ్యే వంగడాలు గాని, తేలిక నేలల్లో వేస్తున్నప్పుడు మాత్రం తొందరగా పూతకు కాతకు వచ్చే వంగడాలను ఎంపిక చేసుకోవడము. అదే తక్కువ ఖర్చుతోటి మనము వర్షాధారంగా ఆ తేలిక నేలలలో సాగు చేసేటప్పుడు బీటీ సూటి రకాలు కూడా ఉండడం జరిగింది. మనకు నాగ్పూర్ పరిశోధన స్థానం, కేంద్రీయ పరిశోధన స్థానం నాగ్పూర్, సిఐసిఆర్ నాగ్పూర్ వాళ్ళు విడుదల చేసినటువంటి ఐసీఆర్ సిఐసిఆర్ 23 బీటీ 23 బీటీ, అదేవిధంగా ఐసీఆర్ సిఐసిఆర్ 25 బీటీ అనే బీటీ సూటి రకాలు కూడా ఈ వర్షాధారంగా పండించడానికి అనుకూలమైన రకాలు బీటీ రకాలు ఉండడం జరిగింది. సో అంటే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనము ఈ ఎంపిక చేసుకునేటప్పుడు ఇంకొక విషయం నీళ్లు, నీటి అవైలబిలిటీ కూడా, అంటే నీటి సదుపాయం ఉన్న దగ్గర మనం కొంచెం లేట్ హైబ్రిడ్స్, నీటి సౌకర్యం లేనప్పుడు తొందరగా వచ్చే హైబ్రిడ్ వేసుకోవాలి. అదేవిధంగా మనకు ఈ గులాబీ రంగు పురుగు కూడా ఒక్కొక్కసారి నవంబర్ లో స్టార్ట్ కావడం జరుగుతుంది, ఒక్కోసారి అక్టోబర్ ఎర్లీగా అక్టోబర్ చివరిలో కూడా మనం అక్కడ గమనించడం జరుగుతుంది. సో ఈ పింక్ బోల్ వార్మ్ ను దృష్టిలో ఉంచుకొని, అంటే గులాబీ రంగు పురుగును దృష్టిలో ఉంచుకొని కూడా మనము ఎర్లీ వెరైటీస్ ను అంటే స్వల్ప మధ్యకాలిక వంగడాలను వాడితే ఏంటంటే తర్వాత ఈ ఉధృతి ఉండడం వల్ల మనం తొందరగా క్రాప్ ను కంప్లీట్ చేసుకుని ఇంకొక నెక్స్ట్ క్రాప్ ను కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అంటే ఇప్పుడు ఈ వంగడాల ఎంపిక సమయంలో రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఇందులో రెండు రకాల పద్ధతులు అనుకున్నాం మనం. ఒకటి సాధారణ పద్ధతుల్లో పత్తి వేసుకుంటే ఎట్లా, అధిక సాంద్ర పద్ధతిలో వేస్తే ఎట్లా ఎంపిక చేసుకోవాలనే దాని గురించి చెప్పారు కదా. అయితే పత్తి వంగడాలని అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేయాలనుకున్న రైతులు ఎసుంటి పత్తి వంగడాలని ఎంపిక చేసుకోవాలా, వీటి ఎంపికలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి, వాటి గురించి చెప్తారా?
1: మనకు నార్మల్ స్పేసింగ్ అంటే రైతులు సాగు చేస్తున్నటువంటి పద్ధతులు అయితే మనకు వరుసకు 4 ఫీట్లు గానీ లేకుంటే 4.5 ఫీట్లు గానీ లేకుంటే 3 ఫీట్లు గానీ, మొక్కకు మొక్కకు అయితే 2 ఫీట్లు గానీ ఉండేటట్టు సాధారణ పద్ధతిలో సాగు చేస్తారు, అంటే బలమైన భూములలో. అయితే మనకు తేలికపాటి నేలలలో వర్షాధారంగా పత్తిని సాగు చేయాల్సి వచ్చినప్పుడు, తేలికపాటి నేలల్లో వర్షాధారంగా పత్తిని సాగు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ అధిక సాంద్రత పద్ధతికి వెళ్లడం అనేది ఉత్తమం. అంటే మనకు ఒక సుస్థిర దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనం ఏం చేస్తున్నాం అంటే మొక్కల సంఖ్యను పెంచుతున్నాం, మొక్కకు మొక్కకు దూరాన్ని తగ్గించి ఒక ఎకరానికి ఉండాల్సినటువంటి మొక్కల సంఖ్యను మనము పెంచుతున్నాం. సో ఈ పెంచడం వల్ల మనకు దిగుబడి అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే తేలిక భూముల్లో వర్షాధారంగా మనం దూరం దూరం మొక్కలను పెట్టుకున్నప్పుడు మొక్కల సంఖ్య తగ్గుతుంది, అదే మనం దగ్గర దగ్గర పెట్టుకున్నప్పుడు మొక్కల సంఖ్య పెరుగుతుంది. పెరగడం వల్ల మనకు ఈ దిగుబడిలో కొంత మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు నార్మల్ స్పేసింగ్ లో వాడే హైబ్రిడ్లు ఈ అధిక సాంద్రత పద్ధతిలో వేయడానికి అనుకూలంగా అధికంగా ఉండవు అన్ని హైబ్రిడ్లు. సో కాబట్టి ఆ సాగులో ఉండేటువంటి హైబ్రిడ్ల యొక్క లక్షణాలు వేరేగా ఉంటాయి. ఈ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసినప్పుడు ఆ హైబ్రిడ్ల యొక్క లక్షణాలు వేరే ఉంటాయి. అంటే మనకి లక్షణాలు కనుక చూస్తున్నట్టయితే హైట్ తక్కువ ఉండాలి, మళ్ళీ గుబురుగా పెరగకూడదు. అంటే హైట్ అని అంటే దాదాపు ఒక 1 మీటర్ వరకు పెరగడము. గుబురుగా కాకుండా ఈ బ్రాంచెస్ కొమ్మలు ఏదైతే ఉందో సింపోడియా బ్రాంచెస్ అంటాము, అవి షార్ట్ సింపోడియా అంటే తక్కువ పొడవు ఉండాలి, ఒక 10 సెంటీమీటర్ల లోపల ఈ సింపోడియా బ్రాంచెస్ ఉండడము. అదే విధంగా ఎర్లీగా ఉండాలి, మనకు 140 నుంచి 150 రోజుల పంట కాలము ఉండాలి. ఎందుకనంటే మనము వర్షాధారంగా అదేవిధంగా తేలికపాటి నేలల్లో చేస్తున్నాం కాబట్టి తొందరగా వచ్చే హైబ్రిడ్లు ఉండాలి 140 నుంచి 150 రోజులు. అదేవిధంగా ఇంకొకటి సింక్రోనస్ మెచ్యూరిటీ అంటే బోల్ బస్టింగ్, అంటే ఒకటేసారి పత్తి కాయలు అనేవి పలగాలి. అంటే దాదాపు ఒక 75% ఎక్కువ శాతము కాయలు ఒకేసారి పగిలేటట్టు ఉండే లక్షణాలు ఉండాలి. సో అదేవిధంగా మనకు ఈ ఇంటర్నోడ్స్ అంటే మన కనుపుల మధ్య దూరం, మనం మెయిన్ కాండం చూస్తున్నట్టయితే ఈ కనుపుల మధ్య దూరం అనేది తక్కువగా ఉండాలి. అదేవిధంగా బిగ్ బోల్ సైజు, బోల్ సైజు ఎక్కువ ఉండాలి మనకు. మినిమం గా అంటే అట్లీస్ట్ ఒక 5 గ్రాముల కంటే ఎక్కువ బోల్ వెయిట్ ఉండాలి. బోల్ ఒక మొక్కకు ఈ కాయల సంఖ్య అనేది ఒక 15 వరకు ఉన్నట్టు, ఆప్టిమం ఒక 15 వరకు అన్న ఉన్నట్టయితే, 10 నుంచి 15 వరకు ఉన్నట్టయితే మనం మొక్కల సంఖ్యలను పెంచుకొని ఈ సాగు ద్వారా మనం మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది.
0: అయితే చివరగా చెప్పండి, ఇప్పుడు ఈ వంగడాల ఎంపిక ఒక ఎత్తు అయితే మళ్ళీ ఈ విత్తుకునే ముందు వీటికి సంబంధించి విత్తన శుద్ధి ఎట్లా చేయాలి, చేయాల్సిన అవసరం ఉంటుందా, ఉంటే ఏ రకంగా చేయాలో చెప్తారా?
1: అంటే మనం మామూలుగా ఇప్పుడు హైబ్రిడ్ లో బయట మార్కెట్ లో దొరికే హైబ్రిడ్లలో ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి వస్తుంది, అంటే ఇమిడాక్లోప్రిడ్ విత్తన శుద్ధి చేసి వస్తుంది. సో ఫంగిసైడ్ కోసం మనకు అంటే శిలీంద్రనాశిని కోసము ఒకవేళ చేయనట్టయితే ఈ శిలీంద్రనాశిని ఒకటి సీ ట్రీట్మెంట్ చేసుకోవాలి. మనకు ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి, లేదా సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ అనే శిలీంద్రనాశిని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కొద్దిగా అంటే విత్తే ముందు జిగురును పట్టించి మనం ఈ సీ ట్రీట్మెంట్ ఫంగిసైడ్ తోటి సీ ట్రీట్మెంట్ చేసినట్టయితే మొదటి అంటే ఈ పంట యొక్క తొలి దశల్లో వచ్చే శిలీంద్రాలను కూడా అంటే డిసీజ్ ను కూడా మనము కొంచెం ఆ పంటను రక్షించడానికి అవకాశం ఉంటుంది.
0: అయితే ప్రధానంగా పత్తి విత్తుకోవడం విషయంలోనైతే వంగడాలను ఎంపిక చేసుకోవడంలో అయితే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి సవివరంగా చెప్పారు. చివరగా ఇంకా రైతులు ఏమైనా పాటించాల్సిన లేదా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమైనా ఉంటే సూచిస్తారా? ఒకటి
1: అంటే ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఇప్పుడు మనకు ఉన్న భూమిలో ఒకే రకమైన హైబ్రిడ్ మీద ఆధారపడకుండా సో అదే సెగ్మెంట్ లో అంటే మనకి ఏ హైబ్రిడ్ సెగ్మెంట్ మనం కావాలనుకున్నాం అంటే దీర్ఘకాలిక లేదంటే నార్మల్ స్పేసింగ్ లో దీర్ఘకాలిక బరువైన నీళ్ళకు అనుగుణమైన హైబ్రిడ్లను మనం సాగు చేయాలనుకున్నప్పుడు అదే సెగ్మెంట్ లో వివిధ హైబ్రిడ్లను వేసుకోవాలి. ఒకటే హైబ్రిడ్ కాకుండా మనకున్న భూమిలో వివిధ హైబ్రిడ్లను వేరే వేరే హైబ్రిడ్లను వేసుకున్నట్టయితే ఏదైనా అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఒక హైబ్రిడ్ తట్టుకోకపోయినా ఇంకొక హైబ్రిడ్ వేరే హైబ్రిడ్ తట్టుకుని మనకు దిగుబడిలో నష్టం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ గుర్తింపు ఉన్న అనుమతి ఉన్న హైబ్రిడ్లను ఎంపిక చేసుకోవాలి. ఇంకా ఏంటంటే మనము ఈ విత్తనాలు సేకరించినప్పుడు ఈ రిసిప్ట్ ను కూడా
0: రసీదు తీసుకొని
1: భద్రపరచుకోవాలి. ఈ విధంగా కొన్ని ముఖ్యమైన అంశాలను మనం రైతులు దృష్టిలో ఉంచుకొని మన ప్రాంతానికి అనుకూలమైనటువంటి అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్లు వారి అనుభవ దృష్ట్యా కూడా అంటే ప్రీవియస్ ఇంతకు ముందు వారు ఎంత దిగుబడి వచ్చింది అది బేరీజ్ వేసుకుని ఆ అనుకూలమైన అధిక దిగుబడినిచ్చే వంగడాలను రైతు యొక్క అనుభవం ప్రకారము ఎన్నుకున్నట్టయితే మంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.
0: చాలా సంతోషం డాక్టర్ ప్రవీణ్ గారు. ముఖ్యంగా ఈ పత్తి విత్తుకోవడానికి సంబంధించి అట్లాగే విత్తనానికి సంబంధించిన వంగడాల ఎంపికలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి సవివరంగా తెలియజేశారు. మరి ఎవరైతే పత్తిని విత్తుకోవడానికి సమాయత్తం అవుతున్న రైతులు ఉన్నారో మరి సరైన వంగడాన్ని ఎంపిక చేసుకుని సరైన పద్ధతిలో సాగు చేసి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ, అందుకే ఇప్పుడు మీరు చెప్పిన ఈ సమాచారం ఈ ముచ్చట్లు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తూ మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం.
2: పత్తి విత్తుకోవడం వంగడాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో కేఎల్ఎన్ వెట్టిన ముచ్చట అది.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. వర్షాధార పంటలల్లా రాగి పంట కూడా ఒకటి. గీ రాగి పంటని ఏ విధంగా సాగు చేయాలనో గీ ముచ్చట్లయిందా వర్షాధార రాగి సాగులో మెలకువలు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ తో జి జ్యోతి పెట్టిన ముచ్చటిందా.
4: నమస్తే సార్.
5: నమస్తే అండి.
4: రాగి సాగు ప్రాముఖ్యతను గురించి వివరించండి.
5: మన రాష్ట్రంలో పండించే చిరుధాన్య పంటల్లో రాగి ఒక ముఖ్యమైన పంట. అయితే మనకు రాగి అనేది తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడి ఖర్చుతో మరియు తక్కువ రసాయన మందులను వాడుకొని మనకు దిగుబడినిచ్చే పంట. అయితే దీంట్లో మనకు మిగతా పంటలతో పోలిస్తే చీడపీడల ఉధృతి కూడా తక్కువ ఉంటుంది. ఇంకా దీంట్లో పోషకాల శాతం చూసినట్లయితే వివిధ రకాలైన పోషకాలు, ఐరన్ కానీ, కాల్షియం కానీ, మిగతా పీచు పదార్థాలు, ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే కాల్షియం కంటెంట్ సుమారు 344 మిల్లీగ్రాములు ఉంటుంది. అయితే ఇది చిన్నపిల్లలకు కానీ లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మిగతా అన్ని చిరుధాన్యాల్లో పోలిస్తే రాగిలో ఉండే పోషకాల శాతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాగి పైన, రాగి సాగు పైన ఈ మధ్య కాలంలో ఆసక్తి అనేది రైతుల్లో పెరిగింది అని చెప్పుకోవచ్చు.
4: ఇన్ని లాభాలున్నటువంటి ఈ రాగి సాగుకు అనుకూలమైనటువంటి నేలలేంటి, విత్తే సమయము, విత్తే పద్ధతి, వీటి గురించి వివరంగా చెప్పండి.
5: రాగి సాగుకు తేలిక నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే మురుగునీరు బయటకు పోయే సౌకర్యం ఉన్న బరువైన నేలలు కూడా రాగి సాగుకు అనుకూలంగా ఉంటాయి. కొంతవరకు చౌడు నేలలను కూడా రాగి తట్టుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి చౌడు నేలలో కూడా సాగు చేసుకోవచ్చు. కాకపోతే మురుగునీరు బయటకు పోయే సౌకర్యం ఉన్న నేలలు అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మనకు నేలలతో పాటు వాతావరణం చూసినట్లయితే మనకు ఇది సాధారణంగా వర్షాధార పంట కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేని పంట. అయితే మనకు ముఖ్యంగా పూత దశలో కానీ, గింజ నిండే దశలో కానీ మనకు నీటి తడులు సక్రమంగా పెట్టుకున్నట్లయితే మనం అధిక దిగుబడులు పొందే అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో విత్తే సమయానికి వచ్చినట్లయితే మనకు ఖరీఫ్ లో, రబీలో రెండు సీజన్లలో కూడా వేసుకోవచ్చు. మనకు ఖరీఫ్ లో గనక చూసినట్లయితే జూన్ నుంచి మనకు జూలై ఎండింగ్ వరకు వేసుకోవచ్చు. అదే మనకు యాసంగిలో చూసినట్లయితే అక్టోబర్ మొదటి పక్షం వరకు వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో నీటి సదుపాయం మనకు గనక అవకాశం ఉంటే వేసవి పంటగా కూడా మనం ఫిబ్రవరి వరకు వేసుకునే అవకాశం అనేది ఉంటుంది.
4: విత్తే పద్ధతి గురించి కూడా చెప్పండి.
5: విత్తే పద్ధతిలో చూసినట్లయితే రాగి అనేది మనకు చాలా, విత్తనం అనేది చాలా చిన్నగా ఉంటుంది, మిగతా విత్తనాలతో పోలిస్తే చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి అయితే దీన్ని రెండు రకాల పద్ధతిలో చేసుకోవచ్చు. డైరెక్ట్ పొలంలో విదజల పద్ధతి గాని, నారు పెంచుకుని నారు నాట్లేసుకునే పద్ధతి, రెండు రకాలుగా కూడా వేసుకోవచ్చు. నారు వేసుకునే పద్ధతిలో అయితే మనకు నారుమడి కొరకు, అంటే 1 5 చదరపు మీటర్ల నారుమడి కొరకు మనకు 2 కేజీల విత్తనం అనేది సరిపోతుంది. నారుని మనము 20 నుంచి 21 రోజుల వరకు పెంచుకొని దాన్ని మళ్ళీ ప్రధాన పొలంలో మనము వరిని ఎట్లా అయితే మనము నాట్లు వేసుకుంటామో అట్లానే దీన్ని కూడా మనం ట్రాన్స్ప్లాంటింగ్, నాట్లు వేసుకోవడం అనేది చేసుకోవచ్చు. అది కాకుండా డైరెక్ట్ విదజల్లే పద్ధతికి వచ్చినట్లయితే మనం దీన్ని సాలు పద్ధతిలో, అంటే మనం కల్టివేటర్ తోని దున్నిన తర్వాత ఆ లైన్లలో మనం వేసుకుంటూ పోయినట్లయితే మనకు ఒక క్రమ పద్ధతిలో లైన్లలో మనకు మొక్కలు అనేవి వస్తుంటాయి. అయితే ఈ విత్తనం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి విత్తనానికి 3 పాళ్ళు, అంటే 3 వంతులు ఇసుక కలుపుకొని మనము దాంట్లో వేసుకోవాలి. అది కాకుండా డైరెక్ట్ గా మనం అట్లానే విదజల్లే పద్ధతిలో వేసుకొని ఏదైనా ఈ మొక్కల కొమ్మల్ని మనం నేలపైన ఇట్లా ఆడించినట్లయితే అది విదజల్లే పద్ధతిలో కూడా, ఈ రకమైన పద్ధతిలో కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము అంటే మెయిన్ గా అయితే లైన్లలో వేసుకున్నట్లయితే మనకు అంతర్కృషి చేసుకోవడము, కలుపు తీసుకోవడం అనేది చాలా సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి ఒక వరుస క్రమంలో వేసుకోవడం చాలా ఉత్తమం.
4: అయితే రాగి సాగులో రకాలని చెప్పండి, రకాల గురించి.
5: రాగిలో మనకు ముఖ్యంగా దీంట్లో స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అనేటివి ఉంటాయి. అయితే స్వల్పకాలిక రకాలు అయితే మనకు 85 నుంచి 90 రోజుల కాలం పంట కాలం ఉంటుంది. దీనికి మారుతి అనే రకము ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా మనకు సుమారుగా 9 నుంచి 10 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బెట్ట పరిస్థితులను, ఎండు తెగులను, అగ్గి తెగులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది కాకుండా మనకు మధ్యకాలిక రకాల విషయానికి వస్తే భారతి, వకుల, హిమ అనే రకాలు ఉన్నాయి. ఈ వకుల అనే రకం ముఖ్యంగా ఖరీఫ్ కాలానికి అనుకూలంగా ఉంటుంది. మనకు పంటకాలంకి వచ్చి 105 నుంచి 110 రోజుల వరకు పంటకాలం ఉంటుంది. దిగుబడి 10 నుంచి 12 క్వింటాల వరకు వస్తుంది. అదే మనకు హిమ అనే రకము సేమ్ మధ్యకాలిక రకము 105 నుంచి 110 రోజుల వరకు ఉంటుంది. కాకపోతే ఇది తెల్లగింజ రకం. అదే భారతి రకము మనకు ఖరీఫ్ కాలంలో, రబీ కాలంలో రెండు కాలాలకు అనుకూలంగా ఉంటుంది. దీంట్లో అయితే మనకు దీంట్లో వచ్చే దిగుబడి అంటే వెన్నులు అనేటివి చాలా గుత్తులు గుత్తులుగా ఉండి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ముద్దలాగా వెన్నులు అనేటివి ముద్దలాగా వచ్చి దిగుబడి అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు చివరిగా దీర్ఘకాలిక రకం విషయానికి వస్తే శ్రీ చైతన్య అనేది దీర్ఘకాలిక రకము. దీంట్లో మనకు పంటకాలం అనేది కొంతవరకు ఎక్కువ ఉంటుంది. అంటే 110 నుంచి 120-125 రోజుల వరకు పంటకాలం పొడిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట మన కాలాన్ని బట్టి, మన డ్యూరేషన్ బట్టి మనము విత్తనాల ఎంపిక, రకాల ఎంపిక అనేది చేసుకోవాలి.
4: విత్తన మోతాదు, విత్తన శుద్ధి గురించి చెప్పండి.
5: విత్తన మోతాదు మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు నారుమడికి అయితే 2 కేజీలు సరిపోతుంది. అదే విదజల్లే పద్ధతికి 3 నుంచి 4 కేజీలు ఇసుకలో కలుపుకొని అంటే 1:3 రేషియోలో అంటే 1:1 3 ఒక పాలు విత్తనాలు అయితే 3 పాలు ఇసుక కలుపుకొని విదజల్లుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
4: విత్తన శుద్ధి,
5: విత్తన శుద్ధి విషయానికి వస్తే మనకు పంట తొలి దశలో ఆశించే వివిధ రకాలైన చీడపీడలు గాని, పురుగులు గాని, వాటిని తెగుళ్లు తట్టుకోవడానికి మనము విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే విత్తన శుద్ధికి మనము ముఖ్యంగా కార్బండేజంతో గాని, మాంకోజెబ్తో గాని విత్తన శుద్ధి చేసుకుంటాము. 2 గ్రాముల కార్బండేజము 1 కిలో విత్తనానికి సరిపోతుంది. లేదా మాంకోజెబ్ 2.5 గ్రామ్స్ మాంకోజెబ్ ని 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుని నీడలో ఆరబెట్టిన తర్వాత మనము విత్తనాలు విదజల్లే పద్ధతులు వేసుకున్నట్లయితే మనకు నేల ద్వారా సంక్రమించే వ్యాధులు గాని లేదా విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి వాటి నుంచి గాని కొంతవరకు తట్టుకునే అవకాశం ఉంటుంది.
4: ఈ రాగి సాగులో ఉపయోగించాల్సినటువంటి ఎరువులు, అలాగే నీటి యాజమాన్యం మరియు కలుపు యాజమాన్యం గురించి చెప్పండి.
5: రాగిలో మనకు ముఖ్యంగా 12 నుంచి 14 కేజీల నత్రజని, 8 కేజీల భాస్వరము, 8 కేజీల పొటాష్ ఎరువులు అవసరం ఉంటాయి. అయితే ఈ భాస్వరం మరియు పొటాష్ ఎరువులను దుక్కిలో, దాంట్లో సగభాగం నత్రజని ఎరువులను దుక్కిలో వేసుకుని లేదా విత్తనంతో పాటు వేసుకుని తర్వాత విత్తనం మొలిచిన తర్వాత 30 రోజుల తర్వాత మళ్లీ మిగతా నత్రజని ఎరువులను వేసుకున్నట్లయితే మనకు మొక్కలకు కావాల్సిన ఎరువుల మోతాదు మనం సక్రమంగా అందించిన వాళ్ళం అవుతాం. ఈ కలుపు విషయానికి వస్తే మనకు పంట వేయడానికి ముందు, పంట అంటే విత్తనం వేయడానికి ముందు లేదా విత్తనం మొలకెత్తడానికి ముందు ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటాము. దాన్ని మనము పెండిమితాలిన్ అనే కలుపు మందును 600 ml 30% కెమికల్ ని 600 ml 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే పంట మొలకెత్తక ముందు వచ్చే కలుపుని మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అది కాకుండా 25 నుంచి 30 రోజుల తర్వాత వెడల్పాటి ఆకులు, అంటే ఇప్పుడు మనకు రాగి అనేది గడ్డి జాతి మొక్క కాబట్టి గడ్డి జాతి కాకుండా వెడల్పాకు ఆకులు ఏమన్నా మనకు కనిపిస్తే, కలుపు కనిపిస్తే మనకు 2,4-D-డైసోడియం సాల్ట్ అనే మందు మనకు మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. దాన్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆ వెడల్పాకు కలుపును మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు.
4: అలాగే సస్యరక్షణ చర్యలను గురించి వివరించండి.
5: మనకు రాగిలో ముఖ్యంగా ఆశించే తెగుళ్లు లేదా చీడపీడల గురించి చూసినట్లయితే ముఖ్యంగా గులాబీ రంగు పురుగు ఒకటి, అగ్గి తెగులు అనేది చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఈ గులాబీ రంగు పురుగు బాగా ఎదిగిన లార్వాలు అనేటివి మొక్క తొలి దశ నుంచే కాండంని తొలిచేయడం వల్ల మొవ్వు అనేది సరిగా పెరగక మొక్క చనిపోతుంది. లేదా పంట కొంత పెరిగిన తర్వాత కంకి ఏర్పడే దశలో గనక ఈ పురుగు ఆశించినట్లయితే తాళ్ళ గింజలు, గింజలు సరిగా ఏర్పడకుండా తాళ్ళు గింజలు ఏర్పడి పంట నష్టం అనేది చూడొచ్చు. మనం ఈ గులాబీ రంగు పురుగును మనం సమర్థవంతంగా కంట్రోల్ చేయాలంటే క్లోరోపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నెట్టి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అదే కాకుండా అగ్గి తెగులు మనకు పంటలో ఎదిగిన మొక్కల పైన ఆకులపై రావచ్చు, కాండం పైన రావచ్చు, కనుపులపైన రావచ్చు. అంటే ఒక నూలు కండే ఆకారంలో మచ్చలు ఏర్పడి ఈ మచ్చలు అనేటివి క్రమంగా పెరిగిపోయి అదంతా కణజాలం అంతా కుళ్లిపోయి మొక్క చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ కనుపులపైన ఏర్పడినట్లయితే మొక్క కనుపుల నుంచి అది కనుపులు విరిగిపోవడం అనేది జరుగుతుంది. అదే వెన్ను పైన అంటే గింజలు ఏర్పడే కంకి పైన ఏర్పడితే ఆ వెన్ను పైన ఏర్పడితే వాటికి సరఫరా కావాల్సిన పోషక పదార్థాలు అందక మొత్తం తాళ్ళు గింజలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం నివారణ చేయడానికి మొదట్లో అయితే పంట విత్తుకోవడానికి ముందైతే విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట కాలంలో అయితే మనం కార్బన్ డిజన్తో గాని మాంకజబ్తో గాని లేదా ఎగ్జాకోనజోల్ అనే మందు మనకు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి ట్రైసైక్లజోల్ 0.6 grams లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులను మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు.
4: రాగి సాగులో చివరి దశ పంట కోత, దీని గురించి చెప్పండి.
5: రాగి మన పంట కాలాన్ని బట్టి షార్ట్ డ్యూరేషనా, మీడియం డ్యూరేషనా, లాంగ్ డ్యూరేషన్ అంటే మధ్యకాలికమా స్వల్పకాలికమా రకాన్ని బట్టి మనకు గింజ ముదరడం అనేది జరుగుతుంది. గింజ ముదురు గోధుమ రంగులోకి మారిపోయి కంకి యొక్క వెన్నుల దగ్గర ఉండే ఆకులన్నీ పండిపోయినట్లు కనిపిస్తే అంటే పంట కాలాన్ని బట్టి కూడా అది కూడా మారుతుంది. వెన్నుల దగ్గర ఉండే ఆకులు అనేటివి ముదురు రంగులోకి మారిపోయి పండిపోయినట్లు అయితే మనం పంట కోతకు సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ టైంలో మనము పంటను కోసుకొని మనం ఆరబెట్టుకోవాలి. అయితే దీంట్లో కూడా ప్రధాన కంకి, శాకీయ కంకులు అనేటివి రెండు రకాలుగా వస్తాయి. ప్రధాన కంకిని మొదటిసారి కోసిన తర్వాత రెండో దఫాగా మనము శాకీయ భాగాల నుంచి వచ్చిన కంకుల్ని మనం రెండోసారి కోసుకోవాలి. అంటే రెండు సార్ల కోత అనేది దీంట్లో ఉంటుంది. సో మొదటిసారి కోసినవి, రెండోసారి కోసినవి అన్ని కూడా ఆరబెట్టిన తర్వాత వాటి నుంచి మనము గింజల్ని మనం సపరేట్ చేసుకోవడం, ఇది మాన్యువల్ గా కానీ లేకపోతే మిషన్స్ ద్వారా కానీ ట్రాక్టర్తో తొక్కించడం కానీ పశువులతో తొక్కించడం ద్వారా కానీ మనం గింజల్ని సపరేట్ చేసుకుని దిగుబడిని మనము సపరేట్ చేసుకోవచ్చు.
4: రాగి సాగు ప్రాముఖ్యతను, దాని గురించి వివరంగా మంచి వివరాలను అందించారు. చాలా ధన్యవాదాలు సార్.
5: థ్యాంక్ యూ అండి.
2: వర్షాధార రాగి సాగులో మెలకువలు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో జి జ్యోతి పెట్టిన ముచ్చట అది. శ్రోతలు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చేరినామా ఆకాశవాణి ఆదిలాబాద్. ఇప్పుడొక వ్యవసాయ పాట విందాం.
6: మరదలు తన బావతో, ఓ బావా ఎడ్ల బండిని కట్టు, మనం జాతరకెళ్దాం, బయటకెళ్దాం, హాయిగా షికారు తిరిగి వద్దామంటుంది.

టెట్మార్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ పాట అది. ఇది ఈ ఎల్లటి ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 7:15 కిసాన్ వానిల భూసారం సాగునీరు మరియు పంట మొక్కల పరీక్షల విధానం ఆవశ్యకత. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చటినచ్చు. ఇంకా సమీకృత వ్యవసాయం గురించి బేల మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన ఠాక్రే మంగేష్ తో ముచ్చటినచ్చు.

కుషారు. మాటల జోరు పాటల హోరు అదే ఈ హుషారు. హుషారుగుంటే మస్తు బాధలు దూరమైతాయి. గందకే ఎప్పుడు హుషారుగానే ఉండాలా, లేదా గి హుషారు వినాలా. 100.2 ఎఫ్ఎంలు వచ్చే ఈ హుషారు రోజు 8:45 ఉంటది. ఇలా 7:45 షూర్ అవుతుంది. అయితే శ్రోతలు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081. ఈ రెండు నంబర్లలో కలి ఏదో ఒక నంబర్కు ముందు ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ 087732 జతయ్యాలి. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా నేను ఆర్జే సురకుంటి మమత. హుషారులో ముందుగల్లా ఠాగూర్ చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

0: హలో
1: హలో,
0: నమస్తే. మీ పేరు, ఊరు?
1: నా పేరు శ్రీనివాస్ మేడం.
0: శ్రీనివాస్ ఎక్కడి నుంచి?
1: అంకోల్ నుంచి.
0: చెప్పు శ్రీనివాస్, ఫోన్ చేసినావు, ఏం చేస్తావు?
1: ఇప్పుడే హైదరాబాద్ పనికి పోయినా మేడం. అదే పనికి వచ్చిన పాటలు ఇప్పుడు ఎక్కడ పాటలు వస్తాయి అన్నట్లు ఫోన్ చేసినా. రోజు వింటాను మేడం.
0: వింటావా?
1: రోజు
0: ఏ పాట కావాలి మరి? రాజు విడ్స్ రాంబాయ. అందుకల్లి రాంబాయి నీ మీదనా? ఇవ్వలేం పని చేసి
1: వచ్చినావు?
0: ఎంత మంది ఉంటారు మీ ఇంట్లో మరి శ్రీనివాస్? ఐదుగురా? సరే, నువ్వు అడిగిన పాట వినిపిస్తా, వినేసి.
1: సరే.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలకి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 0873 కోన్ నంబర్ని జత చేసి 2950 ఇంకొక నంబర్ 2300 ఈ రెండు నంబర్లకి దేనికైనా ఒకదానికి ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే, మీ పేరు, ఊరు?
1: వరంగల్ జిల్లా ఊర్సు గ్రామం, చీరాల రాంబాబు.
0: చీరాల రాంబాబు
1: ఆటో డ్రైవర్ అండి.
0: చెప్పండి రాంబాబు, ఫోన్ చేసిండ్రు, ఏం సంగతి?
1: మీకు కార్యక్రమాలు పొద్దుంటే సాయంత్రం వరకు బాగుంటాయని కార్యక్రమం వింటుందంటే.
0: ఎట్లా వింటారు మీరు?
1: న్యూస్
0: యాప్ ద్వారా. మంచిగా ఆటోలో పెట్టుకుంటారేగా?
1: అవును, పెట్టుకుంటామండి.
0: ఇప్పుడు మీతో వచ్చే ప్రయాణికులకు కూడా వినిపిస్తూ ఉంటారేగా?
1: చిన్న సౌండ్ పెట్టి వినిపిస్తూ ఉంటాను.
0: అడిగినరా ఎవరైనా?
1: మంచి మంచి కార్యక్రమాలు పాటలు బాగున్నాయి అంటారు.
0: సరేనండి,
1: ప్రతిరోజు వింటాం పొద్దున్న సాయంత్రం వరకు.
0: అవునా?
1: పక్క పెట్టుకుని కూడా ప్రోగ్రామ్స్ వింటాను.
0: ఇప్పుడు ఆటోలనే ఉన్నారా?
1: ఇప్పుడు కొద్దిగా రిలీఫ్ అయిపోయినా.
0: ఇంటికి వచ్చేసిండ్రా? సరేనండి రాంబాబు గారు, మీకోసం పాట వినిపిస్తా, వినేసేయండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారులో హుషారైన పాటలు. ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. మీ పేరు, ఊరు?
3: ఆదిలాబాద్, ఒక్కలగూడ, కడదడుపు నగేష్.
2: నగేష్ స్వర్ణ. బాగున్నదా స్వర్ణమ్మ? జల్ది కోలుకోవాలని కోరుకుంటున్నాం దేవుణ్ణి. జల్ది మంచి గాలమ్మా. మీరు
3: నడుస్తున్నామ్మా?
2: నడుస్తున్నావా? ఇంకా మంచి కావాలా తొందరగానే? సరే నగేష్ గారు, మీకోసం ఒక పాట ఇస్తా, వినేసేయండి.
3: రైట్ అమ్మా.

0: హలో
1: హలో నమస్కారం మేడం.
0: నమస్తే.
1: నేను అనంతపురం జిల్లా కృష్ణారెడ్డిపల్లి నుంచి. నా పేరు పోలేరాయ్ మేడం.
0: పోలేరాయ్ గారు బాగున్నారా?
1: మేడం మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నామండి. చెప్పండి, చాలా రోజులకు ఫోన్ చేసినట్టున్నారు.
1: అవకాశం
0: కల్పించాలి.
1: కొత్త కొత్త శ్రోతలు మన ఆదిలాబాద్ ఆకాశానికి పరిచయం అయితే వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవచ్చు, వాళ్ళ యొక్క ఆలోచనలు తెలుసుకోవచ్చు. బాగుంటుంది మేడం.
0: అవును,
1: మా అనంతపురం జిల్లాలో మంచి వర్షాలు పడినాయి మేడం. గత వారం నుంచి
0: చల్లబడ్డది అయితే వాతావరణం. మీకు
1: వ్యవసాయ రైతులకు రైతాంగానికి చాలా సంతోషం మేడం. బాగా భూమి అంతా కూలింగ్ అయింది, వాతావరణం కూలింగ్ అయింది మేడం.
0: మరి సంవత్సరం ఏం పంట వేద్దాం అనుకుంటున్నారు?
1: మాది ప్రధాన పంట వచ్చేసి వేరుశనగ, రెండో పంట వచ్చి కంది, ఆముదము, పెసలు, మూడు నాలుగు ఉంటాయి మేడం ఇప్పుడు. అంటే మెట్ట పంట వర్షాధారం కింద. ఆదిలాబాద్ జిల్లాలో మన వ్యవసాయ ప్రధాన పంట పత్తి కదా మేడం.
0: అవును.
1: వేరుశనగ ఏరు మేడం. అక్కడ
0: వేస్తారు కానీ, వేస్తారు ఎండాకాలం పంటగా కూడా వేస్తారు.
1: అవునా? మంచి దిగుబడులు వస్తే బాగుంటాయి మేడం.
0: తీస్తారు బాగానే, ఇటువైపు కూడా తీస్తారు, ఆదిలాబాద్ వైపు కూడా.
1: సంతోషం మేడం. ఎందుకంటే మన ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం కదా, ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం రైతుల కోసం కొన్ని ప్రత్యక్ష ప్రసారం వ్యవసాయదారుల కోసం మన శాస్త్రవేత్తలతో సమాధానం చేస్తున్నారు మేడం. అందుకు మన ప్రోగ్రామ్ రామేశ్వర గారికి, మా రైతాంగం తరఫున, రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు మేడం.
0: మీకు కూడా.
1: ఎక్కడ ఏపీ తెలంగాణలో రెండు సార్లు ఫోన్ ఇన్ లైవ్ ఉండే కేంద్రం ఏదంటే మన ఆదిలాబాద్ ఆకాశవాణి మేడం. అన్ని చోట్ల ఒకటే ఉంది, కొన్ని చోట్ల అర్థం లేదు. రైతుల కోసం రెండు ఫోన్ ఇన్ లైవ్ ప్రత్యక్షం ప్రసారం చేసే ఆదిలాబాద్ ఆకాశవాణికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. మేడం ఇంకోటి, ఆది ఇప్పుడు 90 వసంతాల ఆకాశవాణి పూర్తి చేసుకుంటుంది కదా ఈ జూన్ 8వ తేదీ నాటికి.
0: అవును.
1: ముఖ్యంగా మన ప్రోగ్రామ్ మన రామేశ్వర సార్ గారికి, మన ప్రియమైన వ్యాఖ్యాతలకు, స్పేషల్ ఇంజనీరింగ్ సాంకేతిక విభాగానికి, పరిపాలన విభాగానికి, రైతులకు, రైతు సోదరులకు, శ్రోతలకు, శబ్దమిత్రులైన శ్రోతలకు, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు మేడం మా శ్రోతల తరఫున.
0: ధన్యవాదాలండి.
1: ఇలాగే మన సంవత్సరాలు కానీ త్వరలోనే పూర్తి చేసిన ఆదిలాబాద్ ఆకాశవాణి అగ్రస్థాయిలో నిలిపి ఆదాయకరంగా, ఆరోగ్యంగా, ఆర్థిక పరంగా నెంబర్ వన్ కోరుకుంటూ మీ అభిమాన శ్రోత ఎస్ పోలే అనంతపురం మండలము, అనంతపురం జిల్లా కృష్ణారెడ్డిపల్లి మేడం. నాకు కావాల్సిన పాట సంక్రాంతికి వస్తున్న సినిమా నుంచి గోదావరి గట్టుపైన రామ పాట మేడం.
0: మీరే
1: ఆ పాట మేడం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: తొలకరికే పత్తి విత్తనాలు పెట్టకుండా కొంచెం వానలు మంచిగా పడ్డాకనే, భూమి మంచిగా తడిచినాకనే పత్తి విత్తనాలు పెట్టినట్లయితే మంచిగా మొలకెత్తుతాయి. అయితే పత్తిని అధిక సాంద్రత పద్ధతిలో పెడితే మంచి దిగుబడులు వస్తాయి. అధిక సాంద్రత అంటే పత్తిని దగ్గర దగ్గరగా పెట్టడం అన్నమాట. శ్రోతలు, మీరు కూడా ఇట్లాంటి ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నారా? అయితే 0872 32 కోన్ నంబర్ నుంచి చేసి 2300081 2950 81 నంబర్కు ఫోన్ చేసి చెప్పచ్చు. కలెక్టర్ గారి అల్లుడు చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలు, ఈ హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 0873-2 కోర్ నెంబర్ని జతచేసి 2950-81-2300-01 నెంబర్కు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో.
3: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
2: నమస్తే. మీ పేరు, ఊరు?
3: నేను నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి నల్లి ప్రియను మాట్లాడుతున్నాను మేడం.
2: బాగా రోజులకు నల్లిని ప్రియ గారు.
3: చాలా రోజులైంది మేడం మీతో మాట్లాడి చాలా సంతోషం ఉంది మేడం.
2: అవునా, చెప్పండి మాకు కూడా.
3: చాలా రోజులైంది మేడం మీతో మాట్లాడి.
2: అవును అవును.
3: మీ పేరు మేడం మర్చిపోయానా?
2: మమత సురకుంటి.
3: మమత మేడం,
2: బాగా రోజులు అయ్యేసరికి కదా.
3: మనోడు స్కూల్ తెలుసున్నాడా మేడం? ఎన్ని సంవత్సరం ఇప్పుడు?
2: 4 నిండా 5.
3: ఐదు వచ్చిందా? ఎలా ఉన్నారు మేడం? బాగున్నారుగా?
2: చాలా బాగున్నామండి. ఏం సంగతులు? బాగా రోజులకు గుర్తు చేసుకున్నారు మమ్మల్ని.
3: అదే నేను అనుకుని ఈరోజు లైవ్ ఆన్ చేసి మీకు తిన్నాను మేడం. ఈరోజు మేడం వచ్చిందని ట్రై
2: చేశా.
3: లైన్ కలిగింది.
2: ఎట్లుంది వాతావరణం మీ ఊర్లో?
3: మా ఊర్లో ఎండ బాగుంది మేడం.
2: అవునా?
3: వర్షాలు లేవు మేడం మాకు అసలు. ఇంకా బాగా ఇప్పుడు కొంచెం మోడం పట్టింది. మోడం పెట్టే తగ్గి గాలి తోలింది, మోడం పోయింది.
2: అవును.
3: మీకు ఎలా ఉన్నాయి మేడం?
2: మాకు ఇవాళ కొంచెం వర్షం వచ్చింది. నిన్నటి నుంచి కొంచెం అన్లా అన్లా చల్లగైంది.
3: చల్లగైంది,
2: చూడాలి రేపటి నుంచి ఎట్లుంటుందో.
3: ఉంది మేడం, నాకు డ్రీల్ రాకుంది మేడం. ఎండ మామూలుగా లేదు.
2: చెప్పండి నలిని ప్రియ గారు, ఏ పాట కావాలా మీకు?
3: మాదయ్య మూవీ నుంచి చల్లని సిరిగాలి అనే సాంగ్ వినిపించండి మేడం.
2: తప్పకుండా వినిపిస్తాను, వినేసేయండి.
3: ఓకే, థ్యాంక్స్ మేడం.

0: హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్.
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు, ఊరు?
1: నెక్స్ట్ సంధ్యారాణి, సచినాపూర్ నుంచి మాట్లాడుతున్నాం.
0: సంధ్యారాణి?
1: అవును మ్యామ్.
0: చెప్పు సంధ్యారాణి, ఏం చేస్తావు?
1: బిఎడ్ అయిపోయింది మ్యామ్. కంటిన్యూ చేస్తున్నాం మ్యామ్. బిఎడ్ అయిపోయి డిగ్రీ కంటిన్యూ మ్యామ్.
0: ఎక్కడరా?
1: హలో,
0: ఎక్కడ డిగ్రీ ఎక్కడ చేస్తున్నావు?
1: బిఎడ్ అయిపోయింది మేడం.
0: అయిపోయిందా?

0: అవును మ్యామ్.
1: ఇప్పుడు
0: డిగ్రీ కంటిన్యూ చేస్తున్నా మ్యామ్.
1: అదే మరి ఎక్కడ చేస్తున్నావు?
0: ఆదిలాబాద్ లోనే మ్యామ్.
1: ఏ కాలేజ్?
0: రాజరాజేశ్వర కాలేజ్ మేడం, ఇచ్చూడ దగ్గర ఉంటది.
1: అవునా?
0: అవును మ్యామ్.
1: చెప్పు మరి, సంధ్యా ఫోన్ చేసినావు?
0: చాలా రోజులు అయింది మేడం మాట్లాడి, సో ఫోన్ చేశాను మేడం.
1: అవునా?
0: అవును మ్యామ్.
1: వర్షం పడ్డదా మీకు?
0: లేదు మేడం, పడలేదు.
1: ఎండ బాగుందా?
0: ఫుల్ ఎండ ఉంది మేడం.
1: చెప్పు సంధ్యా, ఏ పాట కావాలా?
0: బయటకు వచ్చింత వీలు లేకుండా ఎండ ఉంది మేడం.
1: అవునా?
0: అవును మేడం.
1: చెప్పు ఏ పాట గాల.
0: నుంచి గల్గల్ సాంగ్ వేయండి మేడం. ఇంకొకటి మేడం, మా తాత ఎప్పుడు రేడియో వింటుంటారు మేడం, ఆయనకి రేడియో తరపు నుంచి హాయ్ చెప్పండి మేడం.
1: మీ తాతయ్యకు నమస్తే. ఏం పేరు తాత పేరు?
0: జ్యోతిరామ్ మేడం.
1: జ్యోతిరామ్ తాతకు నమస్తే ఆకాశవాణి నుంచి.
0: థ్యాంక్ యూ మేడం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషార్లో హుషారైన పాటలు. శ్రోతలోకి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 0872 కోన్ నంబర్ నిజత చేసి 2958081300001. తొందరలోనే బడీలు చాలవుతాయి. అయితే ముందుగానే పిల్లల బ్యాగులు, బూట్లు, పైతాపులు శుభ్రం చేసి ఉంచాలా. గివిటిని శుభ్రం చేయకపోతే క్రిమి కీటకాలు చేరి పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని రోజుల ముందుగానే జాగ్రత్త పడడం మంచిది. ఘరాన మగుడు చిత్రంలోని ఈ పాట మీకోసం.

రేపు రాత్రి 8 గంటలకు హుషార్లో హుషారైన పాటలు వినిపిస్తారు మా రేడియోని ఇస్తాం. ఇంకా రాత్రి 10:30 మధ్రిమలో హాయైన పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నీళ్ళ. సమయం 8:45 కా వస్తుంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు. 9:10 స్పాట్లో ఢిల్లీ కేంద్రం కలిగిందాం.

మావా. ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమార శంభు బృందం వినిపించే దుర్గా భవానీ కథాగానం మొదటి భాగం విందాం.

బద విచారితే గచ్చకాయ కావాలి మన మాళ్ళ బాత తుడా సోన తాయ సోన్ సాయ కచరి మంతా రూపత దర్బార్ మంతా నీ గొల్లగోడన కచురి బద విచారితే కచురి బాత సోన తాయ కచురి మంత రూపత దర్బార్ మంతా అని బాయి మాత్రం బద విచారితే కచురి వరసర్ మంతా నీ రాణి దుర్గావతి బద విచారితే బాయి బాయి వరణ్ ఘట్ కాత్ర పశువుల బాధ విచారితే రాజులోకురా రాజుగోటి దేవ్లోకురా దేవగోటి బాధ విచారితే సభ వారి కచురి త్రపోమన్ అసకే సోడా కచురి వార్తాని దండో శామి దండోజ్ బాధ విచారితే కంచకుడు రాజన్ బాధ దండోజ్ ముద్ర గీతాని బాధ విచారితే సోన

0: Davragiri troppo patatula, durgamatala, sarararararararara. Patatula, siri, ciambo, ma, devana, cacciuri. Aske, suona di ali, sol, ma, rupo, perri, ciacchiven, malani, patvicarte, la coputla, gariki, marciambo, devan. La coputla, moriki, to. Aske, suona, patvicarte, bai. Ani bata tulo bad vicharte tir sulpita ni chambu devan muna sota se yom botana sungra da botana dandos mama mama inka mama chambu devan dandos mama dandon ashirvad ashirvad durga matangi aske durga matan ashirvad sitrani Bata dura son sai kachuri rup sai darbar ko la gotana kachuri va na vatana kachuri manta top dar chali da Bata dura sunkar vadal bad vichar te gach kar kavali mal mare aske thoda batal munana ye ne jule mai mar shambu devan aske Bata dura son sai kachuri vartani bata sonata bad vichar te palangun poru Takai palangun poru bai utta si ungaleng Ani dhanus mama dhanus ashirvad sukal dukal pusiki man Raj lokura raj goti dev lokura dev goti Aske sola bata dura dipad vichar te durga madal Dashi avtar badal dapitachis kalam batis maya mara koiran Maya koral bai bai Aske bad vichar te valiktani Mama inta mama si yongale bata yutta bai ani Bata dura daka mama daka Dandos mama dando
1: ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర శంభు బృందం వినిపించిన దుర్గా భవాని కథాగానం మొదటి భాగం అది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, శైలజా దేశపాండే గాత్రమినచ్చు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട മധുരിമ. తెల్లవారుజామున దూరంగా దేవాలయంలో జరిగే మేలుకొలుపు, సేవ నేపథ్యంలో మంద్రంగా వినిపించే నాదస్వరం మనసుకు హాయినిస్తుంది. ఇక ఇప్పటి సంధ్య రాత్రి 11 కొట్టేటిదాకా హాయైన పాటలు వింటూ హాయిగా నిద్ర ఉండి నేను మీ రేడియో సంగీసురుకుంటే మమత ఇప్పటి మధురిమలో మంచి మాటలు వింటూ హాయైన పాటలు ఇందాం.

మనసుని ఎప్పుడు ఏది జరిగినా మంచికే అని అనుకునేలా సిద్ధం చేసుకోవాల. ప్రతి దాంట్లో మంచినే చూడగలగాల. అప్పుడే మనశ్శాంతిగా బ్రతకగలుగుతాం. అలా కాకుండా ఇంకెందుకు ఇలా ఉంది, అదెందుకు అలా జరిగింది అని ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న చోటే ఆగిపోతాం. మనశ్శాంతిని కోల్పోతాం. కొన్ని మార్చుకోవాలా, కొన్ని మర్చిపోవాలా, కొన్ని వదులుకోవాలా, కొన్ని వద్దు అనుకోవాలా, గడిచిన కాలాన్ని అక్కడే వదిలేయాలా, జ్ఞాపకాలుగా వెంట తీసుకుని రాకూడదు. ఇవన్నీ చేస్తేనే ఉన్న జీవితం ప్రశాంతంగా ఉంటుందేమో.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ హాయైన పాటలు. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చుని జీవితంలో మీకేం కావాలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? ఇప్పటి వరకు చేయకపోతే ఇవాళే ఆ పని చేయండి. ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. దాన్ని సాధించేందుకు ప్రణాళిక రూపొందించుకోండి. వచ్చే 3 నెలల్లో 12 నెలల్లో ఎక్కడి వరకు చేరుకోవాలో నిర్ణయించుకోండి. మీకు భయం కలిగించే అంశాల జాబితాను సిద్ధం చేసుకోండి. ఆ భయాలను అధిగమించే కార్యాచరణకు శ్రీకారం చుట్టండి.

ఇది మనబాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ భవిష్యత్తును రాసే ఒక కలం లాంటిది. నాకు రాదు, నేను చెయ్యలేను, నా దగ్గర లేదు అని అనడం ఆపే. ఎందుకంటే విశ్వం ప్రతిదానికి తథాస్తు అంటది. నీ గురించి నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చుకో. విజయం నా వెంటే ఉంది, సమృద్ధి నాలోనే ఉంది, అద్భుతాలు నా జీవితంలో సాధ్యమే అని లోతుగా విశ్వసించు. నీ నమ్మకం నీ వైబ్రేషన్ని మారుస్తుంది, నీ వైబ్రేషన్ నీ ప్రపంచాన్ని మారుస్తుంది. నీ అంతరంగంలోని శక్తిని తక్కువ అంచనా వేయకు.

రేపు రాత్రి 10:30 మధురిమలో హాయ్ అన్న పాటలు వినొచ్చు. ఇంకా రేపు గల 8:45 సింగిల్లో సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు చాలా వరకు ఎండగా ఉండే వేడిగాలు వీచినాయి. గడిచిన 24 గంటలలో యొక్క ఉష్ణోగ్రత 39 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉండే. ఇక్కడ అగల 24 గంటల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత 37 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 46% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమి ఉండకపోవచ్చు. రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 7:15 కంబటల సంగతులలో పానం పదిలం, క్యాన్సర్ వ్యాధి లక్షణాలు జాగ్రత్తలు. ఆదిలాబాద్ వైద్యుడు డాక్టర్ సిరీస్తో ముచ్చటినొచ్చు. ఇంకా న్యాయం చట్టం, మహిళా రక్షణ చట్టాల గురించి మహిళా న్యాయవాది జాదవ్ సంగీతతో ముచ్చటినొచ్చు. ఇంకా సెకండరీ మార్కెట్, మ్యూచువల్ మార్కెట్ గురించి వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు, నలంద కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విజయగోపాల్ ప్రసంగం కూడా వినొచ్చు.

రేపు రాత్రి 7:15 కిసాన్ వానల భూసారం సాగునీరు మరియు పంట మొక్కల పరిరక్షణ విధానం ఆవశ్యకత. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి మోహన్ దాస్ తో ముచ్చటినచ్చు. ఇంకా రైతు అంతరంగం సమీకృత వ్యవసాయం గురించి పేల మండలం మంగూర్ల గ్రామానికి చెందిన ఠాక్రే మంగేష్ తో ముచ్చటినచ్చు. రేపు రాత్రి 10 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శైలజ దేశ్ పాండే గాత్రమే నచ్చు. ఆకాశవాణి సమయం 11:02 దాటి 5 సెకండ్లు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 ఎఫ్ఎం బ్యాన్ లో అలాగే న్యూస్ అండ్ ఏఐఆర్ లైవ్ యాప్ లో రేపు ఉదయం 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.